ആകാശവാണി വിശാഖപട്ടണം കേന്ദ്രം. ശാലിവാഹന ശകസംവത്സരം 1948 శ్రావణమాసం 2వ రోజు, క్రీస్తుశకం 2026 జూలై నెల 24వ తేదీ శుక్రవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57 నిమిషాల 9 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం బృందగానం మహనీయం స్మరణీయం గీత రచన శ్రీ రాంభట్ల నృసింహ శర్మ సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 వస్తోంది. కొంచెంసేపట్లో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీజ్.
1: This is Akashvani, the news read by Tanvi Khurana.

ముత్తుస్వామి దీక్షితరు విరచిత కమలాంబ నవావరణ కీర్తన విన్నారు తొలి అంశంగా భక్తిరంజన్లు. తుది అంశం నాతియా కలాం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత మహమ్మద్ అబూబకర్ గారు.
1: అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతు. అల్లా పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండటం ఈరోజు ఈ విషయమై చెప్పుకోవడం జరుగుతుంది. సూరే బకరా సూక్తి 152, వజ్కురుని అజ్కురుకుం వజ్కురులి వలా తక్ఫురున్. దీని భావం ఏమిటంటే, అందుకే నన్ను స్మరించండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను, నాకు కృతజ్ఞులై ఉండండి, కృతజ్ఞతకు పాల్పడకండి. అలాగే సూరే ఇబ్రాహిం 21 సూక్తిలో ఇలా చెప్పబడింది, దాని భావం ఏమిటంటే, మీరు గనక నాకు కృతజ్ఞులై

0: సరిగ్గా మెలిగితే నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను. ఒకవేళ మీరు గనక చేసిన మేలును మర్చిపోతే నిశ్చయముగా నా శిక్ష కఠినమైనది. సూరే జుమర్ సూక్తి 7లో మీరు దాని భావం ఏమిటంటే, మీరు గనక కృతజ్ఞతాపూర్వకంగా మసులుకుంటే దాన్ని ఆయన మీకోసం ఇష్టపడతాడు. సూర నహల్ సూక్తి 18 యొక్క భావం ఇలా చెప్పబడింది, ఒకవేళ మీరు అల్లా అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు. నిశ్చయంగా అల్లా అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు. అదేవిధంగా సూర తకాసుర్లో సూక్తి 8లో ఇలా చెప్పబడింది, దాని భావం ఏంటంటే, మరి ఆ రోజు దేవుని అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది. మనము ఇప్పటి వరకు చెప్పుకున్న ఖురాన్ సూక్తుల యొక్క భావాన్ని గమనించినట్లయితే మనకు అర్థమయ్యేది, దేవుడు మనపై ఎన్నో అనుగ్రహాలను మేలును కురిపించాడని, వాటిని మనం వినియోగిస్తూ ఆయనకు కృతజ్ఞతగా మెలగాలని ఈ విషయం గుర్తు చేయబడింది. ఆయన మనకు లెక్కలేనన్ని మేలు చేశాడని, వాటిని మర్చిపోరాదని, తాను చేసిన మేలు గురించి ఒకరోజు ప్రశ్నించడం జరుగుతుందని, దాని గురించి కఠినంగా లెక్క తీసుకుంటాడని, తర్వాత ఆయన సరిగ్గా చేయకపోయినట్టయితే అతను శిక్షించడంలో కూడా కఠినుడని కూడా మనకు ఈ యొక్క ఖురాన్ సూక్తుల్లో మనకు తెలుస్తుంది. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా వివరించారు, తీర్పు దినాన ప్రతి ఒక్కరూ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. మనకు ఇచ్చిన జీవిత కాలం గురించి ప్రశ్నించబడుతుంది. జీవితాన్ని మంచికి, పుణ్యకార్యాలకు, ఇతరులకు మేలు కొరకు ఖర్చు చేశామా, లేక విలాసాలకు, భోగభాగ్యాలకు, విచ్చలవిడితనానికి ఖర్చు చేశామా అనేది లెక్క తీసుకోబడుతుంది. అలాగే నీ యవ్వన దశ ఎలా ఖర్చు చేశావు, నీ బలాన్ని, నీ సామర్థ్యాన్ని చెడులకు, అన్యాయాలకు, అక్రమాలకు వినియోగించావా, లేక ప్రాణుల సేవలు లేదా దైవ చింతనలో, పాప భీతిలో గడిపావు అనేది ప్రశ్నించబడతావు. ధనాన్ని ఎలా సంపాదించావు, ఏ విధంగా సంపాదించావు, కష్టించి న్యాయబద్ధంగా సంపాదించావా లేదనేది కూడా లెక్క తీసుకోబడుతుంది. ధనాన్ని ఎలా ఖర్చు చేసావు అని కూడా లెక్క తీసుకోబడుతుంది. దుబారా ఖర్చు చేసావా, చెడు మార్గంలో ఖర్చు పెట్టావా అనేది కూడా మనల్ని ప్రశ్నింపబడుతుంది. అలాగే దేవుడు మనకిచ్చిన జ్ఞానము, తెలివితేటలు, బుద్ధి జ్ఞానాల గురించి కూడా ప్రశ్నించబడుతుంది. నీ యొక్క తెలివితేటలు, జ్ఞానాన్ని మంచికి వినియోగించావా, చెడుకు వినియోగించావా అనేది ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి మన ఆయుష్, మన జీవితకాలము, మన యవ్వనము, మనం ధనము, అలాగే జ్ఞానము కూడా దేవుని ద్వారా మనకు ప్రాప్తించిన వరాలుగా భావించాల్సి ఉంటుంది. ఆ వరాలకు, ఆ మేలుకు మనము న్యాయం చేసినప్పుడే నిజంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పే వాళ్ళం అవుతాము. అస్సలాము అలైకుమ రహమతుల్లాహి వబరకాతు.
1: మహమ్మద్ అబూబకర్ గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

సాధారణంగా సముద్ర ఉపరితలం మీద ఒక స్థాయి వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ ఆ ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిందనుకోండి, దాని ప్రభావం అనేది తర్వాత తర్వాత అక్కడి నుంచి వచ్చేటువంటి ఋతుపవనాల మీద పడుతుంది. మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలం మీద వచ్చినటువంటి ఉష్ణోగ్రతల్లో వచ్చిన విపరీతమైన మార్పులు మన ఋతుపవనాల మీద పడ్డది. మన ఋతుపవనాలు ఆలస్యం కావటం కానీ సరిగ్గా రాకపోవటం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా

ఉన్నప్పుడు మనకి బెట్టెక్కు వస్తుంది, వానలు సరిగా పడవు. మరి దీర్ఘకాలికంగా పొడి వాతావరణం ఎప్పుడైతే ఉంటుందో దానివలన పంటలు ఎండిపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే వేడి గాలులు పెరుగుతాయి, భూమిలో తేమ త్వరగా ఆవిరైపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతుగా మనం పంటలు వేసుకునేటప్పుడు, ముఖ్యంగా మనం సాధారణంగా సాగు చేసేటువంటి వేరుశనగ లేకపోతే పప్పు దినుసులు, ఈ పంటల సాగులో మనం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మామూలుగా అయితే ఇతర పంటలతో, అంటే ముఖ్యంగా వరి లాంటి చెరుకు లాంటి పంటలతో పోలిస్తే వేరుశనగ కానీ పప్పు దినుసులు కానీ తక్కువ నీటితోనే పంటలు పండుతాయి. కానీ ఏ పంటైనా సరే దాని జీవిత చక్రంలో కొన్ని ప్రధానమైనటువంటి దశలు ఉంటాయి. ఆ దశలో మటుకు వాటికి తడి లోటు ఉండకూడదు. ఒకవేళ మనం సాగు చేసేటువంటి పంటలు మరి ఇలాంటి బెట్ట పరిస్థితుల వలన దెబ్బతింటే తిరిగి మళ్ళీ రైతు కోలుకోవాలంటే ఆ పంటలతో పాటుగా అంతర పంటలుగా ఇతర పంటల సాగు చేసుకోవడం కూడా చాలా చాలా అవసరం. ముఖ్యంగా వర్షాధారంగా పంటలు పండించేటువంటి రైతు సోదరుల మటుకు చాలా జాగ్రత్త పడాలి. ఉదాహరణకి వేరుశనగ తీసుకుందాం. ఈ వర్షాధారపు వేరుశనగలో 7 వరుసలు మనము వేరుశనగ వేసుకొని ఒక వరుస కంది కానీ లేదంటే ఆముదం సాలు కానీ వేసుకున్నట్లయితే మనకి నికర లాభం సాధారణంగా బాగా ఉంటుంది. అలాగే ప్రతి 6 సాళ్ల వేరుశనగకు 2 సాళ్ళు మాత్రం సజ్జ వేసుకొని, లేదా ప్రతి 5 సాళ్ల వేరుశనగకు 3 లేదా 4 సాళ్ల కొర్రలు కానీ సామలు కానీ వేసుకున్నట్లయితే కనుక మనకి దిగుబడులు బాగా వస్తాయి. మనం మాట్లాడుకున్నటువంటి పంటలు మనం గమనిస్తే వాటికి నీటి ఆవశ్యకత చాలా తక్కువగా ఉంటుంది, పంట దిగుబడులు ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ సజ్జ జొన్న అంతర పంటలుగా వేసుకోవటం వలన మనకి ఇంకొక రకమైన ఉపయోగం ఏంటంటే వేరుశనగలో వచ్చేటువంటి తామర పురుగుల ఉధృతి కూడా తగ్గి, ముఖ్యంగా వేరుశనగను ఇబ్బంది పెట్టేటువంటి వైరస్ తెగుళ్ళని కూడా మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. ఇలా మనం ఆలోచించాలి. తక్కువ వర్షపాతంలో తక్కువ నీటి వనరులతో తక్కువ వానలతో మనం పంటలు పండించుకోబోతున్నాం. మరి ఎలాంటి ప్రభావం ఉంటుంది మనందరికీ తెలుసు. మొలక శాతం తగ్గడం జరుగుతుంది, ఓడలు సరిగ్గా దెక్కిపోవడం జరుగుతుంది, కాయలు సరిగ్గా ఊరకపోవడం జరుగుతుంది, తెగుళ్ళు పురుగులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పొడి వాతావరణంలో అయితే ఏదైతే పురుగులు ఎక్కువవుతాయో ఆ పురుగులు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ స్థితిని మనం తట్టుకోవాలి. దానికి తగ్గట్టుగా ఇందాక మనం అనుకున్నట్టుగా అంతర పంటలు వేసుకోవటం కానీ, లేకపోతే ఉన్నటువంటి పంటలో మనం ముఖ్యంగా నేల తేమ ఆవిరైపోకుండా ఈ ఆచ్ఛాదనని పాటించడం కానీ, అలాగే ఇతర రకాలైనటువంటి పోషకాలు ఇచ్చేటప్పుడు కూడా మనం పైపాటుగా లేకపోతే పిచికారీ రూపంలో అవసరమైనప్పుడు పంట ఎండిపోకుండా రోగనిరోధ శక్తి పెరిగేలాగా మనం పొటాషియం నైట్రేట్ లాంటిది అందించుకోవటము, ఇలా మనం ఆలోచించాలి. ఇక పప్పుదినుసు పంటలు, పప్పుదినుసు పంటల్లో ముఖ్యంగా మనకి సరైనటువంటి వానాలు లేకపోతే బెట్టొస్తే మనకి ఎదుగుదలు తగ్గిపోద్ది, పూత పిందె రాలిపోవటం జరుగుతుంది, రసం పిలిచే పురుగులు ఇందాక మనం అనుకున్నట్టుగా కొన్ని రకాల పురుగులు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా మనకు అవగాహన ఉండాలి. ముఖ్యంగా మనం ఎంచుకునేటువంటి విత్తనం తక్కువ నీటితోటి లేకపోతే బెట్టను తట్టుకునేటువంటి రకాలు ఎంచుకోవటం చాలా చాలా అవసరం. అంతేకాదు తక్కువ కాలంలో ఉన్నటువంటి వర్షాన్ని చక్కగా ఉపయోగించుకుని వెంటనే పంట ఇచ్చేటువంటి తక్కువ కాల పరిమితి కలిగినటువంటి రకాలని మనం కనుక ఎంచుకున్నట్లయితే, ఉదాహరణకి వేరుశనగలు మనకు కదిరి 6 అలాగే కదిరి 9, ధరణి, నారాయణి ఇలాంటి రకరకాలు ఉన్నాయి. మనకి ఇంకా ఇప్పుడు కొత్తగా మన పరిశోధనా స్థానాలకు వెళ్ళినట్లయితే వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏ రకం బాగా ఉంది అనేది వాళ్ళు అనేక రకాల పరిశోధన చేస్తుంటారు కాబట్టి ఆ విషయం కూడా మనకు చెప్తారు. అలాగే మనకు మినుముల్లో కానీ పెసల్లో కానీ కొన్ని రకాల బెట్ట పరిస్థితులను తట్టుకునేటువంటి మంచి మంచి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఎండల్ని వేడుల్ని తట్టుకునేటువంటి రకాలు ఉన్నాయి. అలాగే మనము పంట మొదటి దశలో మరి ఉన్నటువంటి తక్కువ నీటితో మొలకొచ్చి పైకి వస్తూ ఉంటుంది ఆ సమయంలో మళ్ళీ ఏదైనా తెగుళ్ళు ఆశించిన అనుకోండి, పంట తట్టుకోవడం కష్టం, అప్పటికే బలహీనం అయిపోతుంది. అందుకని విత్తనానికి విత్తన శుద్ధి చేసి మనం పంట వేసుకున్నట్లయితే ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మనం ఆ మొక్కలు మంచిగా వచ్చేలాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే నీటి సంరక్షణ అనేది ఇలాంటి ఎన్నెన్నో పరిస్థితుల్లో చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుకే కలుపు మనకున్నటువంటి ఆ తడిని కూడా లాక్కుండా మనం జాగ్రత్త పడాలి. అలాగే మనము ఇందాక అనుకున్నట్టుగా ఆచ్ఛాదన అంటే మల్చింగ్ అంటారు ఇంగ్లీష్లో, ఈ ప్లాస్టిక్తో కానీ లేకపోతే ఎండిపోయినటువంటి ఆకులతో కానీ కొమ్మలతో కానీ రెమ్మలతో కానీ ఖాళీ ప్రదేశం అంతా కూడా నింపేసినట్లయితే మనకి ఆవిడ ఉన్నటువంటి తేమ ఆవిరైపోకుండా పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే మనకుండేటువంటి పంట

0: కానీ కీలక దశల్లో కాపాడుకోవాలంటే మనకి నీటి కుంట చాలా అవసరం. కాబట్టి మన పొలానికి చివరిలో ఎటైతే వాలు ఉందో అటు ఖచ్చితంగా ఒక నీటి కుంట ఉండేలాగా మనం చేసుకున్నట్లయితే సమస్య ఏమీ ఉండదు. ఈ విధంగా మనము జాగ్రత్తగా పంటను కనుక సంరక్షించుకున్నట్లయితే మనకి పంటల్లో మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ సస్యరక్షణ చర్యలు కూడా ముందు నుంచి జాగ్రత్త పడుతూ మనం విత్తన శుద్ధితో మొదలుపెట్టుకున్నట్లయితే సమస్య తక్కువ ఉంటుంది, ఖర్చు కూడా తక్కువ అవుతుంది. ఇక చివరిగా అంతర పంటలు చిరుధాన్యాలతో పాటు మనం వేసుకోగలిగినట్లయితే మనకి ఏదో ఒక పంట చేతికి రావడానికి ఆస్కారం ఉంటుంది అనేది మటుకు మర్చిపోకూడదు.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. తేలికపాటి చినుకులు మినహా పెద్ద మార్పు ఏమీ ఉండదు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం విన్నారు. పొలం పనులు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలో జరిగే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

0: ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై స్పందించారు. నిన్న రాత్రి విడుదల చేసిన వీడియో సందేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ గత 2.5 నెలలుగా ఈ ఘటనకు సంబంధించి పలు కీలక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. లీకుకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి ప్రస్తుతం జైల్లో ఉంచినట్టు చెప్పారు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించిన బిల్లుపై కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నామని, అనంతరం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: मैं जानता हूं कि पेपर लीक एक कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विहित कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का एक वर्ष बर्बाद न हो. सरकार ने अभी कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया.
0: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. రంపచోడవరంలోని ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమై విద్యా ప్రగతిపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను ఆధునికీకరించి సాంకేతికత ఆధారిత పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీసు రిట్రీట్ 2026 ఫ్యూచర్ పోలీసింగ్ సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
2: పోలీసులు ప్రజల్లో పాజిటివ్గా ఉండాలి, అదే సమయంలో రౌడీలకి భయం ఉండాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని మనం డీల్ చేయడంలో ఫర్మగా చేసి ఈ రెండూ కానీ చేయగలిగితే చాలా వరకు ఫలితాలు వచ్చే వస్తుంది. ఇప్పుడిప్పుడు మనం కొంచెం మూవ్ అయ్యాం, కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. బట్ అల్టిమేట్ గా ఇక్కడ మీరు చూసినప్పుడు టెక్నాలజీ వల్ల ఏమి లాభం వస్తుంది అన్నప్పుడు విక్టిమ్స్ జర్నీ కింద చాలా బ్యూటిఫుల్ గా వేశారు.
0: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల యూనిఫామ్ల సరఫరాపై సంబంధిత అధికారులతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, యూనిఫామ్ల పంపిణీలో జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి యూనిఫామ్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేకరించి వాటి ఆధారంగా వచ్చే ఏడాది యూనిఫామ్ల రూపకల్పన పంపిణీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డ్రోన్లు, అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధంపై అటవీశాఖ ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ మన ఎర్రచందనం అక్రమ నిల్వలు ఉన్నా ఇతర రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. స్మగ్లింగ్ ముఠాల వెనుక ఉన్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను భూ వివాదాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో దృశ్య మాధ్యమ విధానంలో మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. కొత్త వ్యవస్థతో భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించి అవకతవకలను నియంత్రిస్తామని చెప్పారు.
3: భారత్, యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: విదేశీ పెట్టుబడులు బాగా సులభతరం చేయడానికి కుదిరే ఒక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం దేశాలకి చాలా ఉపయోగపడుతున్నాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 29,30,357 కోట్ల పెట్టుబడులతో 1,037 పరిశ్రమలు వచ్చాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి ఆర్ అలోకేష్

తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న జరిగిన మంత్రుల బృందం సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ప్రతి పారిశ్రామిక ప్రాజెక్టును వేగంగా ఏర్పాటు చేసేలా భూ కేటాయింపులు, అనుమతుల విషయంలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని చెప్పారు. హైదరాబాద్లోని నిరుపేదలకు నగరంలోనే సొంత ఇంటిని అందించాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు, నిర్మాణ పనులపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, ఇందుకోసం నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం స్థానిక మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి సూచించారు. అలాగే మీసేవ వాట్సాప్ నంబర్ 8096958096 వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ జీఎస్టీఏటీ విజయవాడ విశాఖపట్నం బెంచ్లు నిన్న ప్రారంభమయ్యాయి. కేంద్ర జీఎస్టీఏటీ ఉపాధ్యక్షులు వి భాస్కర్ రెడ్డి ఈ బెంచ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీఎస్టీ వివాదాల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది గొప్ప ముందడుగునే అన్నారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు వేగవంతమైన, పారదర్శకమైన న్యాయ సేవలు అందడంతో పాటు జీఎస్టీ అప్పీళ్ల పరిష్కారం మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఆంధ్ర గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచిన అయ్యంకి వెంకటరమణయ్య జయంతి ఈరోజు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా కొంకుదురు గ్రామంలో 1899 జూలై 24 ఆయన జన్మించారు. 1934-48 సంవత్సరాల మధ్య కోస్తాంధ్ర ప్రాంతంలో అనేక గ్రంథాలయాలు నెలకొల్పిన ఆయన విజయవాడలోని రామ్మోహన్ పుస్తక భాండాగారానికి కార్యదర్శిగా వ్యవహరించారు. గ్రంథాలయోద్యమానికి వెంకటరమణయ్య చేసిన కృషి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దేశంలో పూర్తి స్థాయిలో గ్రంథాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా పేరు పొంది, ప్రజా గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం అని చాటి చెప్పిన అయ్యంకి వెంకటరమణయ్య 1979 మార్చి 7వ తేదీన తుది శ్వాస విడిచారు. బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన భట్టిప్రోలు బౌద్ధ స్థూపం సమగ్ర అభివృద్ధికి సహకరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. భట్టిప్రోలు స్థూపం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీన బౌద్ధ క్షేత్రాల్లో ఒకటని చెప్పారు. తెలుగు లిపి మూలాలకు బ్రాహ్మీ లిపి ఆధారమైన ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కృష్ణప్రసాద్ వివరించారు. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డ్రోన్ సిటీలో క్లస్టర్ ఏర్పాటుపై ఆస్ట్రా ఎనలిటికా సంస్థ ప్రతినిధులు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో అమరావతిలో నిన్న సమావేశమయ్యారు. డ్రోన్ పరిశోధన, తయారీ, టెస్టింగ్, శిక్షణ తదితర అంశాలపై సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలో జరిగే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

జాషువా గారి వర్ధంతి సందర్భంగా జీవిత విశేషాలు. ఆరోగ్యమే మహాభాగ్యం. కాలేయం వ్యాధులు నివారణ గురించి డాక్టర్ ఎల్ఆర్ఎస్ గిరినాథ్ గారి ప్రసంగం, పుష్పాంజలి ఉంటాయి. వార్తా వ్యాఖ్య 8:30, 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎన్ అబ్దుల్ రెహమాన్ బృందం నాదస్వర వాదనం, పాటల పల్లకి 8:59, 10:00 ప్రత్యేక కార్యక్రమం భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై ప్రత్యేక ముఖాముఖి అతిథి ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యదర్శి పి వైదేహి గారు, పరిచయకర్త రావల సాయి గిరీష్ గారు. అనంతరం పాటల పల్లకి, తరువాత 11:00 మధురిమ, మధుమంజరి 12:10, హిందీ సినిమా పాటలు 12:40, 1:33 మహిళావాణి కార్గిల్ విజయ దివస్ సంభాషణ. పాల్గొన్నవారు శ్రీమతి ద్వయం డివి మానస, డి శ్రీదేవి. ఎన్ అబ్దుల్ రెహమాన్ బృందం నాదస్వర వాదనం 2:31, రెండో ప్రసారం సాయంత్రం 5:00 యువవాణితో, సంధ్యారాగాలు 5:30, సాయం సమీరం 6:30 శ్రీ కుసుమూరి మధుగారి డోలు వాద్య లయ విన్యాసం ఆదిదాళం, 7:15 పల్లెసీమలు, వరి తొలి దశలో ఆశించే చీడపీడల యాజమాన్యం గురించి రాఘోలు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి ఉదయబాబు గారిచ్చే వివరణ, పార్లమెంట్ వ్యవహారాల సమాచారం రాత్రి 8:15 ఉంటుంది. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం, అనంతరం ఆపాత మధురాలు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక విద్య క్రీడా రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై

దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. హరారేలో నిన్న జరిగిన మొదటి T20 మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక విద్య క్రీడా రంగాల్లో పరస్పర సహకారం కోసం 3 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నిన్న బుకారెస్ట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రొమేనియా అధ్యక్షులు నికుసర్ దాన్ మధ్య జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, భారత్ రొమేనియా దేశాల మధ్య గత 7 దశాబ్దాలుగా పరస్పర నమ్మకం, గౌరవం, బలమైన ప్రజా సంబంధాలతో కూడిన సన్నిహిత శాశ్వత స్నేహబంధం ఉందని పేర్కొన్నారు. కాలక్రమేణా ఈ భాగస్వామ్యం మరింత బలోపేతమైందని చెప్పారు. ప్రస్తుతం ఈ భాగస్వామ్యం మరింత ప్రతిష్టాత్మక లక్ష్యాలు, బలమైన సహకారం, భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో సరికొత్త దశలో

0: అని పేర్కొన్నారు. కాలక్రమేణా ఈ భాగస్వామ్యం మరింత బలోపేతమైందని చెప్పారు. ప్రస్తుతం ఈ భాగస్వామ్యం మరింత ప్రతిష్టాత్మక లక్ష్యాలు, బలమైన సహకారం, భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో సరికొత్త దశలోకి ప్రవేశిస్తోందన్నారు. భారత్ ఈయు ఉచిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా పరిశ్రమలకు, నైపుణ్యం కలిగిన నిపుణులకు అపూర్వమైన అవకాశాలు లభిస్తాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఉత్పాదక రంగం, ఫార్మాసూటికల్స్, హెల్త్ కేర్, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ద్రౌపది ముర్ము వివరించారు.
1: సంస్కృతి తథా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ భారత్ రొమానియా సంబంధోకి ఆధారశిలా హే ఔర్ ముజే ఖుషి హే కి ఆజ్ హమ్నే ఇన్ దోనో మే తీన్ మహత్వపూర్ణ సాజేదారీ పర్ హస్తాక్షర్ కియే హే హమ్ ప్రోగ్రామ్ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కే అంతర్గత జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కా విస్తార్ కరెంగే. బుకారెస్ట్ యూనివర్సిటీ మే ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ के सहयोग से इंडिया स्टडी चेयर की स्थापना की जा रही है. हम आज हस्ताक्षरित हुई एमओयू के जरिए स्पोर्ट्स के क्षेत्रों में भी अपना सहयोग बढ़ाएंगे.
0: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉభయ సభల్లోనూ విపక్షాలు సృష్టించిన గందరగోళం కారణంగా నిన్న ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండానే వాయిదా పడ్డాయి. నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ పదే పదే హామీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం తమ డిమాండ్లకే పట్టుబట్టాయి. రాజ్యసభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ప్రతిపక్షాలు ముందస్తు షరతులు విధిస్తూ నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దీనికి రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ చర్చకు భయపడడం లేదని, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్సభలో కూడా ఇదే విధమైన వాతావరణం కనిపించడంతో సభ వాయిదా పడింది. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఈ కాలంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అనేది చిన్న విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తనకు తెలుసని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనను సిద్ధం చేయాలని నిన్ననే తాను సంబంధిత శాఖలను ఆదేశించానని, ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి నిన్న అర్ధరాత్రికల్లా డ్రాఫ్ట్ను తనకు సమర్పించాయని మోదీ వెల్లడించారు. కేబినెట్ సహచరుల సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత దీనికి తుది రూపమిస్తామని చెప్పారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదింపజేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
2: ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కే లియే విభాగో కో నిర్దేశ్ దియే థే. విభాగో నే లగాతార్ మెహనత్ కర్కే దేర్ రాత్ ముజే ముసద్దా భీ దే దియా. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఔర్ కఠోర్ सजा के प्रावधान के साथ का यह मुसद्दा कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा.
0: प्रमुख सामाजिक कार्यकर्ता सोनम वांगचुक तना 26 రోజుల నిరాహార దీక్షను నిన్న రాత్రి గుర్గ్రామ్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన ఈ దీక్షను ముగించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, పరీక్షల పేపర్ లీకేజీలపై జవాబుదారీతనం పెంచాలని డిమాండ్ చేస్తూ వాంగ్చుక్ గత నెల 28 నుండి ఈ నిరాహార దీక్షకు దిగారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ధి,

వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. సమగ్ర, పారదర్శక, నిబంధనల ఆధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు తాము కట్టుబడి ఉన్నామని భారత్ పునరుద్ఘాటించింది. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన భారతదేశ 8వ వాణిజ్య విధాన సమీక్షా సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ విషయాలు స్పష్టం చేశారు. డబ్ల్యూటీఓలో తీసుకొచ్చే సంస్కరణలు అభివృద్ధి ఆధారంగా ఉండాలని, అభివృద్ధి చెందుతున్న దేశాల విధానపరమైన స్వేచ్ఛను కాపాడాలని చెప్పారు. అలాగే ఈ సంస్థ విశ్వసనీయతను బలోపేతం చేస్తూ ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. ఈ నెల 21-23 తేదీల్లో జరిగిన 2 సమీక్షా సమావేశాల్లో 68 డబ్ల్యూటీఓ సభ్యదేశాలు పాల్గొన్నాయి. హరారేలో నిన్న సాయంత్రం జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి T20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు 126 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సిరీస్లోని 2వ మ్యాచ్ రేపు ఇదే వేదికపై జరుగుతుంది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, సౌరాష్ట్ర, కచ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈరోజు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కేరళ, మాహే ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. 33వ ఆసియాన్ రీజనల్ ఫోరం సమావేశంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, సమర్థించలేనివని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తూ అబద్ధాలను ప్రచారం చేయడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుండడం నుంచి ప్రపంచం దృష్టిని మరలించడం కోసం పాకిస్తాన్ అలవాటుగా మార్చుకుందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, రొమేనియా దేశాలు శాస్త్ర, సాంకేతిక, విద్య, క్రీడా రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

ఉదయ సమీరాల కార్యక్రమానికి స్వరాహ్వానం.

వేదమైన నాదమైన ప్రకృతి ఆమోదమే. నది అది మనది, సకల సంపదల సన్నిధి, సమస్త విశ్వానికి పెన్నిధి. అనుకోవడానికి ఇవన్నీ కూడా బాగుంటాయి, కానీ ఆచరణ ఎవరు చేశారు? ఎవరు చేయబట్టి గోదావరి నదీ ప్రవాహం సస్య కేదారలకు ఆధారమైంది అంటే, అదిగో ఆ వేదోక్తమైనటువంటి పఠనాలతో పాటు విదేశీయుడా స్వదేశీయుడా అని ఆలోచించకుండా ఆయనకి కూడా అర్ఘ్యం ఇచ్చేలాగా, అన్నింట ఆయనకి అగ్రపూజ లభించేలాగా చేయడం తెలుగునాట హృదయాల గుడి కట్టుకున్న ఆయనకి మాత్రమే సాధ్యం. ఇంతకీ ఎవరాయన? సర్ ఆర్థర్ కాటన్.

వస్త్రం నేసుకొని వేసుకోవాలంటే పండాల్సింది కాటనే. కాటనే కాదు, వరి అయినా చివరి ధాన్యపు గింజ అయినా మన నోట్లోకి వెళ్ళాలంటే ఆనాడు కృషి చేసింది కాటనే. హెన్రీ కాల్వలీ కాటన్ దంపతులకు పదవ కుమారుడిగా జన్మించారు సర్ ఆర్థర్ కాటన్. 1803 మే 15 తేదీ. 11 మంది సోదరులు ఆయనొకడు. 15 ఏళ్లప్పుడు 1818లో మిలిటరీలో క్యాడెట్గా చేరి అడిస్ కామ్ దగ్గర ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్టిలరీ ఇంజనీరింగ్ సర్వీసుల్లో శిక్షణ పొంది 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టినెంట్గా నియమితులయ్యారు సార్ ఆర్థర్ కాటన్. మొట్టమొదటిసారిగా మెడ్రాస్లో ఉద్యోగార్థం చేరి ఆ తర్వాత విజయాన్ని సాధించిన ప్రాజెక్టుల్లో ఆయన జల వనరులను సామాన్యులకు అందుబాటులోకి తేవడానికి, వ్యవసాయ పనులకు ఫలసాయాన్ని ఇవ్వడానికి సాయంగా నిలిచాడైన గోదావరి మీద ధవళేశ్వరం ఆనకట్ట కాలువల నిర్మాణం మొదటిదిగా చెప్పొచ్చు. ఈ కాలువల విభజన అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, వ్యవసాయంలో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరీవాహక జిల్లాలను అత్యంత అభివృద్ధి అధిక వ్యవసాయ దిగుబడులు గల జిల్లాలుగా మార్చేశాయి. కాటన్ 1836-38 సంవత్సరాల్లో కొలెరూన్ నది మీద ఆనకట్ట నిర్మించి తంజావూరు జిల్లా మెడ్రాస్ రాష్ట్రంలోనే కాకుండా అఖిల భారతంలో ధనధాన్య సమృద్ధికి ప్రథమ స్థానం ఉండేలా చూశాడు ఆయన. 1847-52 సంవత్సరాల్లో గోదావరిపై ధవళేశ్వరం దగ్గర ఆనకట్టను పూర్తి చేశారు. క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమైంది, కలకలలాడింది కళకళలాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య జల సాంద్రత పెరగడంతో 3 రెట్లు అసంఖ్యాకమైంది. 600,000 ఎకరాల భూమి సాగు కిందకి వచ్చి ఆ మహత్కార్యాన్ని కేవలం 5 ఏళ్లలో పూర్తి చేసిన మహానుభావుడే సర్ ఆర్థర్ కాటన్. కృష్ణానదిపై విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజీ నిర్మాణం ఆయన కృషి. ఆయన బెంగాల్, ఒడిశా, బీహార్ ప్రాంతాల్లో నదులను మానవోపయోగ్యం చేయడానికి ఎన్నో పరిశోధనలు చేశారు. ఆయనే సర్ ఆర్థర్ కాటన్ ఋషి. తమిళులు ఒరియాలు, బెంగాళీలు ఒరియాల్, బీహారీలు భారతీయులు

అంతా కూడా ఆయనకి శాశ్వత రుణగ్రస్తులు. పథకాలు ఎవరైనా తలబెడితే నీరుగారిపోతాయో ఏమో కానీ కాటన్ ఆ రోజుల్లో తలపెట్టి నీళ్లధారగా వదిలేయలేదు. జావగారిపోలేదు, నీరుగారిపోలేదు. ఆయన ధనాన్ని కోటాలుగా వాటాలుగా ఏ విభాగాన్ని పూర్తి చేయడానికి ఎంతెంత కేటాయించాలో చేసి అంచెలంచెల నిర్మాణంతో దీక్షతో చేసాడు. అందుకే ఆయన్ని అపర భగీరథుడు అన్నారు. కాటన్పై ఆయన అధికారులే చర్చ లేవనెత్తినా ధైర్యంగా సమాధానాలు చెప్పాడు. అలాగే రైలు మార్గాలు వేశాడు. ఒకటా రెండా ముందు చూపుతో చేసిన కృషి వల్ల గోదావరి వాసులకు బంగారు పంటలు వచ్చాయి. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఆయన స్మృత్యర్థం నిత్య గోదావరి స్నాన పుణ్యదోయో మహమతి స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం. మాకు గోదావరి నదీ స్నాన పుణ్యాన్ని కలిగించిన అపర భగీరథుడు ఆంగ్లదేశీయుడైన కాటన్ దొరగారిని ప్రతినిత్యం స్మరించి తరిస్తున్నాం అని ఈ శ్లోకానికి భావం. అటువంటి ఆర్థర్ కాటన్ 96 ఏళ్ల వయసులో డార్కింగ్ సర్రీ యునైటెడ్ కింగ్డంలో ఇదే నెల ఇదే 24వ తేదీ 1899లో అమరుడయ్యాడు. అయితేనేం, జనంలో ఉన్నారు నిరంతరం ప్రవహించే భారతీయ నదీ జలాలలో ఉన్నాడు. ఆ గోదావరి నదీ జలాన్ని దోసేళ్లతో తీసుకుని ఆయనకి తర్పణం విడవడం ఒక్కటే కాదు, నిత్యం జలాన్ని శుద్ధంగా ఉంచగలగడం, అంటే కలుషితం చేయకుండా ఉంటే అర్ధర్ కాటన్ ద్వారా చేసిన కృషిలో అర్ధభాగంలో వెయ్యోవంతైనా చేసినట్టు.

నేటి మాటలు రెండవ అంశం. అది ఒక తడతడలాడుతున్న పళ్ళెరం. పాదం జీరాడే మేగడవన్నె పంచె కుచ్చెళ్ళను అలా కాస్త మీగాళ్ల మీదకు సర్దుకొని ముంగాలు సాచగా మోమూట పడుతోంది ఆ పదం. నరుని కష్టపెట్టి నారాయణుని గొల్చు ధర్మశీలురున్న ధరణి మీద కాలు మోపలేక గబ్బిల మొక్కటే చెరణి యుగళి దివికి సాచి నడచు అనే పద్యపాదాలకు ఆధారమైనది ఆపాదమే. ముసుగులో గుద్దులాటలు పొసగంక హక్కు గలదయ్య ప్రశ్న సేయంగ నిన్ను అన్న నిక్కచ్చిదనానికి నిలువెత్తు నిదర్శనం ఆ పాదదర్శనం. కఠిన చిత్తుల దురాగతములు ఖండించి కనికారములగించు కలము నాదన్న కవి పాదమది. మదిమదిలో కవితా పాదాలను పాదుకొనేలా కవితా పద్యాంకురాలను సుప్రతిష్టం చేసేలా ముందడుగు వేయించిన మూలపాదమది. సామాజిక రుగ్మతల శాస్త్రవ సమూహంపై ఛందోబద్ధ చరణ చాలనాల రణం నడుపుతున్న నవయుగ కవి చక్రవర్తి చరణాభరణం తొడిగే శుభ సందర్భమది. ఆయనే గుర్రం జాషువా గారు. ముద్దుగా గండపెండెరము ముచ్చటగొల్పగా స్వీకరించబోతున్న ఆ విశ్వకవి సమ్రాట్ జాషువా. మరి ఆ పాదాన్ని అట్టే పట్టి పళ్ళెరంలో అట్టే పెట్టి సువర్ణ గండపెండెరం తొడిగే కరమెట్టిది? అది ఎవ్వరిది? అంటే స్వర్ణ సింహ తలాట కంకణ ఘలంఘలలకు ఆకరమైనది ఆ కరం. రెండు వాసలకు మేమే కవీంద్రుల మంచు దెల్పగా పెంచిన మీసాల ఆసామి ఆయనే. ఇంకెవరో కాదు. సాహిత్య స్పర్ధలో జయించగలవారెవరు అని సవాల్ విసిరిన

కవనావని భూస్వామి కళాప్రపూర్ణ శతావధాన సింహ సమ్రాట్ చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారు తిరుపతి వెంకట కవిద్వయంలో ఒకరు. ఆయన జాషువా గారి పాదాలకు గండపెండేరును తొడుగుతున్న సందర్భం. కాంచన కంకణ హస్తద్వయంతో చెళ్లపిళ్లవారు కవిత్వపు గోదాలో పద్య భారత వీరుని హోదాలో కూర్చున్న గుర్రం జాషువా గారి కాలికి పసిడి పెండెరం వేసిన ఆనాటి సభ శారదాదేవి అక్షర మకుటోజ్వల ప్రభ. జాషువ కవి పాదాన్ని తాకి నా జన్మ చరితార్థమైనది అని చెళ్లపిళ్ల అన్న మాటతో మనస్సు ఇంద్రధనుస్సైందేమో. ఆ వన్నెలన్నీ జాషువా గారి అధరాల తెలివెన్నెల చిరునవ్వై మరువరాని జీవితానుభూతిగా పదిలిపరుచుకున్నారు. ఈరోజు జాషువా గారి ఉద్ధంతి. కవి శక్రేశుడు గంగపెండెరములన్ గాంగేయ తీర్థంబులన్ వివిధోపాయన సత్కృతుల్గొనిన గాంధీశాంతి సిద్ధాంత మార్ధవ మారటుడు గబ్బిలంబులకు దౌత్యంబుల్ ప్రబోధించుమా నవతాశ్రష్టన్ నవ్యభావచతురుండున్ జాషువ అభిక్యుడున్ అని పద్యంగా మేధలో దోబూచులాడి గబ్బిలం జీవనకృతిలో అక్షరస్మృతిగా స్థిరపడింది. అది జాషువా గారు. 1995 సెప్టెంబర్ 28 గుంటూరు జిల్లా చాట్రగడ్డపాడులో జన్మించిన జాషువా గారు తన పద్యాలను వినుకొండని ఎలుగెత్తి చాటబోతే ఆ వినుకొండ వీధులలోని కులతారతమ్య కూటనీతి కూటమి ఎద్దేవా చేసి వెంట తరమడం ఈ గుర్రం వారి కుర్రాళ్ళలో కసిత్వాన్ని కవిత్వ రూపంగా వెలువరించింది. నగరమాంధాత్య షట్చక్రవర్తుల ఘనతకు అని ఆ సగర మాంధాతాది షట్చక్రవర్తుల ఘనతకు కాణాచి అయిన భరతమాతను శీసపద్యాన శీర్షాభిక్తురాల్ని చేసిన బుద్ధమహిమతో శాంతి పాఠం మప్పిన క్రీస్తు చరిత్రతో కరుణామయుని చరిత్రావలోడనం చేసిన భారత వీరుడు భీష్ముడు రాజరాజు ఖండికలతో తారాడుతూ తారస్థాయిని అందుకోవడం అన్నది అంత ఆషామాషీగా జరిగిపోయిన సాహిత్య పరిణామమేమీ కాదు ఆ రోజుల్లో. ఎక్కువ తక్కువ జాతుల తలతెక్క తక్కెడ తూనికల తూగుటూయలతో అసమానతల అధఃపాతాళానికి కుంగుబాటుల నగుబాటుల నడుమ అందుకు కారణభూతమైన వెరగబాటుపై తిరుగుబాటు బావుటాగా ఎగిరిన కవితా కేతనమే జాషువా. వార్ధాశ్రమంలో గాంధీజీకి జాషువాను పరిచయం చేస్తూ ఒక ఆయన ఆయన్ని వేరే విధంగా పరిచయం చేయడం ఒక అక్షరాయుధం చేసింది. రైలు ప్రయాణంలో కవిత్వాన్ని మెచ్చి కులం తెలుసుకోగానే ఈసడించడంతో బాకున కుమ్మినట్లయింది. అదుగో ఒక్కసారిగా ఆ కన్నీటిని తుడవగలవారెవరు అంటే ఆ కన్నతల్లి లింగమ్మ తాలిమితో నిగ్రహించుకున్నారు జాషువా తన తండ్రి వీరయ్య నైజగుణ సాంక్రమ్యంతో సహనంతో. జూపూడి హనుమత్శాస్త్రి గారి నేతృత్వాన మేఘ సందేశం పూర్తి చేశారు. అనంతరకాలాన గబ్బిలం కావ్యరచనకు మేఘ సందేశమే స్ఫూర్తి. రఘువంశం కుమార సంభవం కూడా అధ్యయనం అయింది. కవి దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి సహచర్యాన కవితా రచనాశక్తి కలిగింది జాషువా గారిలో. అలా ఆ పరంపరలో 36 గ్రంథాలు వెలువడ్డాయి. అన్నీ ఆణిముత్యాలే, అన్నింటా నిత్య సత్యాలే, జీవన సత్యాలే. జీవితం నేర్పిన ఎన్నో పాఠాలకు గురువులిద్దరు. ఒకటి పేదరికం, రెండోది కులమత వివక్ష. ఒకటి సహనం నేర్పితే మరొకటి ఎదిరించే శక్తిని మప్పిందే గాని బానిసలా మార్చలేదన్నారు జాషువా. ఖండకావ్యాలకు పెట్టింది పేరు జాషువా. కాందిశీకుడు, ముంటాజమహలు, చిన్నాయకుడు మొదలైనవి. వీటిలో చిక్కని కవిత్వానికి చెక్కిన శిల్ప వైదగ్ధ్యానికి తార్కాణమైన కావ్యం పిరదౌసి. ఓ సుల్తాను మహమ్మదు కృతక విద్యుద్దీపములు నమ్మి ఆశాసౌధంబును గట్టిగొంటినది నిస్సారంపుట ఆకాశమై కూలిపోయేనన్నారు ఆయన. ఆలంపన ఆలింపకుండా విలాసాల మొరబెట్టిన పిరదౌసి కవి భగ్న హృదయ వీణాతంతులను తన గుండె తీవెలపై పలికించారు జాషువా. అందుకే ఆయన ఖండకావ్యాలు కొన్ని మధుర శ్రావ్యాలు, మరికొన్ని విషాద కైసికి నిషాదాలు. సద్యోగంతో సారస్వత ఋషి. అయితే ఉద్యోగ విషయంలో బహుముఖైన కృషి జాషువా గారిది. మిషనరీ పాఠశాలలో అధ్యాపక ఉద్యోగం, కానీ రణాంతరాల వల్ల ఉద్వా. 1915-16 రాజమహేంద్రవరంలో మూగ చిత్రాలకు మాట సాయం చేసే పని, అనేకానేక ఉద్యోగాలు. ధ్రువచంద్రం వంటివి రాసిన కలంతో ధ్రువచరిత్ర రాశారు. జిజియాబాయి, నేతాజీ, మీరాబాయి లాంటి పద్య ఖండికలు, కోకొల్లలు. 1964 క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. ఆ ఏడాది ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యత్వం వారిని వరించే, ముఖ్యంగా గాంధేయ సాహిత్యానికి అపురూ

సృజనశీలి జాషువా గారు. జీవితంలోని ప్రతి అనుభవాన్ని కవితా వస్తువు చేసుకున్నారు. వాటితో పుటం పెట్టినవే ఆయన కావ్య సంపుటాలు. కనుకనే జాషువా కావ్యాల్లో ఎవరు ఎవరిని చంపుటలు వంటివి ఉండవు. శాంతి సామరస్యాల సంపుటులుగా ఇంపు సొంపులను, పద్యంపు గద్దె మీద పలకరింపులను రువ్వేవే కవి తావి శారదా సమీరమై సంస్పృశించినది. కనుకనే కవిత విశారద బిరుదు ఆయన్ని వరించింది. విశ్వకవి సమ్రాట్, నవయుగ కవి చక్రవర్తి, మధుర కవి శ్రీనాథ ఆయన్ని అనర్ఘాక్షర విధి విహారుణ్ణి చేసింది. సారస్వత భారతి వారిని పాదభూషణుణ్ణి చేస్తే స్వతంత్ర భారతి పద్మభూషణుణ్ణి చేసింది. 1969 ఆంధ్ర విశ్వకళా పరిషత్ కళాప్రపూర్ణగా గౌరవించింది ఈ తెలుగు కైతల తల్లి గారాబు పట్టిని. 1971 ఒకరోజు బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి సత్యహరిశ్చంద్ర నాటకం జరుగుతోంది. శ్మశానంలో వీరదాసునిగా హరిశ్చంద్రుడు, ఆ కాటికాపరి పాత్రలో రంగభూమిపై పద్యాలు అందుకున్నారు పాత్రధారి. కానీ ఆ పద్యం బలిజేపల్లి వారిది కాదు. కాకపోయినా చదవాల్సిందే. జాషువా గారి కలం గుండె కొలిమిలోంచి కాగి కాగి బయటకొచ్చిన మాటల మంటలవి. అవి పాడితే కానీ సంతృప్తి కాదు నాటకాభిమానులకు. మరికనే అందుకున్నాడా పద్యాన్ని కళాకారుడు. ఆలో

ఒకదాని వెంట ఒకటి. ఇటన స్పృశ్యత సంచరించుటకు తావే లేదు. ఇలాంటి పద్యాలు. పద్యం పూర్తయి రాగాలాపన సాగుతోంది. ఎక్కడో ఎన్నెన్ని క్రోశుల దూరాన నినదిస్తున్న ఆక్రోశము

రాజు మరణించెనొక తార రాలిపోయి కవియు మరణించెనొక తార గగనమిక్కి రాజు జీవించు రతి విగ్రహములందు సుకవి జీవించు ప్రజల నాల్కలందు. ఆ రోజు ఈరోజు జూలై 24 జాషువా మరి లేరు. లేరా? ఎందుకు లేరు? హరిశ్చంద్ర శ్మశానఘట్ట పద్యాలలో ఎక్కడ విడితే అక్కడ ఆయనని వినని వారుండరు, పలుకని నోరుండదు. అలా ఆయన పద్య ధాటి సజీవం, పిరదౌసి కావ్యం అమృతప్రాయం. అంతేకాదు, ఎక్కడ ఏ పసిబిడ్డ పుట్టినప్పటికీ కూడా ఆ పసికూనని పురిటింటి బిడ్డ ఎలా ఉంటాడో చెప్పారు జాషువా గారు. ప్రతి కోనలోనూ జాషువా ఆనవాళ్ళే.

దీనికి పలు రకాలైన ఫంక్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు సపోజ్ హార్ట్ అది తీసుకుంటే ఏదో సింపుల్ పంపింగ్ ఫంక్షన్, లివర్కి అలా కాదు. లివర్కి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగిన ఒకటి, మనం తినే ఆహారం అది లోపలికి వెళ్ళి డైజెస్ట్ అవ్వడానికి పనిచేస్తుంది. రెండోది, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తయారు చేస్తుంది. సో మనకి ఎక్కడైనా రక్తం గడ్డకడుతుందా లేదా, వీటన్నిటి కొంచెం కావాల్సిన హార్మోన్స్, రసాయనాలు అవి సిక్రీట్ చేయడం వల్ల ఇది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఇది కాకుండా ఇన్ఫెక్షన్స్ అండ్ రెసిస్టెన్స్, బాడీలో ఇమ్యూనిటీ కావాల్సిన కొన్ని రకాల కెమికల్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. మూడోది ఏంటంటే, మన బాడీలో కావాల్సిన షుగర్ లెవెల్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే మనం తిన్న ఆహారం లివర్ గ్రహించి ఒక గ్లైకోజన్గా స్టోరేజ్ చేసుకొని మళ్ళీ కావాల్సినప్పుడు గ్లూకోజ్గా అందిస్తుంది. కాకుండా కొన్ని డిఫెన్సివ్ మెకానిజమ్స్, వైరల్కి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుందండి. ఇవి కాకుండా ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, కానీ చెప్పుకోదగిన ఫంక్షన్స్ మాత్రం లివర్కి సంబంధించిన ఇవేనండి. కాలేయ సంబంధించిన లక్షణాలు చాలా రకాలుగా ఉండొచ్చండి. జబ్బు బట్టి లక్షణాలు కొంత ఉంటాయి, కానీ కామన్గా కొన్ని లక్షణాలు ఉన్నాయండి. అది ఒకటి, వికారము, ఆకలేకపోవడం, వాంతులు అనిపించడం, బరువు తగ్గడం. మూడవది, పచ్చకామల కింద బయటకు వస్తుందండి. ఈ లక్షణాలు బట్టి మనం అర్థం చేసుకోవాలి మనకి కొంచెం బాడీలో బాగా వికారం ఉన్నా, వాంతి వచ్చినట్టున్నా, అది కొంచెం 2-3 రోజులు అలా కంటిన్యూస్గా ఉంది అన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్త పడి ముందుగానే మనం డాక్టర్ గారి దగ్గరికి వస్తే మంచిదండి. కాలేయం అనేది పలు విధాలుగా ఇన్ఫెక్షన్ వస్తుంది, లేకపోతే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కామన్ డిసీజెస్ కొన్ని చెప్తానండి. ఒకటి, ఎక్యూట్ హెప్టైటిస్, అంటే వ్యాధి త్వరగా వచ్చి మనలోని ఇన్ఫెక్షన్లా కానీ దేని విధానికి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టి వితిన్ 2-4 వీక్స్లో మనల్ని బాగా సిక్ అయిపోయినట్టు చేస్తుంది. అది ఒక టైప్ ఆఫ్ డిసీజ్ అండి. రెండవది, క్రానిక్ హెప్టైటిస్, అంటే మనకు తెలియకుండా జబ్బు ఉంటుందో లేదో తెలియకుండా అలా స్లోగా లోపల లివర్ బాడీ ఒక 10-20 ఇయర్స్ తర్వాత బయటపడుతుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ అది క్రానిక్ హెప్టైటిస్ అంటారు. మూడవది ఏంటంటే, ఇలా స్లోగా దెబ్బతిని తిని ఒక 10-20 ఇయర్స్ తర్వాత లివర్ సిరోసిస్ అనే వ్యాధి రావచ్చు. ఇది వెనక్కి తిరిగి రాలేని స్టేజ్ అనమాట. లివర్ పూర్తిగా పాడి ఒక స్టేజ్కి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి రాలేని స్టేజ్, దీన్ని లివర్ సిరోసిస్ అని అంటారు. నాలుగో రకం ఏంటంటే, లివర్ క్యాన్సర్, లివర్లో ట్యూమర్స్ కాయల్లా వచ్చి పెరిగి పెద్దదై అది జాండీస్ కింద రావచ్చు, కడుపు నొప్పి కింద రావచ్చు, వాంతుల కింద రావచ్చు. సో ఈ నాలుగు మెయిన్ డిసీజ్ అండి. ఈ మధ్య బాగా పెరుగుతున్న జబ్బు ఏమిటంటే లివర్లో లివర్ ఫ్యాట్ అండి, ఫ్యాటీ లివర్ అని అంటారు అందరూ. ఈ ఫ్యాటీ లివర్ కూడా ఇప్పుడు ముఖ్య కారణం అవుతుందండి. మొత్తం ఈ వరల్డ్ వైడ్ తీసుకుంటే, ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం గ్లోబల్గా తీసుకుంటే ఫ్యాటీ లివర్ చాలా ఎక్కువ అవుతుంది. వెస్ట్లో కూడా మన మారుతున్న అలవాట్ల వల్ల ఇప్పుడు డెవలపింగ్ నేషన్స్, ఇండియా ఇటువంటి కంట్రీస్లో కూడా మనం ఈ ఫ్యాటీ లివర్ ఎక్కువ చూస్తున్నాం. అయితే ఈ ఫ్యాటీ లివర్ కూడా స్లోగా పెరిగి పెద్దదవుతుందండి. దాని తర్వాత స్లోగా సిరోసిస్ కొంతమందిలో రావచ్చు, కొంతమందిలో క్యాన్సర్స్ కూడా రావచ్చు. ఇది కామన్ 5 ప్రాబ్లమ్లు అండి మనం చెప్పుకోదగిన. తర్వాత రేర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి జెనెటిక్, కానీ అవి మనకి అంత ఇంపార్టెంట్ కాదండి. ఇప్పుడు ఈ 5 రకాల డిసీజెస్ క్లుప్తంగా మాట్లాడుకుందాం అండి. వాటి కారణాలు ఏమిటి, దాని నివారణ ఏమిటి, మన చికిత్సా విధానం ఏంటండి? ఎక్యూట్ హెప్టైటిస్ అన్నది ఫాస్ట్గా వచ్చి మనిషిని నిలక లేకుండా చేసి సీరియస్ అయిపోయి ఇందులో 10% చనిపోవడం కూడా జరుగుతుందండి. ఈ ఎక్యూట్ హెప్టైటిస్ అనేది చాలా రకాలు ఉంటాయి, బట్ కామన్గా వచ్చే ఇన్ఫెక్షన్స్, ఒకటి వైరల్ హెప్టైటిస్ అంటారు, అందులో ఒక 5 రకాలు ఉంటాయండి. హెపటైటిస్ ఏ, ఈ అన్న వైరస్ ఏమో ఎక్కువగా మన ఆహారం, నీటి ద్వారా వస్తాయండి, వ్యాపిస్తాయి. యూజువల్గా వచ్చి జాండీస్తో ప్రజెంట్ అవుతుంది, వచ్చి మళ్ళీ ఒక 4-6 వీక్స్లో మళ్ళీ నెమ్మదిగా తగ్గుతుందండి. అది ఒక రకం. రెండోది, హెపటైటిస్ బి, సి, డి వైరసెస్ వలన వచ్చేది. ఇది బ్లడ్ ద్వారా సంక్రమిస్తుందండి, యూజువల్గా సెక్షువల్ కలయిక వలన, లైంగిక సంపర్కం వల్ల, లేకపోతే ఒకరి నుంచి ఒకరు బ్లడ్ అంటుకోవడం, ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసినప్పుడు, సమ్టైమ్స్ కొన్ని బ్లడ్ బ్యాంక్స్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ వైరసెస్ మనకి సోకే అవకాశం ఉంటుంది. అలాగే మదర్ నుంచి పిల్లలకి, ఇఫ్ ద మదర్ హ్యాస్ అన్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ బి కానీ సి కానీ, పుట్టినప్పుడు ప్రసవం టైంలోనే ఈ హెపటైటిస్ బి సి ట్రాన్స్మిట్ అవుతుందండి. సో కామన్గా వైరసెస్ ఇవ్వండి. ఈ వైరసెస్ మనం ఎట్లా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే, హెపటైటిస్ ఏ ఈ ఆహారం ద్వారా, నీటి ద్వారా వస్తుంది కాబట్టి జనరల్ పబ్లిక్ అవేర్నెస్ ఫర్ ఎనీ ఇన్ఫెక్షన్స్, మనం శుభ్రంగా చేతులు కడుక్కోవడం, హాస్టల్స్లో కానీ కలిసి ఉండే ప్రదేశాలు, ఎస్పెషలీ ఈ ఆహారం ద్వారా, నీటి ద్వారా వచ్చేది కామన్ హాస్టల్స్లో పిల్లల దగ్గర చూస్తాం. నీటి సరఫరా బాగాలేకపోయినా ఆల్రెడీ ఒక కామన్

0: నేటి మాట విశేషాలు విన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన కాలేయం వ్యాధులు నివారణ గురించి డాక్టర్ ఎల్ఆర్ఎస్ గిరినాథ్ గారి ప్రసంగం.
1: కాలేయం అనగా మనకి చాలా ముఖ్యమైన ఆర్గన్ అండి మన బాడీలో. ఇది బాడీలో మన సెకండ్ లార్జెస్ట్ ఆర్గన్ అండి.

కోర్స్ వీటి వల్ల వస్తుంది. అలాగే ఆహారం తిన్నప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి, దానివల్ల మనం నివారించుకోవచ్చు. ఈ హెప్టైటిస్ ఏంటి, ఈకి యూజువల్గా వైరల్ హెప్టైటిస్ ఎక్యూట్గా వచ్చినప్పుడు మన బాడీ నివారించక దాని అంతలో దానికే వస్తుంది. ఓన్లీ 10%లోనే చాలా ఎక్కువై ప్రమాద స్థితిలో వెళ్తుంది. సో యూజువల్గా మనం చక్కగా బ్లడ్ టెస్ట్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వచ్చి మానిటరింగ్ చేసుకొని సరైన ఆహారం ఎలా తీసుకోవాలో తీసుకొని ఉంటే యూజువల్గా తగ్గిపోతుంది. అదే హెపటైటిస్ బిసిడి దగ్గరికి వస్తే వీటికి కూడా ట్రీట్మెంట్ ఎక్యూట్లో అవసరం ఉండదండి, ఎందుకంటే మన బాడీకి అంత రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది, స్లోగా మళ్ళీ దాన్ని నెట్టుకొని బయటకు వెళ్తుంది. ఒక 10% కేసెస్ మాత్రం మనకి దానికి ప్రత్యేకంగా మందులు వాడాల్సి ఉంటుంది. అవి ఎప్పుడు ఏంటనేది మనం డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తుంది. సో కంపల్సరీగా జాండీస్ వచ్చినా ఫస్ట్ డాక్టర్ని సంప్రదించి ఆహారం ఎట్లా తీసుకోవాలి, మందులు అవసరం లేదా అనేది అడిగి తెలుసుకోవడం చాలా మంచిది. ఇవి కాకుండా వైరస్ కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్యూట్ హెపటైటిస్లో ఏంటంటే ఆల్కహాల్ అండి. ఇప్పుడు మన ప్రజెంట్ ప్రాబ్లం ఆల్కహాల్ ఎక్కువగా చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్కువగా తాగే వాళ్ళు వితిన్ 5 ఇయర్స్ రోజు తాగి ఉన్న వాళ్ళు సడన్గా వాళ్ళకి విపరీతమైన వామిటింగ్ స్టార్ట్ అయ్యి కడుపు నొప్పి వచ్చి బాధపడుతుంటారు. సో దిస్ ఈజ్ నోన్ ఎక్యూట్ ఆల్కహాలిక్ హెపటైటిస్. సో దీనికి ఫస్ట్ ఏంటంటే ముందు ఆల్కహాల్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి దానికి తగిన ఇంజెక్షన్స్ అవి తీసుకుంటే స్లోగా మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది. మూడవ కాజ్ ఏంటంటే కామన్గా మనకి తెలియకుండా ఆహారంలో కొన్ని విష పదార్థాలు తింటాం తెలియకుండా చాలా. సో వాటి వల్ల కూడా సడన్గా లివర్ ఎఫెక్ట్ అయ్యి ఎక్యూట్ హెపటైటిస్లో వచ్చి అది లివర్ ఫెయిల్యూర్ కింద దారితీయవచ్చు. మూడవది ఏంటంటే కొన్ని రకాల టాక్సిన్స్ కూడా ఉంటాయి, అవి కూడా కొన్ని ఈ వైరల్ హెపటైటిస్ కావాల్సి వస్తే. నాలుగవ కారణం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మందులు. అవి అలోపతి అవ్వచ్చు, ఆయుర్వేదిక్ అవ్వచ్చు, మనం తెలియకుండా కీళ్ళనొప్పులని లేకపోతే ఇంకేదేనికో వాడుతుంటాం, అవి సడన్గా పడవు. సో లివర్ రియాక్షన్ వచ్చింది, అది జాండీస్ కింద హెపటైటిస్ కింద వస్తుంది. దట్ ఈస్ ఆల్సో వెరీ డేంజరస్, ఎందుకంటే దేనివల్ల మనకు తెలియదు, ఆ మందులు మంచివి అనుకుని అలా వాడుతూ ఉంటారు వచ్చినా కూడా, జాండీస్ వచ్చినా కూడా. సో మనం ఐడెంటిఫై చేసుకోవాలి, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, సార్ ఇలా మందులు వాడుతున్నాం అని కూడా చెప్పాలి, లేకపోతే డాక్టర్ గారికి తెలియదు. సో అలా వాడుతుంటారు, ఈ మందులు వెళ్తుంటాయి. సో అక్కడ మందులు వెంటనే ఆపడం వల్ల చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వెంటనే ఆ డిసీజ్ తగ్గుతుంది. కామన్గా మందులు ఏమిటంటే ఫిట్స్ మాత్రలు, టీబీ మాత్రలు, వీటి వల్ల కామన్గా జాండీస్ వచ్చి లివర్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకనే డాక్టర్స్ అందరూ కూడా యూజువల్గా ఫస్ట్ 2 వారాలు కూడా చాలా జాగ్రత్తగా రమ్మంటారు, వచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు, అందరికీ పడవే మందులు అని. సో అది పాటించాలి మనం. ఇవి కాకుండా ఎక్యూట్ హెపటైటిస్ అనేది మనం బీపీ డౌన్ అయినప్పుడు సడన్గా హార్ట్ పేషెంట్స్లో వాటిలో సడన్గా బీపీ డౌన్ అయితే లివర్కి రక్త సరఫరా ఆగిపోతుంది, ఆ టైంలో కూడా లివర్ ఫెయిల్యూర్ వస్తుంది. సో ఈ రకాలుగా మనం ఎక్యూట్ హెపటైటిస్ చూడొచ్చండి. సో ఇవన్నీ కూడా చాలా వరకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఇవి మన అవగాహనతో. రెండో టైప్ ఆఫ్ డిసీజ్ ఏంటంటే క్రానిక్ హెపటైటిస్. క్రానిక్ హెపటైటిస్ అసలు బయటికి తెలియదండి, సిమ్టమ్స్ కూడా చాలా వరకు ఉండదు, ఏదో చిన్న మైల్డ్గా వికారం ఏదో ఎప్పుడో బద్ధకం అన్నట్టు అనిపిస్తుంది తప్ప బయటికి తెలియదు. సో దీస్ ఆర్ నోన్ యాజ్ స్లో కిల్లర్స్, ఎస్పెషలీ బ్లడ్ బోర్న్ వైరసెస్ మనం ఏదైతే అనుకున్నామో హెపటైటిస్ బిసి, ఇవి మన బాడీలో ఉండిపోయి మనకు తెలియకుండా స్లోగా ఒక 5 to 10 ఇయర్స్ మధ్యలో లివర్ జబ్బుని స్లోగా కలిగేస్తాయి. ఇప్పుడు ఈ స్టేజ్, ఈ క్రానిక్ హెపటైటిస్ స్టేజ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ స్టేజ్ కానీ మనం తెలుసుకుంటే అట్లీస్ట్ లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ రాకుండా ముందుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. వీటికి ఇప్పుడు మనం కానీ కామన్గా మనం ప్రివెంటబుల్గా చేసే డ్రెస్ హెపటైటిస్ బి అండ్ సి. మనం హెపటైటిస్ బికి సికి ఇప్పుడు మంచి మందులు వచ్చినాయండి, ఒక 5 ఇయర్స్ ముందుకి ఇప్పుడు కూడా. ఎస్పెషలీ హెపటైటిస్ సి అయితే ఆల్మోస్ట్ 3 to 6 నెలలు మందులు వాడితే ఆల్మోస్ట్ 90% వైరస్ క్లియర్ చేసి క్రానిక్ హెపటైటిస్ని తగ్గించవచ్చు. ఇదే చికిత్స ఇంతకుముందు మేము ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక్కొక్క ఇంజెక్షన్ ఒక 20,000 నెలకి 30-40,000 అయ్యేది, సంవత్సరానికి వాళ్ళకి ఖర్చు ఒక 2-3 lakhs అయ్యేది. ఇప్పుడు ఇదే ట్రీట్మెంట్ 25,000 to 50,000 మధ్యలో అయిపోతుంది, వెరీ ఎఫెక్టివ్ డ్రగ్స్. సో ఇది ఒక సంచలనం అనుకోవచ్చు. ఇంకా హెపటైటిస్ బికి వస్తే హెపటైటిస్ బిలో కూడా ఇప్పుడు మంచి మందులు వచ్చినాయి, కాకపోతే హెపటైటిస్ బి ట్రీట్మెంట్ ఇంకా కొంచెం ఎక్కువ రోజులు మందులు వాడాలి. వీలైతే లైఫ్ లాంగ్ అట్లీస్ట్ 4 to 6 ఇయర్స్ వాడిస్తాం, కానీ డెఫినెట్గా ఈ మందులు వాడడం వల్ల లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ రాకుండా ఆల్మోస్ట్ ఒక 70 to 80% అడ్డుతాయి. సో అందుకని ఈ క్రానిక్ హెపటైటిస్ స్టేజ్, ఈ స్టేజ్ ఉందని కూడా అవగాహన జనాల్లో రావాలి చాలా మందికి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ క్రానిక్ హెపటైటిస్ బి అండ్ సి. అదర్ వైరసెస్ ఆటోఇమ్యూన్ హెపటైటిస్ అని ఉన్నాయి, అవి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ చేస్తాం. అయితే ఇంకా నాలుగోది ప్రాబ్లం ఏంటంటే సిరోసిస్, ఆల్రెడీ అడ్వాన్స్ అయిపోయిన తర్వాత మన దగ్గరకు వస్తారు. అదేంటంటే వాటి లక్షణాలు కొంచెం తేడా ఉంటుంది,
జాండీస్తో పాటు పొట్టలో నీరు చేరి పొట్ట పొంగు

0: పొంగులు, రక్తంతో వాంతులు రావచ్చు. సో ఇవన్నీ లివర్ సిరోసిస్ యొక్క లక్షణాలు. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మనం వెనక్కి తీసుకెళ్ళాం కానీ కంట్రోల్ చేయొచ్చు జబ్బు ఎక్కువకుండా. ఒకటి, రెండోది ఏంటంటే అట్లీస్ట్ లివర్ సిరోసిస్ నుంచి మళ్ళీ క్యాన్సర్కి వెళ్ళకుండా కొంతవరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. సో లివర్ సిరోసిస్ అనేది పర్మనెంట్ డిసీజ్ అని ముందు మనం అర్థం చేసుకోవాలి. అక్కడ నుంచి మందులన్నీ కూడా మెడికల్ మేనేజ్మెంట్ చేయాలంటే మనం కంట్రోల్ చేయడానికే ఉన్నాయి. దీనికి మనం పర్మనెంట్ ఆన్సర్ కావాలంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ పద్ధతి ద్వారా లివర్ మార్చుకోవాలి. అది లివర్ సిరోసిస్ యొక్క ట్రీట్మెంటు, దాని మేనేజ్మెంట్.
1: కాలేయం వ్యాధులు నివారణ గురించి డాక్టర్ ఎల్ఆర్ఎస్ గిరినాథ్ గారి ప్రసంగం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికను విన్నారు. ఉదయ సమీరాలు వింటున్నారు. ఇప్పుడు

బాపూజీ ఒకసారి కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అది ఫిబ్రవరి నెల 1934 సంవత్సరం. ఆయన నిధికి విరాళాల కోసం అంతటా పర్యటిస్తూ బదగిరి గ్రామం చేరుకున్నారు కేరళలో. మామూలుగానే జనం, వేలాది ప్రజ గాంధీజీ దర్శనానికి, ఆయన ప్రసంగం వినడానికి. బాపు చాలా శాంతంగా మాట్లాడారు. స్త్రీలను స్వచ్ఛందంగా తమ ఆభరణాలు విరాళం ఇమ్మన్నారు. తర్వాత నగల్ని వేలం వేసి ఆ సొమ్ము ఆనాడు ఆయన స్థాపించిన హరిజన నిధికి జమ కట్టేవారు. బాపూజీ తన ప్రసంగంలో ఈ దేశంలో లక్షలాది ప్రజలు ఇంచుమించు పస్తుండి జీవిస్తున్నారు. ప్రతి 10 మందిలోనూ 8 మందిగురు తినే తిండి వారి ఆకలి తీర్చదు. అలాంటి దేశంలో మనం వెండి బంగారు నగలు ఆభరణాలు ధరించడం నేరం కాదు. చూడ్డానికి వినడానికి కూడా ఈ మాటలు కష్టంగానే ఉంటాయి. మన దేశంలో స్త్రీలకి తనది అనే సొమ్ము ఏది ఉండదని నాకు తెలుసు. ఆ నగలే, అవే ఆమె స్త్రీధనం. అంతేకాదు, వాటినిచ్చేటప్పుడు వారి భర్త అనుమతి ఉండాలి. కానీ వాటిని ఉన్నత కార్యాలకి విరాళం ఇస్తే వారు ఔదార్యమైన పని చేసిన వారవుతారన్న భావన వారిలో స్వయంగా జనించాలి అని విజ్ఞప్తి చేశారు. బాపూజీ ప్రసంగం ప్రజలు నిశ్శబ్దంగా విన్నారు. మీ కడియాలు, కంకణాలు, కాసుల పేర్లు, జుట్టు రేగకుండా ధరించే ఆభరణాలు చాలా ఉన్నాయి కదా. ఈ నగలు తల దూకోకుండా ఉండడానికి, స్నానం చేయకుండా ఉండడానికి, తల దుర్వాసన రావడానికి కారణం అవుతాయేమో అని ఆలోచించండి అని చిన్న హాస్యస్ఫోరక ధోరణిలో మాట్లాడుతూ, స్త్రీలకి వారు స్వయంగా ఆభరణాలు ఇచ్చేలాగా ఒక సత్ప్రేరణ కలిగించాయి. బాపు విజ్ఞప్తి చేసే విధానం అంత మృదువుగా ఉంటుంది. ఈ సొమ్ము బీద హరిజనుల సేవకు వినియోగిస్తాను అనగానే ఆ ఉపన్యాసం అలా పూర్తయిందో లేదో ఒక 16 ఏళ్ల యువతి ప్రజల మధ్య నుంచి ఖాళీ చేసుకుంటూ బాపు కూర్చున్న వేదిక దగ్గరగా వచ్చింది. నిరాడంబరమైన వస్త్రధారణ ఆమెది. నిర్భీతిగా నిలిచింది. చాలా నెమ్మదిగా, బాపు, నా పుస్తకంలో మీ సంతకం చేయరు అని కోరింది. ఆయన సమాధానం కోసం ఎదురు చూడకుండానే ఎడమ చేతి బంగారు గాజు తీసి ఆయనకిచ్చింది. బాపూజీ ఎలాగా అడుగుతారని ఆమెకు తెలుసు. బాపు నవ్వి ఆమె పుస్తకంలో సంతకం పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండగానే తన కుడి చేతి బంగారు

గాజు తీసి ఆయనకిచ్చింది. నువ్వు రెండు గాజులు ఇవ్వక్కర్లేదు, నేను ఒక్క గాజుకే సంతకం చేసేవాణ్ణి అన్నారు. అలాగ స్వచ్ఛందంగా గాజులు ఇచ్చేసింది ఆ మహిళే కౌముది. అంతటితో ఆగిందా కౌముది? మెడలోని బంగారు గొలుసు తీయడానికి ప్రయత్నించింది. శోభాయమానమైన ఆమె సుదీర్ఘ శిరోజాలలో చిక్కుకున్న ఆ గొలుసుని అతి కష్టం మీద తీసి వేలాది ప్రజలు ఆశ్చర్యపడుతూ ఉండగా బాపు పాదాల దగ్గర ఉంచింది. బాపు విస్తుపోయారు. ఆనంద బాష్పాలతో, "బాపు, అమ్మా, నీ త్యాగానికి మీ తల్లిదండ్రుల అనుమతి పుచ్చుకున్నావా?" అని అడిగారు. ఆమె సమాధానం ఇవ్వలేదు. ఆమె దానయజ్ఞం పూర్తయితే కదా అని చెవులున్న దుద్దులు తీసింది. ప్రజలు తమ హర్షామోదాలు పట్టలేక కరతాళధ్వానాలు చేశారు. బాపు కౌముదిని తన చెంతకు తీసుకొని, "అమ్మా కౌముది, నీ ఈ మహాత్యాగానికి నీ తల్లిదండ్రుల అనుమతి ఉందో లేదో నాకు చెప్పావు కాదు" అన్నారు. వేదిక మీద ఉన్నవారొకరు, "బాపు, కౌముది తండ్రి ఇక్కడే ఉన్నారు. ఆయన మీకిచ్చిన సన్మాన పత్రాల్ని వేలం వేసి దానికి ఎక్కువ ధర కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ తండ్రి ఔదార్యంలో ఈమె ఏ విధంగానూ తీసిపోరు. తండ్రి కూతుళ్ళిద్దరూ కూడా ఒకటే. ఈ ప్రాంతాల్లో ఆయన దాతృత్వం అందరికీ విదితమే" అన్నారు. బాపు చిరునవ్వు నవ్వి సిగ్గుపడుతున్న కౌముతో, "అమ్మా కౌముది, నీవి నగలు విరాళం ఇవ్వడం మంచి పనే చేశావు. కానీ నాకు మాట ఇవ్వు, మళ్ళీ నగలు చేయించుకోను" అని కౌముది వెంటనే ఒప్పుకుంది. బాపు ఆమె పుస్తకంలో, "నీవు వదిలివేసిన నగల కన్నా నీవు నీ దగ్గరున్న బంగారం యావత్తు వదిలివేయడమే మహోన్నతమైన ఆభరణం" సంతకం చేశారు. కోజికోడ్లో జరిగిన ఆఖరి సమావేశంలో కౌముది, కౌముది తండ్రి బాపు వద్ద సెలవు తీసుకోవడానికి వెళ్ళారు. బాపు వారిని సంతోషంగా అభినందించి పంపించారు. కౌముది మహాత్యాగం ఆ నగల మెరుపు కన్నా, ఆభరణాల విలువ కన్నా మిన్న. ఇది ఎవరో అన్న మాట కాదు, బాపూజీ వాగ్వేదోక్తి.

బాపూజీ స్మృతిచిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న కార్యక్రమం గాంధీ మార్గం విన్నారు. ఇప్పుడు పుష్పాంజలి. మహాకవి కాళిదాసు చిత్రం నుండి ఘంటసాల కంఠం.

0: ಆಕಾಶವಾಣಿ
1: జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ అంశంపై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. భారతదేశ సృజనాత్మక రంగాన్ని బలోపేతం చేయడానికి, అభివృద్ది చెందుతున్న ఆరెంజ్ ఎకానమీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం బహుళ కోణాల్లో వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. క్రియేట్ ఇన్ ఇండియా అనే నినాదంతో భారతీయ సృజనాత్మక కంటెంట్ను ప్రపంచ వేదికలపై నిలబెట్టడం, 2029 నాటికి 50 బిలియన్ డాలర్ల పరిమాణం గల సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో దేశ నిర్మాణానికి సాంకేతికతను ఒక శక్తివంతమైన సాధనంగా స్వీకరించింది. డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చి అపూర్వమైన స్థాయిలో ఆవిష్కరణలకు అవకాశాలను సృష్టించాయి. అందులో భాగంగా దేశంలోని ప్రతి జిల్లా ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ పేరుతో వ్యవస్థీకృత జాతీయ కార్యక్రమ పైలట్ దశను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక డిజిటల్ సృష్టికర్తలను గుర్తించి ప్రోత్సహించటం, ప్రతి జిల్లాలోని సాంప్రదాయాలు, ప్రత్యేకతలు, చరిత్ర, సంస్కృతి, పర్యాటకం, ఆహార అలవాట్లు, కథలను డిజిటల్ రూపంలో తెలియచేయటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు. వేవ్స్ ఓటీటీ వేదిక అయిన మై వేవ్స్ ఆధారంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. కంటెంట్ను సృష్టించటానికి, అప్లోడ్ చేయటానికి, పంచుకోవటానికి వీలు కల్పిస్తూ, అదే సమయంలో భారతదేశ డిజిటల్ సృష్టికర్తల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయటం దీని ముఖ్య ఉద్దేశం. వినియోగదారులు సృష్టించిన కంటెంట్ను ప్రోత్సహించడానికి దేశ సాంస్కృతి

0: సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికగా భావించబడిన మై వేవ్స్ ఇప్పుడు జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్కు పునాది వేస్తోంది. ఈ ఛాలెంజ్లో సృష్టికర్తలు వారి జిల్లాలకు ప్రత్యేకమైన కథలను డిజిటల్ కథనం ద్వారా చెప్పవచ్చు. దేశంలోని వివిధ జిల్లాల వైవిధ్యమైన చరిత్రను తెలుసుకోవడంతో పాటు యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయటంలో ఇది దోహదపడుతుంది. ఈ ఛాలెంజ్లో పాల్గొనేందుకు వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లోని మై వేవ్స్ విభాగం ద్వారా 1 నుండి 3 నిమిషాల నిడివి గల వీడియోలను సమర్పించవచ్చు. పైలట్ దశ కోసం వీడియోల స్వీకరణ 1వ తేదీన ప్రారంభమై 31 వరకు కొనసాగుతుంది. పైలట్ దశను అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, లడక్లలో ప్రారంభిస్తున్నారు. ప్రసార భారతి, మైభారత్, ఆయా రాష్ట, జిల్లా పరిపాలనా యంత్రాంగాలు సంయుక్తంగా ఈ దశను నిర్వహిస్తాయి. డిజిటల్ సృష్టికర్తల సమీకరణ, కంటెంట్ అభివృద్ధిని సులభతరం చేయడానికి స్థానిక సాంస్కృతిక విద్యా సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ను మరింత విస్తృతం చేయడానికి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్, మెటా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఈ రెండు వేదికలు తమ సృష్టికర్తల సంఘాలను సమీకరించడంలో, సంబంధిత వ్యవస్థలలో ఈ ఛాలెంజ్ను ప్రచారం చేయడంలో సహాయపడతాయి. అత్యుత్తమ ప్రతిభను గుర్తించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పురస్కారాలను ప్రదానం చేస్తారు. దేశవ్యాప్తంగా డిజిటల్ కంటెంట్ సృష్టికర్తల బలమైన నెట్వర్క్ను ఏర్పాటు చేసి భారతదేశంలోని ప్రతి ప్రాంత వైవిధ్యం, వారసత్వ సంపద, పర్యాటక అవకాశాలను దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ డిజిటల్ క్రియేటర్ల మధ్య కేవలం పోటీగా మాత్రమే కాకుండా వారి నైపుణ్యాలను గుర్తించి ఆర్థికంగా, వృత్తిపరంగా జాతీయ స్థాయిలో ప్రోత్సహించే బహుముఖ వేదికగా ఉపయోగపడుతుంది. ఇది కొత్తగా క్రియేషన్ రంగంలోకి వస్తున్న యువతకు సరైన వేదికను అందిస్తుంది. మానవ మేధస్సు, ఊహాశక్తి, నైపుణ్యం, సాంస్కృతిక వారసత్వమే ప్రధాన మూలధనంగా కలిగిన ఆరెంజ్ ఎకానమీగా పిలువబడే ఆర్థిక వ్యవస్థలో స్థిరపడే అవకాశాన్ని కల్పిస్తుంది. భారతదేశాన్ని కేవలం వేరే దేశాల సేవలు అందించే కేంద్రంగా కాకుండా ప్రపంచానికి అవసరమైన డిజిటల్ కంటెంట్ను సృష్టించే గ్లోబల్ క్రియేటివ్ హబ్గా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని ఈ కార్యక్రమం సాకారం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భారతదేశంలోని ప్రతి జిల్లా యొక్క విశిష్ట గుర్తింపు, వారసత్వాన్ని చాటిచెప్పే డిజిటల్ సృష్టికర్తలతో కూడిన ఒక శక్తివంతమైన దేశవ్యాప్త పర్యావరణ వ్యవస్థను జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ రూపొందిస్తుందని చెప్పవచ్చు. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ అంశంపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం శ్రీ ఎన్ అబ్దుల్ రెహమాన్ బృందం నాదస్వర వాదనం. ముందుగా షణ్ముఖ ప్రియ రాగంలో సుబ్రహ్మణ్య అయ్యర్ రచన మరి వేరే దిక్కెవరయ్య రామ ఆదితాళం.

కార్యక్రమంలో చివరిగా ఖమాస్ రాగంలో ధర్మపురి సుబ్బరాయ రచన అప్పదూరుకు లోనైతిని ఆదితాళం.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ అబ్దుల్ రెహమాన్ బృందం నాదస్వర వాదనం విన్నారు. తిరిగి వీరి నాదస్వరాన్ని ఈ మధ్యాహ్నం ప్రసారంలో 2:30 కర్ణాటక సంగీత కార్యక్రమంలో వినొచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి. ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: పాటల పల్లకి కార్యక్రమానికి శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, 2727288, రెండిట్లో ఏదో ఒకటి డైల్ చేయండి. రెండింటికి కలిపి ఒకటి జత చేయండి, అది 0891. హలో
1: హలో
0: హలో, ఫోన్ ఇన్ లైవ్.
1: నమస్కారం అండి.
0: నమస్కారం అండి. ఏ సినిమా చెప్పండి.
1: నాకు నత్తం సల్ల సినిమా పాట కావాలండి.
0: మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: విజయనగరం తెలియచర్ల పద్మావతి
0: నర్తనశాల. నర్తనశాలలో ఏం కావాలి?
1: జనని శివకామిని.
0: జనని శివకామిని, సరేనండి, తప్పకుండా వినండి.

0: హలో,
1: హలో, నమస్తే సార్ జీ.
0: నమస్కారం అండి. మీ పేరు
1: సూర్యకుమారి ఫ్రమ్ గాజువాక. నువ్వు
0: చెప్పండి. సూర్యకుమారి
1: బాగున్నారండి?
0: గారు,
1: బడిపంతులు మూవీలో బుచ్చాడమ్మా బుచ్చాడు ఆ సాంగ్ కావాలండి.

0: హలో,
1: సార్ నమస్కారం అండి.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు తాతయ్యండి, భోగాపురం నుంచి మాట్లాడుతున్నానండి.
0: తాతయ్య గారు చెప్పండి.
1: సార్ మీ వాయిస్ చాలా బాగుంటుందండి, పాటల కంటే మీ వాయిస్ ఎక్కువసేపు ఆలకించాలనిపిస్తుంది సార్.
0: ధన్యవాదాలు. ఏ పాట కావాలి?
1: చిరంజీవి నుంచి చింత చెట్టు చిగురు పాట కావాలి సార్.
0: అది చింత చెట్టు చిగురు కాదు తాతయ్య గారు, చిక్కలింత చిగురు.
1: చిక్కలింత చిగురు అండి. ఏదో ఎప్పుడు ఆలకిస్తుంటే ఈ పాటలు ఎక్కువ రావు కదా, మీ కార్యక్రమంలోనే ఆలకిస్తుంటే ఇలాంటివన్నీ ఉంటా సార్. నమస్తే సార్.

0: హలో,
1: హలో, నమస్తే సార్. బాగున్నారా?
0: నమస్కారం అండి. బాగున్నాను. మీ పేరు?
1: నా పేరు మెస్టర్ రమణయ్య, అడ్మిషన్ ఏరియా పెదపిల్లి.
0: చెప్పండి
1: సార్, మాకు సంఘర్షణ సినిమాలో సన్నాజాజీ పంద్రి కింద మెల్లమెల్లగా సాంగ్ కావాలి సార్.

0: గంటకు గంట గడవాలంటే వయసుల పాటు ప్రేమల కాటు ఢంచుకు ఢంచుకు ఢంచుకు ఢుం
1: ఢంచుకు ఢంచుకు ఢంచుకు ఢుం.

0: హలో,
1: హలో, నమస్తే సార్. శరమ గారు,
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌడపల్లి నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: మాకు సీతారామ కళ్యాణ సినిమా నుంచి ఘంటసాల గారు పాడారండి, జయ గోవింద మాధవ దామోదర పాట వినిపించండి.
0: తప్పకుండా.
1: నమస్కారం అండి.
0: నమస్కారం.

0: हेलो, हेलो
1: हेलो,
0: चप्पंडी, ए
1: नमस्ते
0: सिनेमा
1: सर। नमस्ते सर।
0: नमस्कारम। ए सिनेमा अंडी,
1: విశాల ఉదయాలు సార్,
0: మీ పేరు,
1: గురువారికి సార్,
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ప్రకాశం జిల్లా కిత్తూరు సార్।
0: విశాల హృదయాలు?
1: అవును సార్।
0: లేదే
1: లేదా సార్, సినిమా ఉంది కదా, కృష్ణ కుమారి, ఎన్టీ రామారావు।
0: లేదండి, మాకు ఇక్కడ ఇంకొక సినిమా ఏదైనా కోరుకోండి. విశాలి ఉంది.
1: విశాల హృదయాలు,
0: లేదు,
1: విశాల లేదా సార్? నిజ దంపతులు సార్, నిజ దంపతులు,
0: నిండు దంపతులు.
1: దంపతులు
0: అవును, అందులో ఏం కావాలి?
1: ఘంటసాల సార్, సార్ ఘంటసాల సుశీల అన్నమాట।
0: ఘంటసాల సుశీల్ చాలా పాడారు కదా, మీకు ఏ పాట కావాలి చెప్పండి.
1: అందులో సినిమాలో ఒక పాట ఉంది సార్, ఘంటసాల సుశీల అది ఒక పాట ఉంటుంది, మిగతా అన్ని ఎల్ఆర్ఎస్
0: మన దగ్గర
1: సార్।
0: నిండు హృదయాలు, నిండు కామన్గా కుటుంబం, మనసులు, మనిషి, నూరేళ్ళు, సంసారం.
1: నిండు దంపతులు సార్,
0: లే, ఆ
1: సావిత్రి
0: నిండు దంపతులు లేదు, నిలుదోపిడి
1: అయితే
0: ఉంది.
1: నిలువుదోపిడి ఏంటి సార్? అత్తమ్మ నిలువుదోపిడి, నిలువుదోపిడి
0: నిలువుదోపిడిలో ఏం కావాలి
1: అత్తమ్మ।
0: అంటే, అయ్యింది అయ్యింది అన్న ఒక పాట ఉంది,
1: అంతేనా సార్?
0: అంతేనండి. చెప్పండి, కోరుకోండి.
1: అంతే సరే సార్, అందులో పురకథ కూడా లేదా? ఆయన నాదలు
0: ఆహా ఆహా ఆహా
1: ఒకే ఒక పాట ఉందా?
0: అవునండి,
1: సరే ఆ పాట వేయండి సార్,
0: అదొక్కటి కావాలి, అంతే కదా?
1: అంతే అంతే అంతే।
0: సరేనండి, తప్పకుండా. మీ పేరు ఏంటన్నారు,
1: గురువారికి సార్,
0: ఎక్కడి
1: టీచర్గా
0: నుంచి?
1: పనిచేస్తాను।
0: అలాగే వినండి.
1: ఓకే సార్।

0: హలో
1: హలో, నమస్తే సార్. గుడ్ మార్నింగ్.
0: నమస్కారం, శుభోదయం. మీ పేరు?
1: మేము హైదరాబాద్ అండి. నా పేరు బాలాజీ. కృష్ణం ముందే జగద్గురం సినిమాలో టైటిల్ సాంగ్ వినిపించండి సార్.

పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కథనం నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం. జరుగుతున్నది జగన్నాటకం.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు మాణిక్యాలరావు అండి. మాది కాకినాడ జిల్లా దుర్గారెడ్డి సార్.
0: చెప్పండి.
1: నాకు లక్ష్మీ కటాక్షం సినిమాలోని రా వెన్నెల దొర అనే సాంగ్ వేయండి సార్.

0: హలో,
1: నమస్తే అండి. హలో,
0: నమస్కారం. మీ పేరు?
1: నా పేరు శంకర్రావు అండి.
0: శంకర్రావు గారు, ఏ సినిమా?
1: సుపుత్రుడు. ఏం అడగను?
0: పాట
1: పాట
0: పాట అడగండి.
1: అది పాట అడుగుతాను. ఏం అడగను? అదే పాట.
0: ఏమడగను అన్నదే పాట.
1: సరే, పాట అండి. ఈ పాటలు బాగుంటాయండి.
0: తప్పకుండా.

పాటల పల్లకి విన్నారు. మరిన్ని పాటలతో ఈ పల్లకి మీ దగ్గర చేరే సమయం ఇదే ప్రసారంలో 10:20 నుండి. ఇప్పుడు సమయం 10:00 వస్తోంది. కొంచెంసేపట్లో భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటప్పై ప్రత్యేక ముఖాముఖి అతిథి ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యదర్శి పి వైదేహి గారు, పరిచయకర్త రావల సాయి గిరీష్ గారు, విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.

0: ఆకాశవాణి భారత్ యుకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారత్ యుకే మధ్య ఇటీవల కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటా దేశ ఆర్థికాభివృద్ధి, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి, ఎగుమతుల రంగాలలో కొత్త అవకాశాలకు నాంది పలుకుతూ ఉంది. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఉత్పత్తులకు యుకే మార్కెట్లో మరింత అవకాశాలు లభించడంతో పాటు పరిశ్రమలు, MSMEలు, వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు, ఔషధాలు, వస్త్ర రంగాలకు విశేష అవకాశాలు ఏర్పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లాంటి ఎగుమతులకు అనుకూల రాష్ట్రాలకు కూడా ఇది ఎంతో కీలకమైన పరిణామంగా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ యుకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీట భారతదేశం, ఆంధ్రప్రదేశ్కు అవకాశాలు అనే అంశంపై మనతో మాట్లాడేందుకు ఈరోజు ఉన్నారు ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారు. మేడంతో మనం మాట్లాడి పూర్తి వివరాలను విందాం. మేడం నమస్కారం. మేడం
1: నమస్కారం అండి.
0: మనం కార్యక్రమంలో ముందుగా ఇటీవల భారత్ యుకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం CETA అంటే ఏమిటంటారు?
1: మనం ముందుగా అర్థం చేసుకోవాలి ఏంటంటే అండి, ఏదైనా దేశం నుంచి, భారతదేశమే కదా, ఏ దేశమైనా ఇంకో దేశానికి వస్తువులు ఎగుమతి చేయాలంటే, ఎక్కువ సుంకాలు లేకుండా చేయాలంటే, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు రావాలంటే ఇలాంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ చాలా అవసరం అవుతాయి. ఈ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అంటే ఇది రెండు దేశాలు కావచ్చు, ఒక ప్రాంతాల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి కూడా డ్యూటీని తగ్గించేసి లేదా పూర్తిగా డ్యూటీ లేకుండా కూడా వస్తువుల మీద లేకుండా చేసే విధానం అండి. ఇది కాకుండా విదేశీ పెట్టుబడులు బాగా సులభతరం చేయడానికి కుదిరే ఒక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. దేశాలకి చాలా ఉపయోగపడుతున్నాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందం కూడా సీటా అంటారు, అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ ఒప్పందం ద్వారా ఎక్కువగా దిగుమతి సుంకాలను తగ్గించారు. దీనివల్ల ఎగుమతులు బాగా సులభతరం అవుతాయి, వ్యాపార అభివృద్ధికి మరి విదేశీ పెట్టుబడులు కూడా కొత్త మార్గాలు ఏర్పడతాయి. దీని ద్వారా

0: ఉద్యోగావకాశాలు కూడా కొత్తవి సృష్టించబడతాయి. ఈ ఇండో యూకే ట్రేడ్ అగ్రిమెంట్ 15 జూలై 2026 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది మన ఎక్స్పోర్టర్స్ కి కొత్త అవకాశాలను చాలా కల్పిస్తుందని చాలా మంది ఆశావహులుగా ఉన్నారు. తర్వాత కొత్త మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులను సులభంగా అమ్ముకునే అవకాశాన్ని కూడా ఈ అగ్రిమెంట్ కల్పిస్తుందండి.
1: మేడం, ఈ సమయంలో ఈ ఒప్పందం అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఇరు దేశాలు దీనివల్ల ఎలాంటి వ్యూహాత్మక ప్రయోజనాలను ఆశిస్తూ ఉన్నాయి?
0: ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఎక్కువ పోటీతత్వం బలపడే అవకాశం చాలా ఉందండి. ప్రతి రంగానికి ఎక్కడెక్కడైతే సుంకాలు తగ్గించారో, సుంకాలు లేకుండా చేశారో, వీటి వల్ల బాగా పోటీతత్వం పెరుగుతుంది. 2020లో యూరోపియన్ యూనియన్ నుంచి యూకే బయటకు వచ్చేసిన తర్వాత ఆ దేశం కుదుర్చుకున్న అతిపెద్ద వాణిజ్య ఒప్పందం ఇదేనని అధికారులు చెప్తున్నారు. అంటే గత 4 సంవత్సరాల నుంచి దీని మీద బాగా అధికారులు, మన భారతదేశం వాళ్ళు దీన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఈ అగ్రిమెంట్ తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం యూకే మార్కెట్ లో భారత్ కంపెనీలు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో చాలా గట్టి పోటీలో ఉండాల్సి వస్తుంది. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ తో మన వస్తువులు సేవలు అంటే సర్వీసెస్ గూడ్స్ ఎగుమతుల్లో 99% జీరో డ్యూటీ లేదా స్వల్పంగా డ్యూటీలను తగ్గించి మొత్తం వస్తువులన్నింటినీ ఈ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. దీంతో యూకేకి జరిగే భారత వస్తు సేవల ఎగుమతులు చైనా, పాకిస్తాన్, బ్రిటన్, వియత్నాం వంటి దేశాల ఉత్పత్తులకి గట్టి పోటీగా ఇవ్వగలదని భావిస్తున్నారు ఇప్పుడు. మరి అవకాశాలు అంటారా, చాలా పుష్కలంగా అవకాశాలున్నాయి. ఈ ఒప్పందం ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగ మార్కెట్లో ఒకటైన యునైటెడ్ కింగ్డమ్ మార్కెట్లో తమకు చాలా మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని చాలా మంది భారత పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. మన దేశం నుంచి యూకేకి ఎగుమతి 99% వస్తు సేవలు, అలాగే యూకే నుంచి మన దేశానికి దిగుమతి చేసే 90% వస్తు సేవలు ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ కారణంగా జీరో డ్యూటీ పరిధిలోకి వస్తాయి. ఇది ఒక్క అంశంలోనే మనకి చాలా ఈ ఒప్పందం వల్ల చాలా లాభాలు వస్తాయని మనం గ్రహించాలి.
1: మేడం, ఈ ఒప్పందంలోని ప్రధాన అంశాలు ఏమిటి? గతంలో ఉన్న వాణిజ్య వ్యవస్థతో పోలిస్తే ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటారు?
0: ఈ వాణిజ్య దీంట్లో మామూలుగా ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరిగితే ఒక్కొక్క రంగానికి ఒకటి రెండు రంగాలకి పరిమితమై ఉండేది. కానీ ఇండో యూకే ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ప్రస్తుతం ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మెయిన్ గా ప్రధాన అంశాలు ఏంటంటే సుంకం లేని ఎగుమతులు, అంటే డ్యూటీ లేకుండా ఎగుమతులు. ఇప్పటిదాకా ఎంతో కొంత మనం కస్టమ్స్ డ్యూటీని బ్రిటిష్ గవర్నమెంట్ కి పే చేయాల్సి వస్తుంది ఎగుమతుల రూపం ద్వారా. ఇప్పుడు భారతీయ తయారు చేసిన రెడీమేడ్ గార్మెంట్స్ అంటే వస్త్రాలు గాని, లెదర్ గూడ్స్ తోలు వస్త్రాలు గాని, ఆటో పార్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోడక్ట్స్, జెమ్ అండ్ జ్యువెలరీ, ఈ అన్ని వస్తువులకి యూకే మార్కెట్ లో పూర్తిగా డ్యూటీ తీసివేయబడింది. అంటే అపారమైన అవకాశాలు కలిగి ఉన్నాయన్నమాట ఈ సుంకం తీసేయడం వల్ల. అది కాకుండా ద్వైపాక్షిక వాణిజ్యం అంటే బైలేటరల్ ట్రేడ్ అభివృద్ధి చెందడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. 2030 నాటికి ఈ ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చాలని ఉమ్మడి లక్ష్యంగా ఈ రెండు కంట్రీస్ భావించాయి. ఇదే కాకుండా ద్వంద్వ పన్నులు అంటే డబుల్ టాక్సేషన్ సిస్టమ్, చాలా మటుకు ఈ డబుల్ టాక్సేషన్ సిస్టమ్ ను కూడా ఒప్పందం ద్వారా తీసేయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్ లో పనిచేసే భారతీయులు స్కిల్ ఓరియంటెడ్ పీపుల్ గాని, ప్రొఫెషనల్స్ గాని ఈ డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ కింద యూకే నేషనల్ ఇన్సూరెన్స్ లేదా భారత్ లో ఒకేసారి ప్రావిడెంట్ ఫండ్ కట్టాల్సిన అవసరం లేదు. అది వరకు 5 ఇయర్స్ కి సరిపడా ప్రావిడెంట్ ఫండ్ అవన్నీ ఇక్కడ కట్టి వెళ్లాల్సి వచ్చేది, ఇప్పుడు ఇది ఎగ్జెంప్షన్ అయిందండి. అంటే దీన్ని మినహాయించారు. దీనివల్ల 5 ఏళ్ల పాటు సామాజిక భద్రత రుసుముల నుంచి మినహాయింపు లభిస్తుంది. దీనికి చాలా మంది టెక్నికల్ పర్సన్స్ గాని, నిపుణులు గాని, స్కిల్ ఓరియంటెడ్ పర్సన్స్, ప్రొఫెషనల్స్ ఎవరెవరైతే యూకేకి వెళ్తున్నారో వాళ్ళందరూ దీని నుంచి మినహాయింపు పొందుతారు. ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇందులో దిగుమతి సుంకాలు తగ్గింపు. మెయిన్ గా ఇప్పుడు మనం మామూలుగా మనం వాడుకునే వస్తువులే కాకుండా ఈ స్కాచ్ విస్కీ, జిన్ను ఇట్లాంటి ఉత్పత్తులు కూడా బ్రిటిష్ ఉత్పత్తులు భారతదేశంలో దిగుమతి సుంకాలు చాలా తగ్గించాయి. దీనివల్ల కూడా మంచి అవకాశాలు, తక్కువ ధరల్లో దిగుమతి చేసుకునే అవకాశం చాలా ఉంది. భారతదేశానికి చెందిన టెక్నాలజీ, ఐటీ సేవలు, ప్రొఫెషనల్ సర్వీసెస్ కి యూకే మార్కెట్ లో విస్తరించడానికి ఈ అగ్రిమెంట్ చాలా చాలా అవకాశాలు కల్పిస్తోంది. ఇది మనం సద్వినియోగం చేసుకుంటే చాలా మందికి ఈ ప్రొఫెషనల్స్ కి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ప్రయోజనాల్లో ఉద్యోగులకు ఊరట కలిగించారు, వినియోగదారులకు కూడా చౌకగా వస్తువులు దిగుమతి చేసుకునే అవకాశం కల్పించారు.
1: మేడం, మరి ఈ ఒప్పందం వల్ల భారతీయ ఎగుమతిదారులకు కలిగే అతిపెద్ద ప్రయోజనాలు ఏమిటంటారు? ముఖ్యంగా ఏ రంగాలు ఎక్కువగా లాభపడనున్నాయంటారు?
0: ఈ ఒప్పందం కీలకంగా అంశం ఏమిటంటే

99% వరకు దిగుమతి సుంకాలు పెరిగించడం, దీనివల్ల బంగ్లాదేశ్ పాకిస్తాన్ వంటి దేశాలతో పోటీ పడేందుకు కష్టపడుతున్న ఈ లేబర్ ఇంటెన్సివ్ పరిశ్రమలు ఉన్నాయి కదండి, ఎగ్జాంపుల్ రెడీమేడ్ గార్మెంట్స్, దానికి ఇది ఎంతో అవసరమైన పోటీతత్వాన్ని అందిస్తుందండి. మీకు ఒక చిన్న అవకాశాలు ఎలా ఉన్నాయో మన కొంచెం చిన్న స్టాటిస్టిక్ ద్వారా తెలుసుకుందాం. మనం లాస్ట్ ఇయర్ అంటే నిరుడు బ్రిటన్ లో $92,890 కోట్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. వాటిలో భారత్ నుంచి వెళ్లిన వస్తువుల విలువ కేవలం $1,520 కోట్ల. ఈ వాటాను మరింత పెంచుకోవడానికి ఈ అగ్రిమెంట్ చాలా సహాయపడుతుంది. ఈ ఒప్పందం కింద బ్రిటన్ లో బాగా గిరాకీ ఉన్న రంగాల్లో భారత్ ఎగుమతులకి వృద్ధికి మంచి అవకాశాలు కల్పిస్తోంది. ఇక రెడీమేడ్ గార్మెంట్ రంగానికి వస్తే, భారతదేశం ప్రపంచ దేశాలకి $1,630 కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది పోయినేడాది. అదే సంవత్సరం బ్రిటన్ మిగతా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న దుస్తుల విలువ $139 కోట్లే. మరి ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల భారతీయ దుస్తుల దిగుమతులపై సుంకాలు తగ్గాయి కాబట్టి ఈ అవకాశాన్ని మన పరిశ్రమలు వినియోగించుకోవాలి. దీంతో పాటు లెదర్ గూడ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ కూడా మంచి

0: విషయానికి వస్తే, భారతదేశం ప్రపంచ దేశాలకి 1630 కోట్ల డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది పోయినేడాది. అదే సంవత్సరం బ్రిటన్ మిగతా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న దుస్తుల విలువ 139 కోట్ల డాలర్లే. మరి ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల భారతీయ దుస్తులు దిగుమతులపై సుంకాలు తగ్గాయి కాబట్టి ఈ అవకాశాన్ని మన పరిశ్రమలు వినియోగించుకోవాలి. దీంతో పాటు లెదర్ గూడ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ కూడా మంచి ఎగుమతి అభివృద్ధి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇకపోతే ముఖ్యమైన రంగం ఫుడ్ ప్రాసెసింగ్, అంటే ఆహార పదార్థాలు. గడిచిన సంవత్సరంలో బ్రిటన్ దిగుమతి చేసుకున్న ప్రాసెస్ ఆహారం విలువ 3340 కోట్ల డాలర్లు కాగా, ఇందులో భారత్ వాటా 35.4 కోట్ల డాలర్లు మాత్రమే. బ్రిటన్ కి రెడీ టు ఈట్ ఫుడ్స్, బేకరీ ప్రోడక్ట్స్, స్వీట్స్, సాస్లు, భారతీయ వంటకాలు, పికిల్స్ ఇవన్నీ ఎగుమతులు పెంచుకోవడానికి గొప్ప అవకాశాన్ని కలిగిస్తున్నాయి. 2025లో భారత ప్రపంచ దేశానికి 2556 కోట్ల డాలర్ల విలువైన ధాన్యాలు గాని, కూరగాయలు గాని, పళ్ళు, సుగంధ ద్రవ్యాలు ని ఎగుమతి చేసింది. సరిగ్గా ఇదే కాలంలో బ్రిటన్ 2320 కోట్ల డాలర్ల విలువైన దిగుమతులు చేసుకుంది. అందులో భారత్ వాటా కేవలం 3.1%. ఈ అగ్రిమెంట్ తో ఈ వాటాను బాగా పెంచుకుండడానికి అవకాశం ఉంది. పోయిన ఏడాది భారత్ అన్ని దేశాలకు ఎగుమతి చేసిన చేపలు, మాంసము, ప్రాసెస్డ్ మీట్ విలువ 1280 కోట్ల డాలర్లు అయితే, అదే సంవత్సరం బ్రిటన్ 1720 కోట్ల డాలర్ల విలువైన మాంసాహారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఆ దిగుమతుల్లో భారత్ నుంచి వచ్చిన వాటా విలువ 12.6 కోట్ల డాలర్లు మాత్రమే. మరి మనకి మెరైన్ ప్రొడక్ట్స్ కానీ, ప్రాసెస్డ్ మీట్ ప్రొడక్ట్స్ కానీ మంచి ఎగుమతికి కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అగ్రిమెంట్ ద్వారా ఇవన్నీ సద్వినియోగం చేసుకుని మన వాటాను పెంచుకోవచ్చు. బ్రిటన్ లో ఆహార ప్రమాణాలు పాటించడం మన ఎగుమతులను పెంచుకోవచ్చు. ఎందుకంటే ఆహార ప్రమాణాలు చాలా చాలా నిర్దిష్టంగా ఉంటాయి, తప్పకుండా మన ఎగుమతిదారులు పాటించవలసి ఉంటుంది. ఇవి కాకుండా ఆటోమొబైల్, స్పేర్ పార్ట్స్, మోటార్ సైకిల్స్ పెద్ద సంఖ్యలో బ్రిటన్ కూడా పంపచ్చు. ఈ వస్తువుల విలువ 9220 కోట్ల డాలర్లు కాగా, వాటిలో భారత్ ఎగుమతుల విలువ 32.5 కోట్లే. అయితే ఎందుకు నేను ఈ స్ట్రాటజీ చెప్తున్నానంటే, మనకి కెపాసిటీ ఉండి ఎగుమతి చేయడంలో ఈ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక అమలైతే ఎక్కువ ఇంకా అవకాశాలను ఇంకా పొందొచ్చు.
1: మేడం, మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, వస్త్ర పరిశ్రమలు మరియు MSMEలకు ఈ ఒప్పందం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు?
0: ఇది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కి మనం తీసుకుంటే చాలా భారీగా ఎగుమతికి అవకాశాలున్న ముఖ్య రంగాలు ఉన్నాయండి. అవి మెరైన్ ప్రోడక్ట్స్, అంటే సముద్ర ఉత్పత్తులు అంటారు మరి తెలుగులో, రొయ్యలు, ట్యూనా, మిగతా సీ ఫుడ్స్ ఎగుమతులు. గతంలో ఉన్న భారీ సుంకాలు ఉండేవి, బాగా డ్యూటీస్ ఉండేవి, 21.5% దాకా ఉండేది. అది ఇప్పుడు పూర్తిగా తొలగించేయడం జరిగింది. అసలు సుంకమే లేదు, ఇప్పుడు డ్యూటీ లేదు. మరి ఆంధ్ర ప్రాంతానికి చెందిన మత్స్యకారులు కానీ ఎగుమతిదారులకి ఇది మంచి అపారమైన లాభం చేకూరింది. తర్వాత రంగం వ్యవసాయం, ప్రాసెస్ ఫుడ్స్. దీంట్లో కూడా మా ఆంధ్రప్రదేశ్ చాలా బలమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పసుపు, మిరప, మామిడి, మామిడి పండు గుజ్జు, పికిల్స్, చిరుధాన్యాలు అంటే మిల్లెట్ ప్రోడక్ట్స్, పాలు, వాటి పాల ఉత్పత్తులు యూకే మార్కెట్లకు సులభంగా తక్కువ ధరకి వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది. ఇకపోతే మనకి టెక్స్టైల్స్, గార్మెంట్స్, మంగళగిరి వంటి చేనేత ప్రాంతాలు ఉన్నాయి. మంగళగిరి కాకుండా అది వరకు వచ్చి మంగళగిరి నుంచి పంపిస్తున్నాము. అది కాకుండా మనకి కనీసం 15-16 చేనేత వివిధ వస్త్రాలు తయారు చేసే హ్యాండ్లూమ్స్, మిషనరీ వస్త్రాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా యూకే మార్కెట్ లో అంతర్జాతీయ బ్రాండ్ల నుండి డిమాండ్ పెరుగుతుంది. వీళ్ళందరికీ మంచి ఎగుమతి అవకాశాలు వస్తాయి. ఇకపోతే మనకి ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్ ఈ రెండింటిలో కూడా మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో బాగా ఉత్పత్తి అయ్యేవి ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్. ఎందుకంటే మనం వీటిల్లోనే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో మనకి ఇండస్ట్రియల్ పార్క్స్ ఈ రంగంలోనే ఎక్కువ పెట్టడం జరిగింది. అందుట్లో MSMEలకు కూడా ఎక్కువ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ ఫార్మా ఉత్పత్తులు కానివ్వండి, ఆటో విడిభాగాలు కానివ్వండి, మరి ఇండస్ట్రియల్ మిషనరీ అంటే పారిశ్రామిక యంత్రాలు కానివ్వండి, వీటన్నింటికి ఎగుమతులకి పన్ను తగ్గించడం వల్ల మంచి అవకాశం వస్తుంది. ఈ ఎగుమతుల్ని ప్రోత్సహించడానికి కూడా ఇది ఒక మంచి కారణమై ఉంటుందండి.
1: మేడం, సుంకాల తగ్గింపు వల్ల భారత ఉత్పత్తులు యూకే మార్కెట్లు ఎంత మేరకు పోటీ సామర్థ్యాన్ని పెంచుకోగలవంటారు?
0: ఈ భారత యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం 99% అన్ని ప్రోడక్ట్స్ భారతీయ ఉత్పత్తులకి అసలు డ్యూటీ లేదని చెప్పుకున్నాం కదండి. ఇది తొలగిపోవడంతో, భారీగా తగ్గడంతో భారతీయ మ్యానుఫ్యాక్చరర్స్ కి అంతర్జాతీయంగా బాగా పోటీతత్వం అలవడేది బాగా లభిస్తుంది. ఈ ఒప్పందం కింద ఏంటంటే కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డ్యూటీ ఫ్రీ యాక్సెస్ అంటే మెరుగైన మార్కెట్

0: కావాలంటే మనకి డ్యూటీలు ఎక్కువ లేకుండా ఉంటే మెరుగైన మార్కెట్ ఉన్నట్టే కదా. అందుకని ఎక్కువగా మనం టెక్స్టైల్స్ కానీ అపారెల్స్, అపారెల్స్ అంటే రెడీమేడ్ గార్మెంట్స్ కానీ, లెదర్ గూడ్స్, ఆటో కాంపోనెంట్స్, ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్, జెమ్ అండ్ జ్యువెలరీ వంటి తయారీ ఉత్పత్తుల్ని యూకే మార్కెట్ లోకి ఈ సున్నా సుంకం లేదా చాలా తక్కువ సుంకంతో ఎక్కువ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా జెమ్ అండ్ జ్యువెలరీని ఇక్కడ ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే, ఈ రంగాన్ని 2025లో బ్రిటన్ ప్రపంచ దేశాల నుంచి 17,885 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, వెండి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. వీటిలో భారత్ నుంచి 100 కోట్ల మేర మాత్రమే దిగుమతి అయ్యింది. ఎందుకంటే ఈ రంగం కొంచెం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా గానీ అంతకు ముందు గానీ కొంచెం ఈ మార్కెట్లకు వెళ్ళడం కష్టతరం అవుతుంది. ఎందుకంటే లండన్ అంతర్జాతీయ బులియన్ మార్కెట్ కావడమే దీనికి కారణం. దీంట్లో నెగ్గుకు రావాలంటే ప్రభుత్వాలు గాని, వ్యాపారస్తులు గాని, మ్యానుఫ్యాక్చరర్స్, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ వెళ్లే వాళ్ళు కూడా చాలా చాలా కఠినమైన ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. అందుకని మనం కొంచెం ఈ జెమ్ అండ్ జ్యువెలరీ దాంట్లో కూడా జాగ్రత్తగా చేసుకుంటే మంచి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే భారతదేశంలోనే జెమ్ అండ్ జ్యువెలరీ అనేది 5వ స్థానం ఎగుమతులకి పొందింది కాబట్టి.
1: మేడం, మరి ఈ ఒప్పందం ద్వారా విదేశీ పెట్టుబడులు మరియు కొత్త పరిశ్రమలు మన దేశానికి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయి?
0: చాలానే ఉంటాయండి. ఎందుకంటే మన సమగ్రంగా అగ్రిమెంట్ చదువుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ ఒప్పందాన్ని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివి బ్రిటన్ గవర్నమెంట్ కి కావాల్సిన వస్తువులకి ఆ రంగానికి సంబంధించిన ప్రమాణాలు పాటిస్తూ ఉంటే మంచి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ కూడా లభిస్తాయి. ఎందుకంటే దాదాపు 99% వస్తువులు సుంకర్ లేని ప్రవేశమే లభించింది కాబట్టి ఈ బేసిస్ మీద మనకి ఇన్వెస్ట్మెంట్ అనేవి చాలా త్వరగా వస్తాయి. అది కాకుండా మన భారత ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి చాలా అధికారులు చాలా కృషి చేస్తున్నారు కాబట్టి ఇది కూడా మంచి అవకాశం అవుతుంది. ముఖ్యంగా మనకి అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఈ సెక్టర్ లో దగ్గరగా 1437 వ్యవసాయ ఉత్పత్తులకి సుంకాలు రద్దు చేయడం జరిగింది. ఇది మీరు లిస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ చదివితే తెలుస్తుంది. యూకే మార్కెట్ లో రాష్ట్ర రైతులు ప్రీమియం ధరలను పొందేందుకు వీలుంటుంది. అది కాకుండా మామిడి, ద్రాక్ష, సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్, మిల్లెట్స్, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వీటన్నిటికి కూడా యూకే లో భారీగా డిమాండ్ ఉంది. వీటిని అందిపుచ్చే అవకాశం ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అదే కాకుండా టెక్స్టైల్స్ అండ్ లెదర్ గూడ్స్ మనకి ఇప్పుడే మనం చెప్పుకున్న మంగళగిరి గాని, ధర్మవరం గాని, ఈ మిగతా రాష్ట్రంలో ఉండే మిగతా హ్యాండ్లూమ్ సెంటర్స్, తర్వాత ఈ రెడీమేడ్ గార్మెంట్స్, లెదర్ గూడ్స్ వీటి యూకే లో బాగా గ్లోబల్ ఫ్యాషన్ హౌస్లు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళ నుంచి మంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది ఈ ప్రోడక్ట్స్ కి. ఇకపోతే ఫార్మా ఉత్పత్తులు, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఫార్మా. సుంకాలు తొలగిపోవడం వల్ల ఏపీకి చెందిన ఫార్మాసిటికల్స్ కానీ, మెడిసినల్ ప్రోడక్ట్స్ కానీ కంపెనీలకి ఎగుమతికి అవకాశాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది బాగా. యూకే సంస్థలతో కూడా భాగస్వామ్యాల ద్వారా మెడికల్ డివైజెస్ రంగం, మనకు ఆల్రెడీ విశాఖపట్నంలో మెడికల్ డివైజెస్ పార్కే ఉంది కాబట్టి దాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసి ఈ రంగానికి కొత్త పట్టుబడులు వచ్చే అవకాశం కనిపిస్తే ఈ రంగం నుంచి మెడికల్ డివైజెస్ని ఎగుమతి చేయడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయండి. దీన్ని మన ఇండస్ట్రీస్ బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబుల్ ఎనర్జీ అంటే మౌలిక వసతులు, ఇంధనం, ఇంధన ఉపయోగం, ఈ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు అంటే రీ ఎనర్జీ ప్రాజెక్ట్స్, తర్వాత పట్టణ రవాణా వ్యవస్థలు అభివృద్ధికి యూకేకి బాగా ప్రాముఖ్యం ఉన్న బిజినెస్ మెన్లు, కన్సల్టెంట్స్ తో కలిసి పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అందరితో ప్రణాళికలు చేసి మీటింగ్లు పెట్టుకొని డిస్కషన్లో చేసుకోవడం జరుగుతుందని నేను కూడా విన్నాను. ఇది ఇంకా త్వరగా ఈ ప్రణాళికలు చేసుకొని ఈ రంగాలు అభివృద్ధి చేయడానికి ఎంతైనా ఉపయోగపడుతుంది.
1: మేడం, యువతకు ఉపాధి, అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి, ఇంకా కొత్త ఉద్యోగ అవకాశాలు, సో వీటి పరంగా ఈ ఒప్పందం ఎంతవరకు దోహదపడుతుందంటారు?
0: ఇక్కడ మనం యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ అని ఒకటి డ్రా చేసుకుని వీళ్ళు తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్ యువతకి యూకే మధ్య అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం, అంటే దీన్ని ఇప్పుడు మనం చేసిన ఈ వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో అది యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ ద్వారా మంచి ఉపాధి గాని, స్కిల్ బేస్డ్ అంటే నైపుణ్యాభివృద్ధి గాని అవకాశాలు అందుబాటులోకి చాలా వచ్చాయి. ఈ ఒప్పందం ద్వారా ఐటీ, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఆధారిత రంగాలకు కూడా కొత్త ఉద్యోగాలు ఏర్పడే అవకాశం చాలా ఉందండి. ఉపాధి మరియు నైపుణ్య

0: అభివృద్ధి అవకాశాలంటే 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు గల అర్హులైన భారతీయులకి, భారతీయ యువతకి ముందుగానే జాబ్ ఆఫర్స్ లేకుండానే 2 సంవత్సరాల పాటు యూకేలో ఉండటానికి, పనిచేయటానికి లేతే చదువుకోవడానికి ఈ వీసాలు బాగా ఉపయోగపడతాయి. ఈ వీసాలని బాగా ఉపయోగించుకొని యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద అందరూ దీన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది వెళ్లాలని మేము కూడా కోరుకుంటున్నాము. వృత్తి నైపుణ్యాలు గుర్తింపు అంటే ఇంజనీర్లు కానీ, ఆర్కిటెక్చర్స్, నర్సులు, అకౌంటెంట్స్, యూకే భారతదేశాలకి మధ్య ప్రొఫెషనల్ అర్హతలకి పరస్పరం సహకరించి వీళ్ళ అర్హతల్ని గుర్తించి యూకే మార్కెట్ లో ఉద్యోగం చేయడం బాగా సులభతరం అవుతుందండి ఈ అగ్రిమెంట్ ద్వారా.
1: మేడం, చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు అంటే MSMEలు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఇప్పటి నుంచే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: ముఖ్యంగా ఇవి అగ్రిమెంట్ ద్వారా మన పెద్ద పరిశ్రమలకి, ప్రొఫెషనల్స్ కి మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటాము. సేవా రంగానికి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, వీటి ద్వారా చాలా అన్ని రంగాల్లో ఉన్న MSME సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకి ఇవి కూడా చాలా ఉపయోగపడతాయండి. ఎందుకంటే MSME ఎక్స్పోర్ట్స్ అనేది చాలా ఆంధ్రప్రదేశ్ కానీ, భారతదేశానికి కానీ ఒక పెద్ద బ్యాక్ బోన్ లాంటిది. వీటికి ఇంకా మంచి అవకాశాలు బాగా మెరుగయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని ఉంటుంది. మొట్టమొదటి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఈ సుంకాల మినహాయింపు ఏ వస్తువులకైతే మేడ్ ఇన్ ఇండియా నిబంధనల ప్రకారం అనుగుణంగా ఉన్నాయో వాటిని నిరూపించేందుకు ఆ సర్టిఫికెట్, అంటే ఒక సర్టిఫికెట్ ఉంటుందండి, సర్టిఫికెట్ ఆఫ్ ఆరిజిన్, ప్రోడక్ట్ ఏ ప్రదేశాన్ని నుంచి వస్తుంది అనేది కస్టమ్స్ అధికారుల ద్వారా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని త్వరితగతిగా కస్టమ్స్ వాళ్ళు ఇచ్చేటట్టు ప్రభుత్వం అవకాశం కల్పించాలి. తర్వాత ఈ ఉత్పత్తులకి యూకే మార్కెట్ నాణ్యత, టెక్నికల్ స్టాండర్డ్స్, ప్రమాణాలకు సరిపోతాయా లేదో అని తనిఖీ చేసుకోవాలి. అవసరమైతే ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేషన్స్ కూడా పొందాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి ఈ ప్రమాణాలు సరిగ్గా లేకపోతే, సర్టిఫికేషన్ కానీ ప్రమాణాలు పాటించకపోతే ఈ అగ్రిమెంట్ ద్వారా వచ్చే అవకాశాలను మనం కోల్పోయేటట్టు ఉంటాం. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని, వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఎగుమతిదారులకు కానీ, మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఈ సర్టిఫికేషన్ త్వరగా వచ్చే ఫెసిలిటేషన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి అండి, వర్కింగ్ క్యాపిటల్. యూకే నుంచి జనరల్ గా బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈ ముడిసరుకు కొనుగోలు చేయడానికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ కి MSMEలు చాలా ఎదురు చూడాల్సి వస్తుంది. ఎదురు చూసే దానికి అవకాశం ఇవ్వకుండా బ్యాంకింగ్ రంగం వాళ్ళు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో MSMEలకి ముడిసరుకు కొనుక్కోవడానికి రుణాలు ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళకి తోడ్పడితే మంచి అవకాశాలను వీళ్ళు అందబుచ్చుకుంటారు. అదే కాకుండా పేపర్లెస్ ట్రేడ్ విధానాలను అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడంతా డిజిటలైజేషన్ నడుస్తుంది కాబట్టి వీటిని, ఆ విధానాలను అనుసరిస్తూ కస్టమ్స్ ప్రక్రియ సులభతరం చేయటం, ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ వీళ్ళు పొందేలాగా గవర్నమెంట్ వాళ్ళు సదుపాయం కలగజేయటం, ఇట్లాంటి సర్టిఫికేషన్ అంతా కూడా త్వరగా MSME సేవలు అందించే బిజినెస్ మెన్స్ కి సర్వీసెస్ ఇస్తే ఇంకా చాలా అద్భుతంగా MSMEలు రాణించగలుగుతాయండి. కాకుండా ఇది యూకేకి ఈ సిబ్బందిని మనమైతే ఎప్పుడైతే ఈ స్టాఫ్ ని పంపిస్తుంటామో యూకేకి, ఈ సామాజిక భద్రత అని చెప్పాం కదా, దాన్ని కూడా బాగా యూటిలైజ్ చేసుకోవడానికి కొంచెం వాళ్ళకి సలహాదారులుగా ఉండి ప్రభుత్వం సహాయ కేంద్రాలు పెట్టి ఎగుమతి వ్యాపారాల్లో ఎదురయ్యే సందేహాలు తీర్చడానికి మార్కెట్ యాక్సెస్ కి కావాల్సిన గైడ్ లైన్స్ ని రంగాల వారీగా అంటే సెక్టర్ వైజ్ మార్గదర్శకాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, MSME ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ కొన్ని పెట్టారు, గవర్నమెంట్ పెట్టారు, మిగతా ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఈ సెంటర్స్ మొత్తం భారతదేశంలో నడుస్తున్నాయి. వాటి ద్వారా వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సెంటర్లు పెట్టడానికి ప్రభుత్వం కూడా చాలా ప్రోత్సహించాలండి.
1: మేడం, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు పరిశ్రమల శాఖ ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవడానికి ఎలాంటి కార్యాచరణను చేపట్టాలంటారు?
0: యూకే మార్కెట్ సముద్ర ఉత్పత్తుల్లో 4.2% ఉంటే 8.5% దిగుమతి సుంకం పూర్తిగా రద్దయ్యాయండి. దీనివల్ల ఏపీలో మరి కోస్తా ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకి, రొయ్యల ఎగుమతిదారులకి చాలా ప్రయోజనం చేకూరింది కదా. దానికి కావలసిన విధంగా కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ప్రాసెసింగ్ యూనిట్లకి అంతర్జాతీయ ప్రమాణాలు, క్వాలిటీ సర్టిఫికేషన్లు అందేలా చూడాలి. తర్వాత పసుపు, మిరప, మామిడి గుజ్జు, సుగంధ ద్రవ్యాలకి మార్కెట్ లో నాణ్యతా ప్రమాణాల సర్టిఫికెట్లకి రైతులకి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటికి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. మరి ఇదే కాకుండా మీరు ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం కొన్ని ఈ అవగాహన కార్యక్రమాలు చేసి ఈ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి చెప్పాలి, వాటి వల్ల

0: వచ్చే లాభాల గురించి చెప్పాలి, ఎలా అభివృద్ధి చెందాలో చెప్పాలి. దీనికి సహకరిస్తూ ఈ ఒప్పందం ద్వారా వచ్చే ప్రయోజనాలను మంచిగా సద్వినియోగం చేసుకోవడానికి పరిశ్రమ సంఘాలు అంటే సెంట్రల్ లెవెల్లో ఉండే ఇండస్ట్రీ అసోసియేషన్స్ కూడా ఆల్రెడీ మేము ఒక కార్యాచరణ ప్రణాళికని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. దీని ద్వారా అవగాహన శిక్షణ కార్యక్రమాలు, తర్వాత వర్క్షాపులు, సెమినార్లు నిర్వహించడానికి ఆగస్టు మొదటి వారం నుంచి మేము మొదలు పెట్టడం జరుగుతుంది. రూల్స్ ఆఫ్ ఆరిజిన్, ఈ కంప్లయన్సెస్ ఎట్లా చేయడానికి మేము ఒక ఒక స్పెషల్ సెల్ ని కూడా ఫ్యాప్సీలో, ఫారిన్ ట్రేడ్ ఫెసిలిటేషన్ సర్వీసెస్ సెల్ ని కూడా ఒకటి క్రియేట్ చేయడం జరుగుతోంది. దాని ద్వారా ఎంఎస్ఎంఈలు కానీ ఎక్స్పోర్టర్స్ కానీ వాళ్ళు ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఫెసిలిటేషన్ సర్వీసెస్ ద్వారా కానీ వాళ్ళ సర్టిఫికెట్స్ ఏమైనా కావాలంటే కూడా మేము తోడ్పడడానికి మేము ఒక కార్యాచరణ చేసుకోవడం జరిగిందండి.
1: మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: నమస్కారం అండి, మాకు అవకాశం ఇచ్చినందుకు. మున్ముందు ఇట్లాంటి కార్యక్రమాల వల్ల ఎగుమతిదారులకి ఉపయోగపడాలంటే మేము ఎప్పుడు ట్రాప్సీ నుంచి సంసిద్ధంగా ఉంటాము. నమస్కారం అండి, ధన్యవాదాలు.
1: ఇంతవరకు భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు పరిచయకర్త రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి కార్యక్రమానికి పునఃస్వాగతం. డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288, జత చేయవలసిన కోడ్ 0891. హలో
3: హలో, నమస్తే శర్మ గారు.
2: నమస్కారం అండి.
3: నా పేరు సుబ్బలక్ష్మి అండి.
2: చెప్పండి సుబ్బలక్ష్మి గారు, ఏ సినిమా?
3: నేను మమ్మల్ని నుంచి చెప్తున్నానండి. మాకు దీపారాం సినిమా లేదండి, తూర్పు తిరిగి దండం పెట్టి అన్న పాట కాదు సార్. నమస్తే సార్, ఉంటాను.

0: హలో.
1: హలో,
0: నమస్కారం, చెప్పండి.
1: నమస్కారం సార్. నేను పిఠాపురం నుంచి మాట్లాడుతున్నానండి. శివ నా పేరు. మాకు మోగ మనసు నుంచి పాట కావాలి.
0: ఏ పాట?
1: గౌరమ్మ నీ మొగుడెవరమ్మ.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం అండి.
1: నా పేరు ఉమా, ఏటికొప్పటి నుంచి మాట్లాడుతున్నాను. రాధా కళ్యాణం సినిమా నుంచి చేతికి గాజులు అన్న సాంగ్.

0: हेलो हेलो हेलो हेलो हेलो
1: సార్, గుడ్ మార్నింగ్
0: శుభోదయం అండి. ఏ సినిమా?
1: సార్. మహామంత్రి తిమ్మరుసు.
0: మహామంత్రి తిమ్మరుసు.
1: అవును సార్. జయవాణి చరణ కమల సన్నిధి మనసాగర.
0: మీ పేరు?
1: నరేంద్ర రెడ్డి సార్, చిత్తూరు నుంచి.
0: నరేంద్ర రెడ్డి గారు.
1: అవును సార్, బాగున్నారు సార్.
0: జయవాణి చరణ కమల సన్నిధి.
1: సార్, మధురి మా బాగుంది సార్, మీ వ్యాఖ్యానం వల్ల బాగా.
0: అలాగేనండి, పాట వస్తోంది, వినండి.

0: హలో, పాటల
1: హలో,
0: పల్లకి.
1: నమస్కారం అండి.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరండి
0: మీ పేరే?
1: గణేష్ అండి. గణేష్ అండి.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు గణేష్ గారు?
1: పెద్దాపురం.
0: చెప్పండి, ఏ సినిమా?
1: డాక్టర్ చక్రవర్తి అండి.
0: డాక్టర్ చక్రవర్తి.
1: నేనన్న పాట.
0: ఏం పాట?
1: నువ్వు లేక నేను లేనన్న పాట అండి.
0: నువ్వు లేక నేను లేను అందులో లేదండి, నీవు లేక వీణ ఉంది.
1: అదే అండి.
0: ఆ పాటేనా?
1: ఆ పాటేనండి.

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: తెలియజేయాలి, శంకర్రావు విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను.
0: శంకర్రావు గారు చెప్పండి, ఏ సినిమా, ఏ పాట?
1: దశావతారంలో ఉంది ముకుందా ముకుందా అనే పాట కావాలండి.

0: హలో
1: హలో,
0: హలో నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు రాజండి, కాకినాడ జిల్లా పరిషత్ నుండి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
1: పూజాఫలం అండి.
0: పూజాఫలం నుంచి ఏ పాట అండి?
1: పగలే వెన్నెల
0: ఓకే అండి, తప్పకుండా
1: జగమే ఊయలన్నారు.
0: తప్పకుండా వినండి.
1: థ్యాంక్ యూ మ్యామ్.

మీరు ఇంతవరకు పాటల పల్లకి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ అలనాటి చిత్ర గీతాలను వింటారు. మధురమైన ప్రేమ అనే పదానికి మరో రూపు, మొదటి గుర్తింపు అమ్మ పలకరింపు. తానే అందించే ప్రేమకు సాటే లేదు, పాటైతే ఉంది. వినబోతున్న పాట చిత్రం రామబాణం, సంగీతం సత్యం, రచన సి నారాయణరెడ్డి, గానం బాలసుబ్రహ్మణ్యం.

ఈనాటి బంధం ఏనాటిదో, ఏడేడు జన్మల సంబంధంగా మనముందుందో. ఆకాశవాణితో మన బంధం ఎన్నేళ్ళైనా ఆకాశవాణి వన్నే తరగనిది. ఆకాశంలోని ఇంద్రధనస్సు వన్నెలాంటిది. మరి అంత దన్నుగా ఉన్న బంధాన్ని ఎన్ని పూజలు చేసుకుంటే మనదైందో విందామా? వినిపోతున్న చిత్రగీతం పూజ. చిత్రం నుంచి సంగీతం రాజన్ నాగేంద్ర, రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాసరిత్రి కృష్ణమాచార్య, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం.

మనసులోని మాటలు తెలపలేనప్పుడు కళ్ళతో చేసే సైగలు, ఊసులు, పరితపించే నిరీక్షణలు, ఆరాధనలు ప్రేమలో మనకు పరిచయమైనవి. ఇంతటి భావాల తేరులో తీయని కలలు కనకాకుండా నోముల పంటగా, వరాల పాటగా మారి వినిపిస్తే, మదిని మురిపిస్తే

చిత్రగీతం. చిత్రం నోము, సంగీతం సత్యం, రచన దాసరథి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీలా.

పూలతో అర్చిస్తూ అందిస్తూ ఆనందిస్తాం. మరి ఒక్క పువ్వు కాక లెక్కకు మించేవి అయితే అది అభిషేకం అవుతుంది. ప్రేమతో చేసే అభిషేకం మనం కోరే కోరికల్ని తీరుస్తుంది, చెప్పకండాని నెరవేరుస్తుంది. మనసులోని కోరికలు హృదయంలోని స్థానపు గుర్తులు. వినబోయే చిత్రగీతం ప్రేమాభిషేకం చిత్రం నుంచి సంగీతం అందించినవారు చక్రవర్తి, రచన దాసరిది నారాయణరావు, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా.

మధురమైన చిత్రగీతాలలో మరొక చిత్రగీతం పూల పరిమళంలా మనసులోని భావాల్ని పెంచేదవుతుందట. పూజలు నోములు చేసి మనసులోని ప్రేమను

అక్షరాలు ఎందుకు ఉన్నాయి అని ఆలోచిస్తే పరితపించే రెండు మనసులను తెలపడానికి. అన్నీ నీవే, దైవంగా నిన్ను పాదపూజ చేస్తూ మురిసిపోయే తనువు మనసును దోచుకున్న రాణికి చిహ్నమైతే ఆ రాణికి స్వామివి అని తెలుపుతుంది. చిలిపి దోబూచలను, అంతులేని ప్రేమను పాటగా ఆలపిస్తుంది. గులే బకావళి చిత్రం నుంచి జోసెఫ్ కృష్ణమూర్తి సంగీత సారథ్యంలో, రచన సి నారాయణరెడ్డి, పాడినవారు ఘంటసాల సుశీలా.

గుండెను గుడిగా, మనసును నివేదనగా, నిరీక్షణ ఆరాధనగా, ప్రేమను తెలుపుతున్నప్పుడు బంధాలు అనుబంధాలుగా మారి మందారపు కోటలను నిర్మిస్తే అలాంటి నగరాలను నిలిచి వలచి తలచి వీణులు విందుగా అందిస్తే తరించే ఈ పాట. చిత్రం ప్రేమనగర్, సంగీతం కేవీ మహదేవన్, రచన ఆచార్య ఆత్రేయ, గానం ఘంటసాల పి సుశీలా.

రుచిని తెలపాలి అంటే మాటలతో చెప్పినా మనకి స్వతహాగా తెలిస్తేనే రుచిని చూసినప్పుడే దాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుపోయేలా ఇలా ఘాటు ప్రేమలా మనదవుతుంది, పాటగా వినిపిస్తుంది. ప్రేమగా పిలిచే పిలుపు వినిపించగానే మనసుకు కదిలిస్తుంది, కనుల ముందుకు రప్పిస్తుంది. రాతలకు రాగాలు తోడై రంజింపచేస్తే భావాల రేయిలో పున్నమి వెన్నెలు తారల తలుకులతో వేణుగాణాలతో తెలుస్తుంది, వినిపిస్తుంది. వినబోయే చిత్రగీతం ఆరాధన చిత్రం నుంచి, సంగీతం ఎస్ హనుమంతరావు, గానం మొహమ్మద్ రఫీ, రచన డాక్టర్ సి నారాయణరెడ్డి.

ఒక మధురమైన ప్రేమ గీతం మరిపించే ఊయలలో మనసును వేసి లాలిస్తే నౌకలోని నిలకడను అలల తాకిడిని తెలియనుకుండా జోలగా హాయిగా కలల తలుపులు తెరిపిస్తే పాటగా సాగిపోయి తేలిస్తుంది. వినబోయే చిత్రగీతం మాయాబజార్ చిత్రం నుంచి. సంగీతం అందించిన వారు ఘంటసాల, రచన పింగళి నాగేంద్రరావు, నేపథ్య గానం ఘంటసాల పి సుశీల, క్షమించాలి పి లీలా.

ప్రేమ కానుక అది ఒక పువ్వైనా చిన్న వస్తువు ఏదైనా వారి ప్రేమకు చిహ్నం. ఇచ్చే బహుమానం వెలకట్టలేనిదైనప్పుడు, అది ఒక మందిరమే అయినప్పుడు మనసులోని మనస్థానం గుడి అని మనకు తెలుస్తుంది. మనల్ని దైవంగా పూజిస్తున్నారని అర్థమవుతుంది. వినబోయే ఈ చిత్రం ప్రేమనగర్ చిత్రం నుంచి. సంగీతం అందించిన వారు కెవి మహదేవన్, రచన ఆచార్య ఆత్రేయ, గానం ఘంటసాల పి సుశీలా.

ఒక్కోసారి ప్రేమించిన వారిని చిలిపిగా ఆట పట్టించాలనిపిస్తుంది. అందం మహిమ, ప్రేమ తాలూకు గొప్పతనము ఆనందంగా మారాలి అంటే మనకు మాత్రమే సొంతం అనుకునేటప్పుడు, అయ్యేటప్పుడు. మరి అటువంటి అందాలు రాగాలతో కలిసి అనురాగంగా అందితే అలకల కులుకులు తీర్చడానికి ప్రేమించేవారు మన ముందుకు వస్తారు. వచ్చి అల్లరి చేష్టలతో చిలిపి తలుపులు చెలికెత్తలు అయితే ఇష్టశకుల సయ్యాటలు తీరు పూల ఏరుగా పరిమళించి మనల్ని పలకరిస్తుంది. చిత్రం మిస్సమ్మ, సంగీతం సాలూరి రాజేశ్వరరావు, చక్రపాణి, రచన పింగళి నాగేంద్రరావు, గానం ఘంటసాల, ఏఎం రాజా, సుశీలా.

ఆకాశాన్ని ఏనాటితో నీ ఉనికి అని అడిగితే, ఎక్కడ నీ మొదలు, ఏది నీ అంతం అని నిలదీస్తే, తారలను చూసి వయసున్న దాన్ని అని సమాధానం ఇస్తుందట. కళ్ళల్లో నీరుని ఆపుకోవడానికి ఆకాశాన్ని చూసినప్పుడు నీ మనసులో భావాలు, భావోద్వేగాల బరువులు గాలిగా బరువును పెంచినప్పుడు అవి మేఘానికి అందించి చినుకు చల్లుగా నిన్ను పలకరించేలా, నీ మనసుకు ఊరటని అందించేలా పాటగా వినుమంటే రమ్మంటూ కొనసాగుతాయంట. వినబోయే చిత్రగీతం మల్లేశ్వరి చిత్రం నుంచి, సాహిత్యం దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, సంగీతం సాలూరు రాజేశ్వరరావు, పాడినవారు ఘంటసాల భానుమతి.

విన్న పాట గూఢచారి. 116 చిత్రం నుంచి గానం అందించినవారు ఘంటసాల సుశీల. సంగీతం టి చలపతిరావు. రచన డాక్టర్ సి నారాయణరెడ్డి. మనసులోని దాగి ఉన్న ప్రేమ మాటలలో పెదవిని దాటకుండా హద్దులు దాటిని మొహమాటంలో మాటను నిలిపితే కలలు ఊహలు దరిచేరి గుండిలో గోదారిని వయసు పొంగులతో నింపుతాయి. తలమనుకులుగా తప్పించేలా ఉక్కిరి బిక్కిరి చేసి మనసుని పెనవేసే తీగగా మారి హత్తుకుంటాయి ఆ సోయగం ఈ గానం. చిత్రం దేవత. నేపథ్యగానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల. సంగీతం కె చక్రవర్తి. రచన వేటూరి సుందరరామమూర్తి.

ప్రేమించే వారిని విడిచి ఉన్నప్పుడు మనకు బాగా తెలిసేది విరహ వేదన, మరి తెలియనిది సమయపాలన. గడిచే ప్రతిరోజు, ప్రతి నిమిషం, క్షణం ఒక యుగంలా అనిపిస్తుంది. అది ప్రేమ పొందిన సమయాన్ని మధురాని గీతంగా ఆలపిస్తుంది. భార్యాభర్తలు చిత్రం నుంచి ఘంటసాల సుశీల, గానాన్ని సంగీతం అందించిన వారు ఎస్ రాజేశ్వరరావు, రచన శ్రీశ్రీ.

ప్రేమ కోసం ప్రేమను రుచి చూసిన వారికి మళ్ళీ తెలపాలా, చెప్పాలా? చెప్పడంలో ఉన్న హాయి కన్నా విని చేతలలో ప్రదర్శించినప్పుడు, మనదిగా అందుకున్నప్పుడు కదా నిదర్శనగా మిగిలేది. పదాలతో ఉన్న ప్రేమ, పాటలు ఇంకెన్నో. ఈనాటికి మరి మధురిమ గానానికి తెలపనా?

0: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధుమంజరి చిత్రగీతాలు. మొదటిగా వినబోతున్న చిత్రగీతం నిరీక్షణ చిత్రం నుంచి ఇళయరాజా గారు స్వరపరిచిన సంగీతంలో ఆచార్య ఆత్రేయ రచనతో గానం జానకి.

తరువాత అంతఃపురం చిత్రం నుంచి గానం, చిత్ర, సంగీతం ఇళయరాజా, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

వినబోతున్న చిత్రగీతానికి సంగీతాన్ని అందించినవారు శ్రీ కొమ్మినేని శ్రీచక్ర, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం కెఎస్ చిత్ర, చిత్రం గాయం.

చివరిగా అంతం చిత్రం నుంచి పాటను వింటున్నారు. సంగీతం ఆర్డి బర్మన్, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో 23వ కామన్వెల్త్ క్రీడలు నిన్న సాయంత్రం ఓవో హైడ్రో వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన భారత సాయుధ దళాల అమరవీరులకు సభ ఘనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, ఈ ఏడాది జూలై 26 నాటికి కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం పూర్తవుతుందని గుర్తు చేశారు. ఈరోజు మన జవాన్ల అజేయమైన ధైర్య సాహసాలకు, శౌర్యానికి, అత్యున్నత త్యాగానికి చిహ్నంగా నిలుస్తుందని కొనియాడారు. అనంతరం అమరవీరుల స్మృత్యర్థం సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు.
1: దినాంక 26 జూలై 2026 కో కార్గిల్ విజయ దివస్ కి 27వీ వర్షగాంఠ హై. యే సభా భారతీయ సశస్త్ర బలో కే ఉన్ వీర్ జవానో కో శ్రద్ధాపూర్వక్ నమన్ కర్తీ హై.
0: అటు రాజ్యసభలోనూ సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, 1999 కార్గిల్ యుద్ధంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజును జరుపుకుంటామని, అసాధారణ సవాళ్లను ఎదుర్కొని దేశ సమగ్రతను కాపాడిన సాయుధ దళాల నిశ్చయానికి సభ కృతజ్ఞతలు తెలుపుతోందని పేర్కొన్నారు. ఎగువ సభ కూడా అమరవీరుల గౌరవార్థం కొద్దిసేపు మౌనం పాటించింది.
2: On this occasion, this house pays its respectable homage to the gallant martyrs who made the supreme sacrifice in service of the nation. We also express our profound gratitude to all the members of the armed forces whose indomitable courage, steadfast determination and selfless dedication in the face of extraordinary challenges.
0: నివాళుల అనంతరం స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను ప్రారంభించడానికి ప్రయత్నించగా ప్రతిపక్ష సభ్యులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని చైర్మన్ కోరినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన దేశ విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. దీనివల్ల పేపర్ లీకేజీలకు పాల్పడే నిందితులకు కఠినమైన శిక్షలు ఖరారవుతాయని, అలాగే ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఇదొక బలమైన నిరోధకంగా పనిచేస్తుందని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ సమస్య వల్ల నష్టపోయిన యువ విద్యార్థులకు వేగవంతమైన న్యాయం అందేలా ఈ ఫాస్ట్ట్రాక్ కోర్టులు చూస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అనేది చిన్న విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తనకు తెలుసని అన్నారు. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేయాలని నిన్ననే తాను సంబంధిత శాఖలను ఆదేశించానని, ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి నిన్న అర్ధరాత్రి కల్లా డ్రాఫ్ట్ను

0: నకు సమర్పించాయని మోదీ వెల్లడించారు. కేబినెట్ సహచరుల సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత దీనికి తుది రూపం ఇస్తామని చెప్పారు.
1: ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఆర్ కఠోర్ సజా కే ప్రావధాన్ కే సాథ్ కా యే ముసద్దా కేబినెట్ మే చర్చా హోగీ. కేబినెట్ కే సాథియో కే సుజావ్ కే బాద్ ఉస్కా అంతిమ రూప్ దియా జాయేగా ఔర్ సోమవార్ సే జల్ద్ ఉస్ బిల్ కో సదన్ మే పారిత్ కరానే కా ప్రయాస్ కియా జాయే.
0: సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను విరమించుకోవాలనే నిర్ణయం విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రభుత్వం చూపిస్తున్న దృఢ సంకల్పంపై ఆయనకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా అన్నారు. పేపర్ లీకేజీలపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తామని, పరీక్షల సంస్కరణలను బలోపేతం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం వ్యక్తపరుస్తున్న బలమైన సంకల్పాన్ని సింధియా తన సోషల్ మీడియా పోస్టులో గుర్తు చేశారు. దేశ పురోగతిని నడిపించే ప్రధాన శక్తి భారత యువత అని, వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేసేందుకు ప్రయత్నించే ఎవరైనా సరే కఠినమైన శిక్షను ఎదుర్కొంటారని హెచ్చరించారు. దేశ యువత ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ధి, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్యదేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆదాయం పన్ను శాఖ ఏర్పాటు, దాని వృద్ధిని స్మరించుకోవడంతో పాటు పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత పన్ను చెల్లింపుదారులకు అనుకూలమైన పన్ను పరిపాలన వైపు దేశం సాగించిన ప్రయాణాన్ని ఈ సందర్భం ప్రతిబింబిస్తుంది. దశాబ్దాలుగా భారతదేశ పన్ను వ్యవస్థ అద్భుతమైన మార్పులకు లోనైంది. ముఖ్యంగా 1981లో పన్ను పరిపాలనలో కంప్యూటరీకరణను ప్రవేశపెట్టడం ఒక పెద్ద మలుపుగా నిలిచింది. పన్ను చలనాల ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ సాంకేతికత ఆధారంగా సంస్కరణలకు పునాది వేసింది. ఆ తర్వాత 1995లో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక లావాదేవీల ట్రాకింగ్, అనుసంధానం మరింత సులువైంది. ఇక ఆదాయం పన్ను రిటర్నుల ఆన్లైన్ ఫైలింగ్ ప్రారంభంతో డిజిటల్ విప్లవం మరింత వేగాన్ని పుంజుకుంది. ఇటీవలి కాలంలో ఆదాయం పన్ను శాఖ పన్ను నిర్వహణను మరింత బలోపేతం చేయడానికి ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతలను కూడా స్వీకరిస్తోంది. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో 23వ కామన్వెల్త్ క్రీడలు నిన్న సాయంత్రం ఓవో హైడ్రో వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III, రాణి కెమెల్లా, బ్రిటిష్ ప్రధాని యాండీ బర్న్హోమ్, కామన్వెల్త్ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ రుకారే సమక్షంలో ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరగనున్న ఈవెంట్లో 74 దేశాలు పాల్గొంటున్నాయి. భారత బృందానికి పతాకధారిగా మీరాబాయ్ చాను, అధికారిక బ్యాటన్ బేరర్గా లవ్లీనా బోర్గోహైన్ నాయకత్వం వహించారు. ప్రారంభ వేడుకలకు ముందే భారత్ తన పతకాల ఖాతాను ఖాయం చేసుకుంది. మహిళల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో కేవలం 5 అథ్లెట్లు మాత్రమే బరిలో ఉండడంతో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్కు బై లభించి నేరుగా సెమీఫైనల్కు చేరుకుంది. మరోవైపు లాన్ బౌల్స్ పోటీల్లో భారత జట్టు తొలి రోజే ఆడిన 2 మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఈరోజు పురుషుల టీం వ్యక్తిగత రౌండ్లలో జిమ్నాస్టులు తపేశ్వర్నాథ్ దాస్, స్వాతిష్ కెపి, తపన్ మొహంతి, యోగేశ్వర్ సింగ్ తమ పోటీలు ప్రారంభించనున్నారు. పారా స్విమ్మర్ ఆర్వీవి బీకే బుడిగిన పురుషుల 100 మీటర్ల ఫ్రీ స్టైల్ S13 విభాగంలో పాల్గొంటారు. రాత్రి ఫైనల్స్ జరుగుతాయి. అలాగే శ్రీహరి నటరాజ్ 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ హిట్స్లో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.

0: నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే విన్నారు. హిందీ సినిమా పాటలు. ఈ కార్యక్రమంలో మొదటగా వినబోతున్న పాట సత్యం శివం సుందరం. పాడినవారు లతా మంగేష్కర్, మ్యూజిక్ లక్ష్మీకాంత్ ప్యారేలాల్, పండిట్ నరేంద్ర శర్మ రచన.

హిందీ చిత్రగీతాల్లో తరువాత వినబోతున్న పాటను పాడినవారు ఉదిత్ నారాయణ్, మహాలక్ష్మి అయ్యర్. సంగీతం ఏఆర్ రెహమాన్, లిరిక్స్ గుల్జర్.

హిందీ చిత్రగీతాల్లో తరువాతి చిత్రగీతాన్ని పాడినవారు లతా మంగేష్కర్, ఉదిత్ నారాయణ్. సంగీతం ఉత్తమ్ సింగ్, రచన ఆనంద్ బక్షి.

చిత్రగీతాలలో తరువాత వినబోతున్న పాటను పాడినవారు కుమార్ సాను, అల్కా యాగ్నిక్. మ్యూజిక్ అను మాలిక్, రచన నవాబ్ ఆర్జు.

తరువాత వినబోతున్న చిత్రగీతాన్ని పాడినవారు లక్కీ అలీ, సంగీతం రాజేష్ రోషన్, రచన విజయ్ అకేలా, చిత్రం కహోనా ప్యార్ హై.

హిందీ చిత్రాల్లో తరువాత చిత్రం లవ్ చిత్రం నుంచి పాటను వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం చిత్ర గానం మ్యూజిక్ ఆనంద్ మిలింద్, రచన మజ్రూహ్ సుల్తాన్పురి.

ఇంతవరకు హిందీ చిత్ర గీతాలను విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని జాతీయ

0: రహదారి 42ను 4 వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఇక వార్తల వివరాలు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు పాల్గొన్నారు. రంపచోడవరం ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మొక్కలను సంరక్షిస్తున్న విద్యార్థులను అభినందించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో విద్యార్థుల చదువుల పురోగతి, మార్కులు, హాజరు శాతం, ఆరోగ్య వివరాలను పరిశీలించి తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ,
1: మొదటిసారి పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఒక పక్కన ఆనందం ఉంటుంది, ఇంకో పక్కన ఆందోళన కూడా ఉంటుంది. నా బిడ్డ బాగా చదవాలి, దేశానికి ప్రయోజకులుగా మారాలన్న కోరిక మనందరి గుండెల్లో ఉంటుంది. ఆ కళను నిజం చేసేదానికే ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తాం జరుగుతుంది. తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కూర్చుని మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, రాబే రోజుల్లో ఏం సాధించాలనుకుంటున్నారో చర్చించడానికి ఒక అద్భుతమైన వేదిక ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్.
0: శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ కదిరి మధ్య జాతీయ రహదారి 42ను 679.71 లక్షల రూపాయల వ్యయంతో 4 వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు కర్ణాటక మధ్య రాకపోకలు మరింత వేగవంతం కావడంతో పాటు బెంగళూరు, విజయవాడ, కోల్కతా ఎక్స్ప్రెస్ వే ద్వారా తిరుపతి, చెన్నై ప్రాంతాలకు ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని క్వారీ లారీ యజమానుల సంక్షేమ సంఘం ప్రతినిధులు విశాఖపట్నంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇసుక రీచులలో అధిక లోడింగ్, నిబంధనలకు విరుద్దంగా బిల్లుల జారీ కారణంగా లారీ యజమానులు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందిస్తూ లారీ యజమానుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఓవర్ లోడింగ్ను నియంత్రించడంతో పాటు నిబంధనల మేరకు ఇసుక రవాణా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, విద్యా విధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంతో కలిసి ముందుకు సాగితేనే విద్యారంగంలో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: ప్రతి ఒక్కళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు పనిచేస్తే గానీ గడవనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు మొత్తం మనం చూసుకోలేని పరిస్థితి, ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నారా లోకేష్ గారు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్, పేద విద్యార్థులు ఎక్కడా ఇబ్బంది పడకుండా నా విద్యార్థులు నా పిల్లలలాగా చేపించే బాధ్యత టీచర్లు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ సమాజం ముందుకు వెళ్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వ్యవసాయ పంటలను ధ్వంసం చేసి రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న అటవీ ఏనుగుల నియంత్రణ కోసం రప్పించిన 2 కుంకీ ఏనుగులకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు స్వాగతం పలికారు. పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి శిబిరానికి తరలిస్తున్న కుంకీలకు పూలిచల్లి స్వాగతం పలికి 2 దశ ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కుంకీల ప్రయాణంలో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని అటవీశాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రజల భద్రత, రైతుల ప్రయోజనాలు, వన్యప్రాణుల సంరక్షణను దృష్టి

0: లో ఉంచుకుని శాస్త్రీయ విధానాలతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటూరు గ్రామంలో స్వయం సహాయ సంఘ సభ్యులు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకం కింద ఏర్పాటు చేసిన ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ దుకాణాన్ని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వి వినోద్కుమార్తో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తూ మహిళల కోసం పలు సంక్షేమ ఉపాధి పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. వీటి ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా డెల్టాలో సాగునీటి లభ్యత ప్రస్తుతం లేదని నీటిపారుదల ప్రధాన ఇంజనీర్ కె నరసింహమూర్తి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాష్ట్రంలో 51%, కృష్ణా డెల్టా పరిధిలో 49% మేర వర్షపాతం లోటు నమోదైందన్నారు. ఎల్నినో ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో శ్రీశైలం, పులిచింతల జలాశయాలకు ఆశించిన స్థాయిలో నీరు చేరలేదని చెప్పారు. తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి నిర్వహణ చేపడుతున్నామని, రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచిస్తూ,
1: ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో సందర్భంగా వర్షపాతం స్టేట్ యావరేజ్లో 51% మైనస్లో ఉన్నాం నార్మల్ కంటే. కృష్ణా డెల్టా పరిధిలో అయితే 49% మైనస్లో ఉన్నాము. అలాగే ఇంకొక ఆరంపైన తుంగభద్ర డ్యాంలో దగ్గర 70 TMC క్వశ్చన్ ఉంది. సో అక్కడ కూడా ఆ నీరు నిండితే గానీ మన శ్రీశైలంలోకి నీళ్లు రావు. ప్రజలకి తాగునీటి అవసరాలకి ముందు వాడమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
0: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గణన పత్రాల సమర్పణకు గడువు ఈరోజుతో ముగియనుంది. తొలుత ఈ నెల 14వ తేదీ వరకు గడువు నిర్ణయించగా భారత ఎన్నికల సంఘం దానిని ఈరోజు వరకు పొడిగించింది. గడువు ముగిసిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అందిన గణన పత్రాలను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. అనంతరం ఈ ప్రక్రియకు సంబంధించిన తుది నివేదికను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ఈ నెల 30న చేపట్టనుందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలోని లబ్దిదారులకు 514.42 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నామని చెప్పారు. అలాగే పింఛన్ల పంపిణీని నిర్వహించేందుకు ఆయా జిల్లాల యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. తెలుగు సాహితీ లోకంలో నవయుగ కవిచక్రవర్తిగా ప్రముఖ స్థానం పొందిన గుర్రం జాష్వా వర్ధంతి ఈరోజు. గుర్రం జాష్వా 1895 సెప్టెంబర్ 28న ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. చిన్నతనం నుంచి వివక్షతో పాటు అనేక అవమానాలు ఎదుర్కొన్న ఆయన వెనుకబడిన వర్గాల హక్కుల సాధన వంటి సామాజిక ప్రయోజనం కలిగిన అంశాలు ప్రధాన ఇతివృత్తాలుగా రచనలు చేశారు. గబ్బిలం రచనతో మంచి పేరు సంపాదించి తన కవితా ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు అందుకున్న గుర్రం జాషువా 1971 జూలై 24వ తేదీన తుదిశ్వాస విడిచారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని జాతీయ రహదారి 42ను 4 వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాణిజ్య ప్రకటనలు.
3: ప్రకటన: ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది.

0: మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై. దేశ్ హ

0: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మహిళా వాణి.

0: ఈనాటి మహిళా కార్యక్రమంలో స్త్రీల కార్యక్రమంలో ఈ నెల 26వ తేదీన కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఈ అంశంపై శ్రీమతి డివి మానస శ్రీమతి డి శ్రీదేవి గారి సంభాషణ వింటారు.
1: అరే శ్రీదేవి, ఏమైంది? ఏం చదువుతున్నావు? అరే రే, నీ కళ్ళ నుండి ఆ కన్నీరేంటి? ఏ విషయం నిన్ను ఇంతలా కంటతడి పెట్టేలా చేసింది?
2: రామానస కూర్చో, నేను చదువుతున్న విషయాలు తెలుసుకుంటే నువ్వు కూడా నాలాగే భావోద్వేగాలకి లోనవుతావు. ఒక ప్రక్క బాధ, మరో ప్రక్క గర్వం, మరో ప్రక్క సంతోషం, ఇలా ఉంది నా మనస్థితి. నేను భారతీయురాలిగా ఈ గడ్డపై జన్మించినందుకు ఎంతో గర్వపడుతున్నాను మానస.
1: ఈ విషయంలో నేను కూడా నీలాగే భారతీయురాలని చెప్పుకోవడానికి గర్వపడతాను శ్రీదేవి. నీకు తెలుసా, మన దేశం శాంతి కాముక దేశం. ఎప్పుడూ ఏ ఇతర దేశాలతో కయ్యానికి ముందుగా కాలు దువ్విందే లేదు. అలాగని మన దేశం జోలికి ముష్కర్లు కానీ విదేశీయులు కానీ దండయాత్రలు జరిపినప్పుడు మాత్రం చేతులు కట్టుకొని కూర్చోలేదు. వీరోచితంగా పోరాడి మన మాతృభూమిని విదేశీయుల వశం కాకుండా కాపాడుకున్న సందర్భాలు చరిత్రలో కోకొల్లలు. ఇక మన వీరుల దేశభక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేగా.
2: నువ్వన్నది అక్షర సత్యం మానస. దేశభక్తిని మదినిండా నింపుకొని మాతృభూమిపై తమకున్న ప్రేమ అభిమానాన్ని శత్రు సైనికులకు దీటైన జవాబునిచ్చి చాటి చెప్పారు మన వీరులు. ఒక ఛత్రపతి శివాజీ కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి, మహారాణా ప్రతాప్,

0: అలాగే భారతదేశ అత్యుత్తమ శౌర్య పురస్కారాలను అందుకున్న మన వీర జవానులు అహర్నిశలు దేశ సరిహద్దులను కాపాడుతూ శత్రు సైనికుల దాడులను తిప్పికొడుతూ దేశాన్ని కాపాడుతున్న వీర జవానుల దేశభక్తిని వారి త్యాగాలని ఎన్నిసార్లు స్మరించుకున్నా ఇంకా తెలుసుకోవాలని వినాలనే ఉంటుంది.
1: బాగా చెప్పా శ్రీదేవి. ఇంతకీ నువ్వు చదువుతున్న విషయం ఏంటో చెప్పనేలేదు.
0: నేను చదువుతున్న విషయం కూడా దేశభక్తితో ముడిపడినదే. ఎంతో స్ఫూర్తిని కూడా కలిగిస్తుంది.
1: అవునా? మరి ఆలస్యం చేయకుండా అదేంటో చెప్పచ్చుగా. నాకు కూడా చాలా ఆతృతగా ఉంది వినాలని.
0: మానస, ఈరోజు జూలై 24వ తేదీ కదా?
1: అవును.
0: మరి వచ్చే ఆదివారం జూలై 26 కదా. దీని విశేషం ఏంటో తెలుసా నీకు?
1: నువ్వు జూలై 26వ తేదీ యొక్క విశేషం అడుగుతున్నావంటే ఖచ్చితంగా అదేదో సాధారణ విషయం అయ్యి ఉండదు. ఆ రోజు కార్గిల్ విజయ దివాస్ కదా.
0: ఈరోజు ప్రతి భారతీయుడికి గర్వకారణం. మన వీర జవానులు శత్రు సైనికులపై విజయం సాధించిన రోజు, దేశ కీర్తి ప్రతిష్టలను కాపాడిన రోజు. నువ్వు అడిగావు కదా నేను ఏం చదువుతున్నానని. కార్గిల్ యుద్ధ వీరుల గురించి, వారి ధైర్య సాహసాల గురించి, దేశరక్షణకై తమ ప్రాణాలను అర్పించి ప్రజల గుండెలలో దేశభక్తిని స్ఫూర్తిని కలిగించిన వీరుల గురించి చదువుతున్నాను మానస.
1: నిజమే శ్రీదేవి, వారి గురించి తెలుసుకుంటుంటే భావోద్వేగాలకి లోను కావడం సహజమే. ఇప్పుడు అర్థమైంది నీ కళ్ళల్లో ఆ చెమ్మ ఎందుకో. మరి ఆలస్యం ఎందుకు? ఒక పాట విన్నాక ఈరోజు కార్గిల్ యుద్ధ వీరుల గురించి చెప్పుకుందామా?
0: తప్పకుండా మానసా.

0: శ్రీదేవి కార్గిల్ యుద్ధం 1999 మే నెల 3వ తారీఖు నుండి జులై నెల 26వ తారీఖు వరకు మన దేశానికి క్లిష్టమైన భూభాగాలను ఆక్రమించిన శత్రు సైనికుల నడుమ జరిగిన యుద్ధం.
1: అవును మానస, సుమారుగా 2 నెలలు 3 వారాలు 2 రోజుల పాటు జరిగిన యుద్ధం. ఈ యుద్ధంలో మన వీర జవానులు 527 మంది అమరులయ్యారు. ఎంతో వీరోచితంగా పోరాడి తమ ధైర్య సాహసాలతో ఎత్తైన కీలకమైన శిఖరాలను శత్రు సైనికుల నుండి స్వాధీనం చేసుకున్నారు.
0: అవును, ఇలా కీలకమైన శిఖరాలను స్వాధీనం చేసుకునే క్రమంలో ఇతను చూపిన నిర్భయ నాయకత్వానికి, చేసిన అత్యున్నత త్యాగానికి గాను భారతదేశం అత్యున్నత సైనిక పురస్కారమైన పరమవీర చక్రను ఈయనకు మరణానంతరం ప్రదానం చేశారు. కార్గిల్ హీరోగా, షేర్షాగా పిలువబడే ఈయన ఎవరో తెలుసా నీకు?
1: ఆపరేషన్ విజయ్ గురించి చెప్పుకుంటూ, ఈ వీరపుత్రుణ్ణి స్మరించుకోకపోతే ఎలా? నువ్వు ఇంతలా ఈయన ధైర్య సాహసాలని, నాయకత్వ పటిమ గురించి చెప్పగానే మదిలో మెదిలే పేరు కెప్టెన్ విక్రమ్ బాత్రా. 5140 ఈ శిఖరం దాదాపు నిలువుగా ఉండి ఎక్కడానికి ఎంతో కష్టతరమైనది. దీనితోపాటు శత్రువుల తీవ్రమైన ఫిరంగీ కాల్పులు అడుగడుగున ప్రమాదం పంచి ఉన్న ప్రాంతమిది. ఎటువంటి ప్రమాదాలనైనా గుండెల నిండుగా దేశభక్తి, ధైర్య సాహసాలు కలిగి ఉన్న కెప్టెన్ విక్రమ్ బత్రాకు నిలువరించలేకపోయాయి. జూన్ 20వ తేదీన తన దళాలను ముందుకు నడిపించి శత్రువుల బంకర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదే కాదు, జూలై 7వ తేదీన మరో 4875 ఈ శిఖరాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో తీవ్రమైన కాల్పుల మధ్య తన తోటి అధికారిని రక్షించడానికి అతను తన ప్రాణాలను పణంగా పెట్టి వీరమరణం పొందారు. కెప్టెన్ విక్రమ్ బాత్రా పేరున ఈ 4875 బాత్రా టాప్గా పేరు మార్చారు. అలాగే ఈయన యుద్ధ సమయంలో ఇచ్చిన నినాదం యావత్ దేశానికి స్ఫూర్తి నినాదంగా మారింది.
0: ఎదిల్ మాంగే మోర్ అనే నినాదం కదా?
1: అవును.
0: కార్గిల్ యుద్ధంలో తొలి విజయం ఏంటో తెలుసా? టోలోలింగ్. ఇది అత్యంత కీలకమైన విజయం. లడఖ్లోని ద్రాస్ పట్టణానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ 16,000 అడుగుల పర్వత శిఖరాన్ని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి వారాల తరబడి జరిగిన భీకర పోరాటం. అనంతరం జూన్ 13వ తేదీ రాత్రి శిఖరంపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురువేశారు. ఈ శిఖరంపై దాడికి ప్రధానంగా 18వ గ్రెనేడియర్స్, 2వ రాజపుతానా రైఫిల్స్ దళాలు నాయకత్వం వహించాయి.
1: మేజర్ రాజేష్ సింగ్ అధికారి, మేజర్ వివేక్ గుప్తా, హవల్దార్ దిగేంద్ర కుమార్ల యొక్క సాహసోపేతమైన చర్యలకు భారతదేశం యొక్క 2వ అత్యున్నత శౌర్య పురస్కారమైన మహావీర చక్రను వీరికి ప్రదానం చేశారు. మేజర్ రాజేష్ సింగ్ అధికారికి, మేజర్ వివేక్ గుప్తాకు మరణానంతరం ఈ గ్యాలంటరీ అవార్డును ప్రదానం చేయగా, కర్నల్ ఎంబి రవీంద్రనాథ్కు వీరచక్రను, కెప్టెన్ విజయంత థాపర్కు మరణానంతరం వీరచక్ర పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రదానం చేసింది.
0: మరి ఈ సందర్భంలో అతి చిన్న వయస్సులో పర్వతమంత ఎత్తు ధైర్యాన్ని చూపిన

0: వీర సైనికుడి గురించి చెప్పుకోకపోతే ఎలా చెప్పు? ఆయనే సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్. అత్యంత పిన్న వయస్కుడైన పరమవీర చక్ర గ్రహీత ఈయనే. టైగర్ హిల్ శిఖరంపై శత్రు స్థావరాలపై 13 గంటల పాటు నిర్విరామంగా బాంబుల వర్షం కురిపించాయి. ఎదురు కాల్పుల దాడిలో 19 ఏళ్ల సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్ శరీరంలో సుమారు 17 బుల్లెట్లు తగిలి తీవ్ర రక్తస్రావంతో ఆయన పడిపోయారు. శత్రు సైనికులు ఆయన వీరమరణం పొందారని భావించారు. కానీ అదే సమయంలో ఈయన నెమ్మదిగా నేలపై పాకుతూ వెళ్లి తన వద్ద ఉన్న గ్రానైట్ను విసిరి శత్రు సైనికులను హతమార్చి బంకర్లను స్వాధీనం చేసుకున్నాడు. తీవ్రంగా గాయపడి మృత్యుముఖానికి చేరుకున్నాడనుకున్న యోగేంద్ర సింగ్ దేశానికి తన సేవలు అందించడం కోసం తిరిగి కోలుకున్నారు. ఆయనలో ఉన్న అపారమైన దేశభక్తే ఆయనను కోలుకునే విధంగా చేసిందని చెప్పుకోవచ్చు.
1: చాలా బాగా చెప్పావు మానస. వీళ్ల గురించి తెలుసుకుంటుంటే ఎంత గర్వంగా అనిపిస్తుందో కదా. ఈ ఆపరేషన్ విజయ్లో ఎందరో శౌర్య పురస్కారాలను అందుకున్నారు. ఈ శౌర్య పురస్కారాలలో యుద్ధ సమయంలో ఇచ్చే అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్ర. ఈ పరమవీర చక్రను ఆపరేషన్ విజయ్లో 4 ప్రదానం చేశారు. వారు ఎవరంటే కెప్టెన్ విక్రమ్ బత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండేకు మరణానంతరం ఈ పురస్కారం లభించగా రైఫిల్మ్యాన్ సంజయ్ కుమార్, గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్ కూడా ఈ పరమవీర చక్రను అందుకున్నారు.
0: అంతేకాదు 9 మందికి 2వ అత్యున్నత శౌర్య పురస్కారమైన మహావీర్ చక్రని ప్రదానం చేశారు. ఇక 55 మందికి 3వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు వీర చక్రను ప్రదానం చేశారు.
1: కార్గిల్ యుద్ధ సమయంలో సైన్యానికి మద్దతుగా వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ ను ప్రారంభించింది. నియంత్రణ రేఖను దాటకూడదనే కఠినమైన నిబంధనకు లోబడి అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో వాయుశక్తిని పెద్ద ఎత్తున ఉపయోగించడం అదే మొదటిసారి. కమాండ్ బంకర్లను నిర్వీర్యం చేయడానికి ఐఏఎఫ్ మిరాజ్ 2000 పర్వత శిఖరంపై లేజర్ గైడెడ్ బాంబులను జారవిడిచాయి. ఇక కవర్ ఫైర్ అందించడానికి ఐఏఎఫ్ మిగ్ 23 57mm రాకెట్లు మరియు బాంబులను ఉపయోగించాయి.
0: నువ్వు వైమానిక దళం అనగానే నాకు కార్గిల్ గర్ల్ గుంజన్ సక్సేనా గుర్తుకొచ్చారు. కార్గిల్ యుద్ధ సమయంలో పోరాట క్షేత్రంలో విమానం నడిపిన మొదటి మహిళ ఈమె. యుద్ధ సమయంలో గాయపడిన వారిని అలాగే వీరమరణం పొందిన సైనికులను తరలించే ఆపరేషన్లో ఆమె పాల్గొన్నారు. అంతేకాకుండా సామాగ్రిని రవాణా చేయడం, నిఘాలో సహాయం చేయడంలో ఆమె ప్రధాన పాత్రలు పోషించారు.
1: ఎంత సాహసవంతురాలో కదా గుంజన్ సక్సేనా. యుద్ధక్షేత్రంలో విమానం నడపడం, నిఘా ఉంచడం వంటివి సామాన్యమైన విషయాలు కావు. అందుకే ఈమె పేరున సినిమా కూడా తీశారు. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.
0: శ్రీదేవి, ఈ వీరుల గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవాలి, వినాలి, తెలుసుకోవాలి అనిపిస్తుంది కదా. అయితే మరొక పాట విన్నాక మరిన్ని విషయాలు తెలుసుకుందామా?

0: మనస, నువ్వన్నావే ఈ కార్గిల్ యుద్ధ వీరుల గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉందని. మరైతే నువ్వు తప్పక సందర్శించాల్సిన ప్రాంతం గురించి చెప్తాను విను. కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం లద్దాఖ్లోని కార్గిల్ జిల్లాలోని కార్గిల్ నగరానికి సమీపంలో ద్రాస్ పట్టణంలో భారత సైన్యం నిర్మించిన ఒక యుద్ధ స్మారక చిహ్నం. ఆపరేషన్ విజయ సమయంలో మరణించిన సైనికుల పేర్లు చెక్కబడిన ఇత్తడి ఫలకాల్ని కలిగి ఉన్న గులాబీ రంగు ఇసుకరాయి గోడ ఈ స్మారక చిహ్నం యొక్క ప్రధాన లక్షణం.
1: నిజమే శ్రీదేవి, నేను విన్నా. ఈ స్మారక చిహ్నం నుండి టోలోలింగ్ హైట్స్, టైగర్ హిల్, 0.4875, అదే బాత్రా టాప్ కూడా కనిపిస్తాయి కదా. అలాగే కెప్టెన్ మనోజ్ పాండే గ్యాలరీ కూడా ఉంది అక్కడ.
0: మంచి ఇన్ఫర్మేషన్ ఉంది నీ దగ్గర. వీటిని చూసావా ఏంటి?
1: లేదు లేదు, చూద్దామని ప్లాన్ చేస్తున్నాను, అందుకే ఈ విషయాలు తెలుసుకుంటున్నాను.
0: మానస, నాకు ఈ స్మారక చిహ్నం యొక్క ప్రవేశ ద్వారంపై చెక్కబడిన మాఖన్లాల్ చతుర్వేది గారు రచించిన పుష్పకి అభిలాష కవిత ఎంతగానో హృదయాన్ని కదిలించింది.
1: మరైతే వినిపించవా ఒకసారి?
0: తప్పకుండా. చాహ నహి మే సురుబాలా కి గహనో మే గూతా జావు, చాహ నహి ప్రేమీ మాలా మే బింద్ ప్యారికో లలిచావు, చాహ నహి సమ్రాటోం కే శవ పర్ ఏ హరి డాలా జావు, చాహ నహి దేవోం కే సిర్ పర్ చడు భాగ్య పర్ ఇట్ లావు, ముజే తోడు లేనా వన్ మాలి ఉస్ పత్ మే దేనా తుమ్ ఫేక్, మాతృభూమి పర్ శీష్ చడానే జిస్ పత్ జావే వీర్ అనేక్.
1: శ్రీదేవి, ఇదే విషయాన్ని కొంచెం తెలుగులో చెప్పవా?
0: తప్పకుండా. అంటే చూడు, ఒక పుష్పం ఏం కోరుకుంటుందంటే, నేను అందమైన అప్సరకాంతల అలంకరణలో భాగం కూడా కాదల్చుకోలేదు, అలాగే ప్రేమికుల మాలగా వాటిలో కూడా ఉండడానికి ఇష్టపడడం లేదు, ఇక సామ్రాట్టుల భౌతిక కాయంపై కూడా నన్ను వెయ్యొద్దు, భగవంతుడి శిరస్సుపై ఉండే భాగ్యాన్ని కూడా చూసి నేను ముడుసుపోదలుచుకోలేదు. వనమాలికి ఏం కోరుకుంటుందంటే, నువ్వు నన్ను కోసి ఏ త్రోవలో అయితే దేశాన్ని రక్షించే క్రమంలో తమ ప్రాణాలను అర్పించడానికి వీరులు వెళ్తారో ఆ త్రోవలో నన్ను వేసే, అంటే వాళ్ల పాదధూళి నన్ను సోకిన నా జన్మ ధన్యమైపోతుంది అని పువ్వు తన కోరికను ఇలా తెలుపుతుందని మాఖన్లాల్ చతుర్వేది గారు తన కవితలో ఎంతో అందంగా తెలియజేశారు కదా. అంటే ఒక పుష్పమే దేశభక్తితో ఇంతలా తన కోరికను చెప్తుందంటే, ప్రతి వాళ్ళకి మాతృదేశం పైన అపారమైన దేశభక్తి ఉండాలి, ఇది పిల్లల్లో కూడా. అంటే చూడు, వికసించిన పువ్వు పరిమళాన్ని ఎలా వెదజల్లుతుందో అలాగే మొగ్గ దశలో ఉన్న పిల్లలకి దేశభక్తి గురించి చెప్పాలి, ఇటువంటి వీరుల గాథలు వాళ్ళకి తెలియజేయాలి కదా.
1: నిజమే శ్రీదేవి, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇలాంటి విషయాలు పిల్లలకి ఖచ్చితంగా వినిపించాలి, వాళ్ళకి తెలిసేలా చెప్పాలి కూడా. అలా చెప్పడం వల్లే వారిలో దేశభక్తి అనేది పెంపొందుతుంది, అలాగే మన దేశం కోసం ఎంతమంది ప్రాణత్యాగాల్ని అర్పించారో వారందరి త్యాగాన్నే మనం ఈరోజు ఆనందంగా మన జీవితంగా మార్చుకున్నాం అన్న విషయాన్ని పిల్లలకి తెలియజేయగలిగితే వారికి కూడా దేశం పట్ల గౌరవం ఉంటుంది, దేశభక్తి కూడా వారిలో ఖచ్చితంగా పెరుగుతుంది.
0: మరి మనస, మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకి, అలాగే నిరంతరం దేశ సరిహద్దులను కాపాడుతున్న జవానులకు జోహార్లు అర్పిస్తూ మరి సెలవు తీసుకుందామా?
1: అలాగే శ్రీదేవి.
0: వచ్చేవారం మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారాలతో మీ నుండి సెలవు తీసుకుంటున్నారు మీ శ్రీదేవి.

మీరు ఇంతవరకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో కార్గిల్ విజయ్ దివాస్ అనే అంశంపై శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి గారుల సంభాషణను విన్నారు. ఇంతటితో మహిళావాణి కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 2 గంటల కావస్తుంది. మిడ్ డే కాంపోజిట్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్ ఐ యామ్ వల్సా విలియమ్స్ విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. Prime Minister Narendra Modi calls for strict action against paper leaks, assures early passage of bill for proposing fast-track courts and

50 కిలోమీటర్ల వేగంతో అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంగా చేరే బలమైన ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 2 రోజుల్లో వాతావరణంలో గణనీయమైన మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇవి ఈనాటి వాతావరణ విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ అబ్దుల్ రెహమాన్ బృందం నాదస్వరం. ముందుగా మరి వేరే గతి ఎవరయ్యా శ్రీ శ్యామశాస్త్రి కృతి ఆనందభైరవి రాగంలో మిశ్ర చాపుతాళం.

మీరు ఇంతవరకు మరి వేరే గతి ఎవరయ్యా శ్రీ శ్యామశాస్త్రి కృతి ఆనందభైరవి రాగంలో మిశ్ర శాపతాళంతో విన్నారు. తరువాత సింధు భైరవి రాగంతో ఆదితాళంలో శ్రీ పురంధరదాసు కీర్తన వెంకటాచల నిలయం.

మీరు ఇంతవరకు శ్రీ ఎన్ అబ్దుల్ రెహమాన్ బృందం నాదస్వరం విన్నారు. వెంకటాచలనిలయం, శ్రీ పురంధరదాసు కీర్తన, సింధు భైరవీరాగం. ఇంతటితో కర్ణాటక సంగీత కార్యక్రమం సమాప్తం. చిత్రగీతం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3 గంటలు. ఇంతటితో మీడియం వేవ్పై మా మొదటి ప్రసారాలు సమాప్తం. 102 MHz వద్ద ఎఫ్ఎం ద్వారా ప్రసారాలని వినవచ్చు. తిరిగి సాయంత్రం 5 గంటలకు 2వ ప్రసారాలు 323.6 మీటర్లు అనగా 927 KHz వద్ద మీడియం వేవ్పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి 2వ ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 15 సెకండ్లు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. యువవాణి యోజన.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనం సినిమా పాటలతో పాటు యూత్కి అవసరమైనటువంటి కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. మరి ముందుగా ఒక సినిమా పాట విందాం.

యువవాణి యువజనుల కార్యక్రమంలో మనం ఉన్నాం. మరి యువత తమ జీవితంలో లక్ష్యాలను అంటే గోల్స్ని చేరుకోవటానికి స్పష్టమైన ప్రణాళిక, అలాగే కఠిన శ్రమ మరియు సరైన ఆలోచన విధానం వారికి చాలా ముఖ్యం. లక్ష్యాల సాధనకు ముఖ్యమైన మార్గాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది క్లారిటీ, స్పష్టత. మీకు ఏం కావాలనేది ముందుగా స్పష్టంగా నిర్ణయించుకోవాలి. కేవలం డబ్బు సంపాదించాలి అనుకోవడమే కాకుండా ఏ రంగంలో మనం రాణించాలనుకుంటున్నామో స్పష్టమైన అవగాహన వాళ్ళు కలిగి ఉండాలి. అలాగే రైట్ డౌన్, లక్ష్యాన్ని రాయడం. మీ గోల్స్ను ఒక పేపర్పై రాసి రోజు మీకు కనిపించేలా పెట్టుకోవాలి. ఇది మిమ్మల్ని నిరంతరం గుర్తు చేస్తూ మోటివేట్ చేస్తుందన్నమాట. మరి కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం, తర్వాత కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఎస్ ఫ్రెండ్స్, మనం ఉన్నాం యువవాణి యువజనుల కార్యక్రమంలో. అలాగే మనం యూత్కి లక్ష్యాలను ఛేదించడానికి, సాధించడానికి కావలసినటువంటి అవసరాలు ఏంటో, అవకాశాలు ఏంటో తెలుసుకుంటున్నాం. వీటిలో మరొక విషయం ఏమిటంటే, పెద్ద పెద్ద లక్ష్యాలను చిన్న చిన్న భాగాలుగా విభజించటం, బ్రేక్ డౌన్ అంటారు వీటిని. పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న అంటే రోజువారీ లేదా వారపు టార్గెట్లుగా మార్చుకోవాలి. దీనివల్ల పని సులభం అవుతుంది. మరొక విషయం, కృషి నిలకడ, కాన్సిస్టెన్సీ, ఇది చాలా ముఖ్యం యూత్కి. రోజు క్రమశిక్షణతో పనిచేయటం అలవర్చుకోవాలి. డిసిప్లిన్ అనేది మనం విజయం సాధించడానికి ప్రథమ మెట్టుగా నిలుస్తుంది. కొంచెం కొంచెంగా చేసిన ప్రయత్నమే మనకు పెద్ద విజయాన్ని ఇస్తుంది అనేది మర్చిపోకూడదు. మరి కార్యక్రమంలో మరొక పాట విందాం.

ఓకే, వెల్కమ్ బ్యాక్ టు యువవాణి యువజనుల కార్యక్రమానికి. మరి యూత్కి అవసరం అయినటువంటి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం కదా. వీటిలో మరొక విషయం ఏమిటంటే కాలం వృధా చేయకపోవడం. టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. సోషల్ మీడియా ముఖ్యంగా అనవసరమైనటువంటి ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. సమయాన్ని విలువైన పనులకు మాత్రమే కేటాయించుకోవాలి. అలాగే నో కంపారిజన్, పోలిక మనకు వద్దు. మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకండి. మీ ప్రయాణం మీది. మీ గతంతో మీ ప్రస్తుత పరిస్థితిని బేరీజు వేసుకుంటూ ముందుకు సాగటమే ఉత్తమం.

తర్వాత మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా మీకున్నటువంటి చిన్న చిన్న లక్ష్యాలను రాసుకొని వాటిని పూర్తి చేయడానికి కొన్ని తేదీలను కూడా నిర్ణయించుకోవాలి. అనేక చిన్న లక్ష్యాలు ఉండటం వల్ల వాటిలో ప్రతి ఒక్కటి కొంచెం సులభతరం అవుతుంది. అంతేకాకుండా ఆ క్రమంలో మనకు విజయం సాధించామన్న భావన కూడా కలుగుతుంది. దీనివల్ల పెద్ద విజయాలను సాధించడానికి మనకు ఒక అవకాశం కూడా దొరుకుతుంది. సో ఇలాంటి టిప్స్ అన్నీ కూడా మనం పాటిస్తే తప్పకుండా మనం ఎంచుకున్న లక్ష్యాన్ని ఈజీగా రీచ్ అవ్వగలం.

ఇక చివరిగా, మీరు అనుకున్న మార్గంలో కొనసాగాలంటే కేవలం మంచి ఉద్దేశాలు ఉంటేనే సరిపోదు. మీ లక్ష్యాలను సాధించడంలో వాటి కోసం ఒక ప్రణాళికను రూపొందించుకోవడం చాలా కీలకం అని ముందుగానే చెప్పుకున్నాం. అలాగే మీ లక్ష్యాలను సులభమైన దశలుగా విభజించుకొని గడువులను కూడా నిర్దేశించుకోవాలి. అలాగే ప్రతి మైలురాయిని ఒక వేడుకగా జరుపుకుంటే మీకు ఆ తర్వాత లక్ష్యాన్ని సాధించడానికి ఉత్సాహం కలుగుతుంది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యా రాగాలు, మాధుర్యమైన తెలుగు సినిమా పాటలు ఇప్పుడు వింటారు.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఈ పాట హెచ్చరిక చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం, శివాజీ రాజా సంగీతం.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. గుప్పెడు మనసు చిత్రం నుంచి ఎంఎస్ విశ్వనాథన్ స్వరకల్పనలో.

గుడుంబాస్ శంకర్ ఈ చిత్రం నుంచి మల్లికార్జున్ ర్యాప్ ప్రేమ్జీ ఆలపించిన గీతం విన్నారు. మణిశర్మ సంగీత నిర్వహణలో.

0: కార్యక్రమంలో చివరిగా పంతులమ్మ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విన్నారు రాజన్ నాగేంద్ర స్వరకల్పనలో. మీరింతవరకు సంధ్యా రాగాలు శీర్షికన మాధుర్యమైన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు, చదివిన వారు బి రాజు.
1: ఉద్యోగ వార్తలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నోయిడాలోని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 31 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, సీనియర్ ఆఫీసర్ రాజ్ భాషా, అర్హతలు సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి, వయోపరిమితి 35 ఏళ్ళు మించకూడదు, ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మరియు గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు, దరఖాస్తు ఫీజు ₹500, దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తులకు చివరి తేదీ 31 జూలై 2026. మరిన్ని వివరాలకు nhdc.org.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన ఫైర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 8 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు, ఫైర్ ఆఫీసర్, అర్హతలు డిగ్రీ ఉత్తీర్ణతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉండాలి, వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్ళ మించకూడదు, ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు, దరఖాస్తు విధానం ఆఫ్లైన్ దరఖాస్తులను సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్ 1వ అంతస్తు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ విశాఖపట్నం చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకి చివరి తేదీ 10 ఆగస్టు 2026. మరిన్ని వివరాలకు vpt.shipping.gov.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బిజినెస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 4వ తేదీ నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. పోస్టుల వివరాలు, బిజినెస్ అనలిస్ట్ 22 పోస్టులు, విభాగాల వారీగా ఖాళీలు, లీడింగ్ అండ్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ 10 పోస్టులు, రిస్క్ మేనేజ్మెంట్ 5 పోస్టులు, కంప్లయన్స్ 1, ఇంటర్నల్ ఆడిట్ 1, ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రెజరీ 2 పోస్టులు, అకౌంట్స్ 3 పోస్టులు. అర్హత గల అభ్యర్థులు 30 జూన్ 2026 నాటికి సీఏ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 30 జూన్ 2026 నాటికి 21 నుంచి 32 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎంపిక విధానం విద్యార్హతలు ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ 4 ఆగస్టు 2026. మరిన్ని వివరాలకు www.nabfid.org వెబ్సైట్ని సందర్శించగలరు.
0: ఉద్యోగ వార్తలు విన్నారు, చదివిన వారు బి రాజు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు. ఇప్పుడు విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ మరియు రాజమండ్రి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లో కూడా ప్రసారమవుతున్నాయి. గమనిక విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి స్థానిక ప్రకటనలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. వాల్తేర్ వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేర్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 31.9 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.1 మిల్లీమీటర్లుగా నమోదైంది. గాలిలో తేమ 0.81% నమోదైంది. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 35.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.01% నమోదైంది. అలాగే గాలిలో తేమ 0.80% నమోదైంది. వాతావరణం. ఆకాశం మేఘావృతమై ఉండి చెదురుమదురు జల్లులు కానీ లేదా ఉరుములతో కూడిన జల్లులు కానీ ప్రాంతంలో అక్కడక్కడ పడే అవకాశం ఉన్నట్టుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఈ ప్రసారంలో మీరు వినబోయే కొన్ని ముఖ్య కార్యక్రమ వివరాలు 6:30 సాయం సమీరం కార్యక్రమంలో శ్రీ కుసుమూరి మధు డోలు లైవ్ న్యాసంలో ఆదితాళం వింటారు. తర్వాత ఫిట్నెస్ మంత్రాలో మనకు ఉన్న అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఆరోగ్యం మన సొంతం అనే అంశం గురించి కొన్ని విశేషాలు, ఇంకా వికాసం శీర్షికంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం గురించిన కొన్ని విశేషాలు, ఇంకా సినిమా పాటలు వినవచ్చు 6:30. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి తొలిదశలో ఆశించే చీడపీడల యాజమాన్యం, ఈ అంశం గురించి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పి ఉదయబాబు గారి ప్రసంగం వింటారు. తర్వాత జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. ఏడు 45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 8:00 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 8:15 టుడే ఇన్ పార్లమెంట్, ఈరోజు పార్లమెంటులో జరిగిన కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 10:00 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వినవచ్చు

మీరింతవరకు సమాచార వాణి స్థానిక ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు వాద్య సంగీతం మీరు వింటున్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

0: a new approach for its development.
1: इसलिए बहुत इम्पोर्टेंट था इस इंडस्ट्री के लिए एक नए तरीके से सोचना.
2: Bhavya Rasayan scheme will have a total financial outlay of 3,030 crore rupees. The scheme would run for a period of 5 years from 2026-27 to 2030-31. Mr. Vaishnaw said centre will provide a grant of up to 1,000 crore rupees per park. This will be subject to minimum contribution of 500 crore rupees by the concerned state government. The Delhi Metro Rail Corporation has informed that New Delhi Metro Station has been closed till further instructions. The Metro Rail Corporation also informed that no interchange facility shall be available at this station. Earlier, 17 metro stations were closed since 7:30 this morning until further notice. Interchange facilities is available at Rajiv Chowk, Mandi House and Central Secretariat. In the Commonwealth Games in Glasgow, India's Srihari Natraj advanced to the men's 50-meter backstroke semi-finals on the second day. Natraj clocked 25.52 seconds in the heats to qualify 14th among the 16 semi-finalists. The semi-finals will be held tonight. And that is the end of this news bulletin.
3: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశంలో పోస్టల్ శాఖను ఐటీ 2.0 సాంకేతికతతో ఆధునీకరించామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పంటలను కాపాడేందుకు కుంకీ ఏనుగులు తరలించామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ చెప్పారు. వార్తల వివరాలు. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో ఈరోజు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సంతతి భారం కాదు సంపద అనేలా తల్లికి వందనం పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి ఉన్నత విద్య అభ్యసించే వరకు ప్రభుత్వమే అండగా నిలిచేలా వివిధ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది పిల్లలకు 10,120 కోట్ల రూపాయలు జమ చేసినట్టు వివరించారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంతో విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: నేను 4వ మెగా పీటీఎంకి వస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్. నేను కూడా ఈరోజు టీచర్ అయ్యా, నేర్చుకోవడానికి స్టూడెంట్ అయ్యా, తల్లిదండ్రులకు చెప్పడానికి మెంటర్గా తయారయ్యా. 4 సార్లు వస్తే ఒకప్పుడు నాకే అనుమానం ఉండేది, కానీ ఈరోజు నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. తప్పకుండా విద్యా వ్యవస్థలో మార్పులు ప్రారంభమైనాయి, తప్పకుండా దీనికి ముందుకు తీసుకుపోతాం.
0: ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. ఆ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామన్నారు. తల్లికి వందనం లక్ష్యం కేవలం ఆర్థిక సహాయమే కాదని, తల్లిని గురువును గౌరవించాలనే సదుద్దేశం ఇందులో దాగి ఉందని లోకేష్ తెలియజేస్తూ,
2: 43,000 పాఠశాలల్లో లక్షలాది మంది తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసిగట్టుగా కూర్చుని మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, రాబోయే రోజుల్లో ఏం సాధించాలనుకుంటున్నారో చర్చించడానికి ఒక అద్భుతమైన వేదిక ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. ఈ ప్రయాణం కేవలం ఒక లోకేష్ వల్లనే సాధ్యం కాదు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ముగ్గురు అనుసంధానం అవుతేనే నేను ఏ మార్పు అయితే ప్రభుత్వ పాఠశాలలో సాధించాలనుకున్నానో అది నేను చేయగలుగుతాను.
0: దేశంలో పోస్టల్ శాఖను 5,500 కోట్ల రూపాయల వ్యయంతో ఐటీ 2

2.0 సాంకేతికతతో ఆధునీకరించామని కేంద్ర కమ్యూనికేషన్, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో ఆధునిక మౌలిక సదుపాయాలతో రూపొందించిన కొత్తపేట చంద్రమౌళినగర్ సబ్ పోస్టాఫీసులను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 3,000 పోస్టాఫీసులను ఇదే తరహాలో ఆధునీకరించమన్నాను తెలిపారు. 150 సంవత్సరాల పురాతనమైన పోస్టల్ వ్యవస్థను గడిచిన 2 ఏళ్లలో సమూలంగా మార్చామని తెలిపారు. అలాగే సిబ్బంది ఆలోచన సరళిని కూడా మారుస్తూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. పోస్టల్ సేవల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో

0: పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగులను నియంత్రించేందుకు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్ అభిమన్యులను చిత్తూరు జిల్లాలోని పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి ఈరోజు తరలించారు. ఈ సందర్భంగా మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద కుంకీ ఏనుగులకు ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. వీటిని పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్నారు. జిల్లాలోని పరిసర ప్రాంతాలలో అడవి ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడేందుకు కుంకి ఏనుగులు ఎంతో ఉపయోగపడనున్నాయని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజల భద్రత, రైతుల పంటల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయ మానవీయ విధానాలతో చేపడుతున్న చర్యల్లో భాగంగా కుంకీలను తరలిస్తున్నామని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం పేటేరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉపాధి కల్పన పథకాల ద్వారా రుణాలు పొందుతూ చిన్న తరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించి తమ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ వంటి పథకాలను మహిళలు మరింతగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని ఆధునీకరించి పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖ స్టీల్ సిటీ డిపోలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ బస్సు సేవలను ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేకంగా 20 ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన సేవలు అందిస్తున్నామని రాంప్రసాద్ రెడ్డి పేర్కొంటూ,
1: వైజాగ్ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత 20 బస్సులను తిప్పేదానికి ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పీఎంఈ బస్ స్కీమ్ కింద ఏవైతే 1050 బస్సులు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి తీసుకొస్తామని చెప్పామో అవి ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వచ్చే 2 నెలల్లోనే టోటల్ గా రాష్ట్రంలో ఉన్న అన్ని పెద్ద డిపోల్లోకి 1050 బస్సులను నడపడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం.
0: ఎల్నినో ప్రభావంతో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణానదిలో నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గాయని రాష్ట నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కె నరసింహమూర్తి తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కృష్ణానదిలో ప్రస్తుత నీటి లభ్యత, కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటి సరఫరాపై ఆ శాఖ అధికారులతో కలిసి విజయవాడలోని ఇరిగేషన్ కాంపౌండ్లో ఆయన ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో సాధారణం కంటే 51%, కృష్ణా డెల్టా పరిధిలో 49% వర్షపాతం లోటు నమోదైందన్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల్లో సుమారు 50 టీఎంసీలు, తుంగభద్రలో మరో 70 టీఎంసీల కుషన్ ఉండడంతో అవి నిండితేనే శ్రీశైలానికి నీరు వచ్చే పరిస్థితి ఉందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో కూడా కుషన్ నింపిన తరువాతే దిగువ ప్రాంతాలకు నీటి విడుదల సాధ్యమవుతుందని చెప్పారు. ప్రస్తుతం పట్టిసీమ ద్వారా ఆర్ఎంసీ కాల్వకు నీటిని విడుదల చేస్తున్నప్పటికీ గోదావరి నదిలో ప్రవాహాలు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు. అందువల్ల కృష్ణా డెల్టాకు విడుదల చేస్తున్న నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా జిల్లాలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియచేయాలని ఎన్టీఆర్ జిల్లా ఈగల్ ఎస్పీ స్వరూపరాణి ప్రజలకు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆమె భరోసా ఇచ్చారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లెబాటలో భాగంగా ఈరోజు నిర్వహించిన ఈగల్ రచ్చబండ కార్యక్రమంలో ఆమె ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు.

0: టీచర్స్ కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశంలో పోస్టల్ శాఖను ఐటీ 2.0 సాంకేతికతతో ఆధునీకరించామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పంటలను కాపాడేందుకు కుంకి ఏనుగులు తరలించామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన అద్య ప్రశ్నపత్ర గోప్యతా భంగ్ అథ పరీక్షా కదాచార ప్రకరణానాం ద్రుత న్యాయాలయానాం సంస్థాపనాయ కఠోరదండస్య విధానాయ చ ఏకస్య ప్రారూప విధేయకస్య స్వీకృతిః ప్రదత్తా. కేంద్రీయ మంత్రిమండలేన బలారీ గుంతకల్ రేల పరియోజనాయై అనుమోదితం చతుషష్ట్యధిక ద్వాదశశత కోటి పరిమితం ద్రవ్యం. అపరత్ర అంగీకృత త్రి రసాయనోద్యాన సంవలిత భవ్య రసాయన పరియోజనా. కేంద్రీయ మంత్రిభిః సిజెపి ప్రతినిధి మండలేన సహ నవదిల్ల్యాం సంపాదితం ఉపవేశనం. శ్వస్తావత్ పునః ప్రవర్తయిష్యతే ద్విపక్షీయ వార్తాక్రమః. నీట ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకరణం సమాశ్రిత్య సంసది అద్యాపి అనువృత్తః కోలాహలః. ప్రతిపక్షస్య విరోధోద్ఘోషేణ సోమవాసర పర్యంతం అపవారితం సంసదః కార్యజాతం. పాకిస్తానావృత జమ్మూకాశ్మీర క్షేత్రే జాయమానస్య అత్యాచారస్య అథ మానవాధికార హననస్య సంయుక్తరాష్ట్రసంఘేన కృతాం ఉపేక్షామాదాయ భారతేన ప్రకటీకృతః తీవ్రః ఖేదః. అపి చ విశ్వ కనిష్ఠ స్క్వాష్ ప్రతియోగితాయాం భారతస్య క్రీడికా అనాహత సింహః ప్రాగుపాంత్యచక్రం విజిత్య ఉపాంత్యచక్రం ప్రావిశత్. అథ వార్తాః విశదీకృత్య. కేంద్రీయ మంత్రిమండలేన అద్య ప్రశ్నపత్ర గోప్యతా భంగ్ అథ పరీక్షా కదాచార ప్రకరణానాం ద్రుత న్యాయాలయానాం సంస్థాపనాయ సహైవ కఠోరదండస్య విధానాయ ఏకస్య ప్రారూప విధేయకస్య స్వీకృతిః ప్రదత్తా. సంసది ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః అధ్యక్షతాయాం సంపన్నే మంత్రిమండలీయోపవేశనే అస్య ప్రారూప విధేయకస్య అనుమోదనం కృతం. కేంద్రీయ మంత్రిమండల ఆర్థిక కార్యసమిత్యా కర్ణాటకాంధ్రప్రదేశ రాజ్యయోః మధ్యే స్థితస్య బల్లారీ గుంతకల్ రేలఖండస్య రేలపథ పంక్తేః నిర్మాణ ప్రస్తావాయ స్వీకృతిః ప్రఖ్యాపితా. అద్య అపరాహణే నవదిల్ల్యాం ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ సూచనా ప్రసారణమంత్రి అశ్విని వైష్ణవః అబ్రవీత్ యత్ ఏషా పరియోజనా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాజ్యయోః మధ్యే గమనాగమన సంపర్కం భృశం దృఢయిష్యతే. ఏషా కార్యయోజనా తావత్ ప్రధానమంత్రి గతిశక్తి రాష్ట్రియ మహాయోజనాయాః ఆధారేణ పరికల్పితా వర్తతే. యస్యాః ముఖ్యం లక్ష్యం తావత్ ఏకీకృత నియోజనేన తథా హితధారకాణాం పరామర్శైః బహుమాధ్యమిక సంపర్కస్య అథ సంభారదక్షతాయాః సమభివృద్ధిః వర్తతే. కేంద్రీయ మంత్రి జేపీ నడ్డా డాక్టర్ జితేంద్ర సింహః చేత్యేతౌ అద్య నవదిల్ల్యాం సిజెపి ప్రతినిధిమండలేన సహ అమిలతాం. సమ్మేళనాత్ పరం వార్తాహరైస్ సహ భాషమాణః శ్రీనడ్డా అవోచత్ యత్ ఉపవేశనావధౌ తైః పరీక్షా ప్రణాళ్యాం పరిష్కారాణాం విషయే తైః సిజెపి ప్రతినిధిమండలస్య యాచనాః ధైర్యపూర్వకం శ్రుతాః. శ్రీనడ్డా అవోచత్ యత్ ప్రతినిధిమండలేన తిస్రః ముఖ్యాః యాచనాః ఉపస్థాపితాః. సహైవ ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకటనస్య రోధనాయ కేచన ఉపాయాః అపి ప్రతిపాదితాః. కేంద్రీయ మంత్రి సమేధితవాన్ యత్ సర్వకారః శ్వః ప్రతినిధిమండలేన సహ పునః ద్వితీయచరణస్య వార్తాం విధాస్యతి. నీట ప్రశ్నపత్ర గోప్యతా భంగే సహైవ ఛాత్రాణాం విరోధ ప్రదర్శనమధికృత్య అద్య పంచమదినేపి సంసది

0: षड् एकादश एकादश नव इत्यङ्कान्तरालेन पराभूय प्रागुपान्त्यचक्रं विजित्य उपान्त्यचक्रं प्राविशत्। विजयेनानेन अनाहत सिंहः अस्मिन् विश्वस्तरीयद्वन्द्वे अश्रान्तं द्वितीयवारम् उपान्त्यचक्रं प्राप्य प्रथमभारतीयक्रीडिकात्वेन इतिहासम् अरचयत्। सम्प्रति सा खलु स्वर्णपदकस्य शीर्षकविजयाय परिगणिता वर्तते। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రీ కుసుమూరి మధు డోలు లైవ్ విన్యాసంలో ఆదితాళం వింటారు. అనంతరం ఫిట్నెస్ మంత్రాలో మనకు ఉన్న అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఆరోగ్యం ఫిట్నెస్ మన సొంతం అనే అంశం గురించి కొన్ని విశేషాలు. ఇంకా వికాసం శీర్షికలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం గురించి కొన్ని విశేషాలు, ఇంకా సినిమా పాటలు వింటారు. ముందుగా శ్రీ కుసుమూరి మధు డోలు లైవ్ న్యాసంలో ఆది తాళం వింటారు.

మీరింతవరకు శ్రీ కుసుమూరి మధు డోలు లైవ్ విన్యాసంలో ఆదితాళం విన్నారు. లైవ్ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ఫిట్నెస్ మంత్ర. ఈరోజు మనం మనకున్న అలవాట్లలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందగలం. దీని గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నేటి ఆధునిక కాలంలో ఉరుకు పరుగుల జీవితం, మితిమీరిన ఒత్తిడి వల్ల చాలామంది ప్రశాంతతకు దూరమవుతున్నారు. అయితే జీవితాన్ని క్లిష్టంగా మార్చుకోవాలా లేక సరళంగా ఉంచుకోవాలా అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. మీరు రోజులో ఎన్ని క్యాలరీల శక్తిని కరిగించగలరో దానికంటే తక్కువ భుజించాలి. ఆరోగ్యకరమైన శరీరమే ఆనందానికి మూలం. మనం ఖర్చు చేసే శక్తి కంటే తక్కువ క్యాలరీల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. అమితంగా తినడం కాకుండా శరీరానికి ఎంత అవసరమో అంతే తినడం అలవాటు చేసుకుంటే రోగాలు దరిచేరవు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు కూర్చునే సమయం కంటే నడిచే సమయం ఎక్కువ ఉండాలి. కూర్చుంటే రోగం, నడిస్తే ఆరోగ్యం అనేది పెద్దల మాట. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల గుండె జబ్బులు, వెన్ను నొప్పికి దారితీస్తుంది. అందువల్ల వీలైనంత వరకు నడవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. లిఫ్టుకు బదులు మెట్లు ఎక్కడం, తిన్న తర్వాత కాసేపు నడవటం వంటి చిన్న చిన్న మార్పులు శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతాయి. అలాగే మీరు మాట్లాడేదానికంటే ఇతరులు చెప్పేవి ఎక్కువగా వినాలి. అసలు సమస్యలన్నింటికీ మూలం సరుకులేని వాదనలే. మనం మన అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించినప్పుడు ఘర్షణలు తప్పకుండా వస్తాయి. దానికి బదులు ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడం యాక్టివ్ లిజనింగ్ అంటారు. ఇలాంటిది అలవాటు చేసుకుంటే చాలా వివాదాలు అసలు రానే రావు. మంచి శ్రోతగా మారడం వల్ల బంధాలు బలపడతాయి, అవతలి వారి పట్ల అవగాహన పెరుగుతుంది, అంతేకాదు కొత్త విషయాలను నేర్చుకునే జ్ఞానం కూడా మనకు లభిస్తుంది. ఈ విధంగా మనం మన అలవాట్లలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోగలిగితే ఎంతో ఆరోగ్యంగా ఫిట్గా ఉండటానికి అవకాశం మెండుగా ఉంటుంది. మరి కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

సాయం సమీరం కార్యక్రమంలో మనం ఇప్పుడు వికాసం శీర్షికలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనేది భారత ప్రభుత్వ పథకం. దీని కింద అవినీతి పరులు బ్యాంకుల్లో జమ చేసిన నల్లధనాన్ని ప్రభుత్వం పేదల అభివృద్ధి కొరకు ఉపయోగిస్తుంది. వాస్తవానికి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించని ఆస్తులు కలిగిన అంటే అవినీతి పరులైన వ్యక్తుల కోసం ప్రారంభించింది. అటువంటి వ్యక్తులు ఈ పథకం కింద గరీబ్ కళ్యాణ్ యోజనలో డబ్బును జమ చేయవచ్చు. ఇది 2016లో ప్రారంభించబడిన పథకం. ఈ పథకం కింద ఒకే డిపాజిట్ అనుమతించబడుతుంది. అలాగే అన్ని ఆహార పంపిణీ కేంద్రాలలో FPS ఆహార ధాన్యాల హక్కును ప్రముఖంగా ప్రదర్శించడం,

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఆహార ధాన్యాల అదనపు కేటాయింపు జరిపించటం ఈ పథకం చేస్తుంది. ఇంకా సర్క్యులర్ టీపీడిఎస్ కింద పప్పు ధాన్యాల పంపిణీ కూడా జరుగుతుంది. ఈ పంపిణీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు సరఫరా అయ్యేలా ఈ పథకం కృషి చేస్తుంది. కార్యక్రమంలో ఇప్పుడు మరొక సినిమా పాట విందాం.

0: మీరింతవరకు సాయం సమీరం పాటలతో కూర్చిన కార్యక్రమం విన్నారు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత

0: కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి తొలిదశలో ఆశించే చీడపీడల యాజమాన్యం, ఈ అంశం గురించి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పి ఉదయబాబు గారి ప్రసంగం వింటారు. అనంతరం వ్యవసాయ సమాచారం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి వింటారు. రాత్రి 8:00 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 8:15 టుడే ఇన్ పార్లమెంట్, ఈరోజు పార్లమెంట్లో జరిగిన కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 10:00 ఆ పాత మధురాలు, పాత చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపటి ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం జననీ పావని జోహారు బృందగానం వింటారు. రచన డాక్టర్ బండి సత్యనారాయణ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ తాళపాక అన్నమాచార్య కీర్తనలు ప్రసారమవుతాయి. చింతన కార్యక్రమం 6:30 ప్రసారమవుతుంది. పట్టణం డాక్టర్ పి స్వప్న హైందవి. పొలం పనులు కార్యక్రమం 6:35 వింటారు. ఇందులో కూరగాయలు, పండ్ల తోటలు, బిందు సేద్యం, ఈ అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు. 7:00 ప్రసార విశేషాలు వింటారు. 7:15 ఉదయ సమయంలో కార్యక్రమంలో నేటి మాట శీర్షికన తెలుగు కవి, రచయిత, ఆకాశవాణి కళాకారుడు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ వర్ధంతి, సినీ నటులు కైకాల సత్యనారాయణ జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. అనంతరం కవన విజయం సమస్యాపూర్ణం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ రామ్ భట్ల నృసింహ శర్మ. తర్వాత పుష్పాంజలి భక్తి పాటలు, సమాచారవాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. రేపు 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ ఎం మనోహర్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కదిరి గోపాలనాథ్ శాక్సోఫోన్ వాదన వింటారు. శ్రీ కె గోపాలకృష్ణన్ సహకార శాక్సోఫోన్. రేపు 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో కుమారి గొడవర్తి శ్రీహిత పాడిన లలిత గీతాలు వింటారు. రేపు 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:31 సైనిక్ మాధురి హిందీ సినిమా పాటలు వింటారు. టాపిక్ పెడ్ లగావో జీవ్ బచావో. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 సాయం సమీరం పాటలతో కూర్చిన కార్యక్రమం వింటారు. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో గిరిజన ప్రాంతాలలో వేరుశనగలో అధిక లాభాలు, అవరోధాలు, యాజమాన్య మెళకువలు, ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ స్రవంతి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. రేపు రాత్రి 8:00 సంస్కృత ప్రసంగం కార్యక్రమంలో ఉపనిషత్స్ జీవన్ మూల్యాన్ని, ఈ అంశంపై డాక్టర్ ఎస్టిపి కనకవల్లి ప్రసంగం వింటారు. దిస్ వీక్ ఇన్ పార్లమెంట్ కార్యక్రమం 8:15 ప్రసారమవుతుంది. వారం రోజుల్లో జరిగిన పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. రేపు రాత్రి 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో అదితి బెనర్జీ గాత్రం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. భేటీలో సీజేపీ ప్రభుత్వం ముందు 3 డిమాండ్లనుంచింది. రొమేనియా పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో భారత్, రొమేనియాల మధ్య 3 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అణిచివేతల పట్ల ఐక్యరాజ్య సమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమ పద్ధతుల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. దోషుల విచారణకు త్వరితగతిన చేపట్టేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు, అక్రమాలకు పాల్పడే వారిపై మరింత కఠిన చర్యలకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. బిల్లును వచ్చేవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆకాశవాణి వార్తా విభాగ వర్గాలు తెలియజేస్తున్నాయి. పరీక్షాపత్రాల లీకేజీకి సంబంధించి దోషులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అనువైన చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతామని గత రాత్రి ప్రధాని మోదీ వీడియో సందేశం ద్వారా ప్రకటించారని శ్రోతలకు తెలుసు. పరీక్షల్లో అక్రమాల నివారణకు సంబంధించిన బిల్లు తేవడంలో ఎటువంటి జాప్యం జరగబోదని ప్రధానమంత్రి తెలిపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గుర్తుచేశారు. ఈరోజు పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ బిల్లుకు ఎటువంటి అవరోధాలు ఎదురు కాకూడదని ప్రభుత్వంతో పాటు దేశ ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం పలు ముఖ్యమైన చర్యలు తీసుకుంటోందని, ఈ అంశంపై పార్లమెంట్లో జరిగే చర్చలను విపక్షాలు అడ్డుకుంటే దేశ యువత ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ డిమాండ్లను మంత్రులు శ్రద్ధగా విన్నారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు సంస్కరణలను సూచించిన సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను తమ ముందు ఉంచిందని మంత్రులు తెలియజేశారు. ప్రతినిధివర్గంతో ప్రభుత్వం రేపు మరొకసారి చర్చలు జరుపుతుందని నడ్డా వెల్లడించారు.
1: लगभग 2 घंटे बातचीत चली सरकार की ओर से. मैं और मेरे साथ सरकार के मंत्री जितेंद्र सिंह की बातचीत में शामिल हुए. उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई.
0: సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా మాట్లాడుతూ తమ 3 డిమాండ్లలో ప్రభుత్వం 2 సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిపారు.
2: డిమాండ్స్ 3, ఉన్మే సే 2 డిమాండ్ కాంపెన్సేషన్ ఆర్ ఎఫ్ఐఆర్ కా విడ్రాల్ ఆర్ సావరిన్ గ్యారంటీ, ఉన్పే సర్కార్ పాజిటివ్ హై.
0: ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 264 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే బళ్ళారి గుంతకల్ సెక్షన్ 3, 4 రైల్వే లైన్లకు ఆమోదం తెలియజేసింది. దర్మిలా దేశంలో భారతీయ రైల్వే నెట్వర్క్ 46 కిలోమీటర్ల మేర పెరగనుంది. పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద చేపట్టిన ఈ నూతన ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య అనుసంధానం మెరుగవుతుందని, ప్రజలు, వస్తువులు, సేవల రాకపోకలు సులభతరమవుతాయని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తయిన అనంతరం సుమారు 99 గ్రామాల్లో నివసించే 7 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. దేశంలో 3 కెమికల్ ప్రాజెక్ట్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి భవ్య రసాయన పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. 3,030 కోట్ల రూపాయల కేటాయింపులు కలిగిన ఈ పథకం 2026-27 నుంచి 2030-31 మధ్య 5 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఒక్కో పార్కు ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కనీసంగా 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే కేంద్రం 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తుంది.
3: ఆంధ్ర ఆర్ కర్ణాటక జోడనే వాళ్ళే బహుత్ ఇంపార్టెంట్ ఇకనామిక్ కారిడోర్ మే రైల్వే కి థర్డ్

0: फोर्थ लाइन, और दूसरा है केमिकल सेक्टर को एक टोटली नए तरीके से भारत में डेवलप करने के लिए एक नई स्कीम अप्रूव हुई है। और केमिकल भी सेमीकंडक्टर की तरह एक फाउंडेशनल इंडस्ट्री है, इसलिए बहुत इंपॉर्टेंट था इस इंडस्ट्री के लिए एक नए तरीके से सोचना।
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత రొమేనియా దేశాలు పరస్పర ఆర్థిక సంబంధాలను, పెట్టుబడులను మరింత పెంచుకోవాలని, వ్యాపార పరంగా గల విస్తృత అవకాశాలను వినియోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. బుకారెస్ట్లో జరిగిన భారత్ రొమేనియా బిజినెస్ ఫోరంలో మాట్లాడుతూ, నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి, యూరోపియన్ యూనియన్తో బలమైన బంధాలే కాక వ్యూహాత్మకంగా రొమేనియా భారత్కు విలువైన భాగస్వామి అని, ఐరోపా మార్కెట్లకు రహదారి వంటిదని అన్నారు. ప్రతిపాదిత భారత్ ఈయు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమల్లోకి వస్తే వాణిజ్యం, పెట్టుబడులు, సరఫరా వ్యవస్థలు మరింత బలపడి ఎంఎస్ఎంఈలు, అంకుర పరిశ్రమలు సహా అవకాశాలు విస్తృతమయ్యేందుకు దోహదపడుతుందని చెప్పారు. సైన్స్, టెక్నాలజీ, విద్య, క్రీడలకు సంబంధించి భారత్ రొమేనియాల మధ్య 3 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రొమేనియా అధ్యక్షుడు నికు సోర్ డాన్ల మధ్య బుకారెస్ట్లో జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు ఖరారయ్యాయి. భారతీయ రైల్వే వ్యవస్థ ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాముఖ్యాన్నిస్తుందని, పలు సంవత్సరాలుగా తీసుకుంటున్న అనేక చర్యల వల్ల రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. 2014-15లో 135 ప్రమాదాలు జరగ్గా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2 ప్రమాదాలకు ఈ సంఖ్య పరిమితమైందని వెల్లడించారు. భద్రత కోసం రైల్వేలు కేటాయించే మొత్తం 2013-14 సంవత్సరాల్లో 39,000 కోట్ల రూపాయలు ఉండగా, ప్రస్తుతం 120,000 కోట్ల రూపాయలకు చేరుకుందని చెప్పారు. మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాల నివారణ కోసం 6,671 స్టేషన్లలో ఇంటర్లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశామని, 10,395 క్రాసింగ్ల వద్ద ఇంటర్లాకింగ్ లెవెల్ క్రాసింగ్ గేట్లను ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో కొనసాగుతున్న అణిచివేత, నిర్బంధాలను ఐక్యరాజ్య సమితి పట్టించుకోకపోవడం పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐరాస భద్రతా మండలి ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న భారత శాశ్వత రాయబారి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, ఇవే పరిస్థితులు ఇతర దేశాల్లో సంభవించినప్పుడు విమర్శించే ఐరాస పాకిస్తాన్ విషయంలో ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని ఆరోపించారు. డిబేట్ సందర్భంగా పాక్ జమ్మూకాశ్మీర్పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన హరీష్, తాను ఆక్రమించిన భూభాగంలోని ప్రజల హక్కులను పాక్ కాలరాస్తోందన్నారు. అంతర్జాతీయ వేదికలపై అసత్య ప్రచారాలను మానుకుని తమ అంతర్గత సమస్యలపై పాక్ దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని రాయబారి హితవు పలికారు. భద్రతా మండలి సమావేశంలో పాక్ మరొకసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, తాజా పరిణామాలు ఆందోళన కలిగించే అంశాలని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. సంఘర్షణ ప్రారంభమైన నాటి నుంచి భారత్ అమెరికా, ఇరాన్, ఇతర ప్రాంతీయ అంతర్జాతీయ భాగస్వాములతో సన్నిహితంగా పనిచేస్తూ, అటు ఇరాన్తో ఇటు అమెరికాతో అన్ని స్థాయుల్లో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తూ వచ్చిందని తెలియజేశారు. ఐక్యరాజ్య సమితిలో ఈ విషయమై భారత్ ఆచితూచి వ్యవహరించిందని, పౌరుల భద్రత దృష్ట్యా యుద్దానికి చరమగీతం పాడాలని సంబంధిత దేశాలకు విజ్ఞప్తి చేసిందని లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి 2026 జూలై 26న కొమురువెల్లి రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తారు. కార్యక్రమానికి కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ ప్యాసింజర్ రైలు సేవలు తెలంగాణ రాజధాని ప్రాంతానికి తక్షణ ప్రాంతీయ అనుసంధానాన్ని కల్పించడమే కాకుండా భవిష్యత్తులో దూర ప్రాంతాలకు కూడా అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడమే కాకుండా సామాజిక ఆర్థికాభివృద్ది పెంపొందడానికి కూడా సహాయపడతాయి. మధ్య మాడ్రిడ్ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు వల్ల 10,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన స్పెయిన్ ప్రభుత్వం ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కొనసాగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు పెను కార్చిచ్చులకు దారితీయడం ఈ ఏడాదిలో వరుసగా ఇది 2వ సారి. దేశంలో వైద్య కళాశాలలు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్, ప్రస్తుతం ఉన్న 387 కళాశాలల సంఖ్యను 844

వరకు పెంచుతున్నట్లు తెలియజేశారు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. భేటీలో సీజేపీ ప్రభుత్వం ముందు 3 డిమాండ్లనుంచింది. రొమేనియా పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో భారత్ రొమేనియాల మధ్య 3 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అణచివేతల పట్ల ఐక్యరాజ్యసమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

0: ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం. నమస్కారం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
4: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఈనాటి పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి తొలిదశలో ఆశించే చీడపీడల యాజమాన్యం అనే అంశం గురించి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పి ఉదయబాబు గారి ప్రసంగం వింటారు.
1: రైతు సోదరులకు నమస్కారం. ముఖ్యంగా వరి చాలా అధిక విస్తీర్ణంలో మన ఉత్తర కోస్తా జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో చూసుకుంటే సార్వాలో చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. అయితే రైతు సోదరులు అధిక దిగుబడులు సాధించడానికి తొలిదశలో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు, ముఖ్యంగా చక్కటి విత్తనాల ఎంపికతో పాటు సమగ్ర ఎరువుల యాజమాన్యంతో పాటు తొలిదశలో ఆశించు వరిలో వివిధ రకాల చీడపీడలపై నిఘా ఏర్పాటు చేసుకుంటే చాలా వరకు చక్కటి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం సార్వా అంటే ఖరీఫ్ సాగులో ఎద పద్ధతిలో కానీ నాట్లు పద్ధతి వేసేటప్పుడు చాలా వరకు ఎదలు, అదేవిధంగా వరి నారుమడులు అనేవి రైతు సోదరులు చాలా వరకు పూర్తి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ తొలిదశలో అంటే నేరుగా విత్తే ఎద పద్ధతిలో కానీ నారుమడిలో ఆశించు ప్రధానమైన చీడపీడలు చూసుకున్నట్లయితే ఉల్లికోడు అనేది చాలా ఎక్కువగా మన ఉత్తర కోస్తా జిల్లా వరి పంటలో ఆశించడం అనేది మనం గమనించడం జరిగింది. వీటితో పాటుగా ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఆకుముడత, అదేవిధంగా ఈ వరి ఆకునల్లి, ముఖ్యంగా కాండం తొలచి పురుగు, ఇక తెగుళ్ళ విషయానికి వస్తే అగ్గి తెగులు మరియు పొడ తెగులు అనేవి ప్రధానంగా ఆశించడాన్ని మనం గమనించవచ్చు. ముఖ్యంగా వరి సాగులో ప్రధాన పొలంలో కొన్ని రకాల తప్పనిసరిగా యాజమాన్య పద్ధతులు రైతు సోదరులు చేపట్టాలి. ముఖ్యంగా చీడపీడలు నివారణకు గాను ముఖ్యంగా ప్రతి రైతు సోదరులు పంట పెట్టేటప్పుడు ఈ యొక్క చీడపీడల ఉనికిని క్రమం తప్పకుండా నిఘా ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా సకాలంలో ఈ యొక్క చీడపీడల ఉనికి బట్టి సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపట్టడం, ముఖ్యంగా సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఈ పొలం గట్లని తప్పనిసరిగా ఎటువంటి ఈ గడ్డి జాతులు లేకుండా నివారించుకుంటూ ఈ పొలం గట్లపై వీలున్నంత వరకు పెసర, అలసంద, బంతి, అదేవిధంగా కంది వంటి పంటలను పెట్టుకున్నట్లయితే ఇటువంటి గట్లపై పంటే పంటల్లో చాలా వరకు మిత్ర కీటకాల సంతతి పెంపొందించి ప్రధాన పొలంలో కానీ నారుమల్లలో వివిధ రకాల ఈ పంటను ఆశించే చీడపీడలను మనం సమర్థవంతంగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటుగా పంట నాట్లు కానీ యద పద్ధతిలో పెట్టేటప్పుడు ప్రధానంగా ఈరోజు మనం పంట పండించడానికి ఎక్కువగా రసాయనిక ఎరువులు మీద ఆధారపడుతున్నాం. పంట మంచి చక్కటి నాణ్యమైన అదేవిధంగా ఆరోగ్యకరమైన పంట మనం సాధించాలంటే తప్పనిసరిగా ప్రధాన పొలంలో పిల్లి పెసర, జనుము, జీలుగు వంటి పచ్చిరొట్ట పైర్లను కూడా వేసి కలిగిదున్నట్లయితే ఈ ప్రధాన పొలంలో వేసే పంటకి చక్కటి యొక్క వివిధ రకాల పురుగు తెగుళ్ళను తట్టుకునే శక్తి ఉండి ఈ యొక్క శత్రు కీటకాలు కానీ తెగుళ్ళు

ఆశించే స్థాయి కూడా చాలా వరకు తగ్గుద్దని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సస్యరక్షణ చర్యల్లో ప్రధానంగా ఈ యొక్క రసాయనిక మందులను వినియోగము ఆశించే ఈ క్రిమి కీటకాల యొక్క ఆర్థిక సహన నష్ట పరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రమే ఈ యొక్క రసాయనిక మందులు అదేవిధంగా సస్యరక్షణ చర్యలు చేపట్టడం అనేది కూడా అలవరుచుకోవాలి. ముఖ్యంగా నాటే సమయంలో నాట్లు వేసే పద్ధతిలో మనం వరి నాట్లు వేసేటప్పుడు ముఖ్యంగా చాలా వరకు ఈ యొక్క పురుగులు ఆకు యొక్క కొనల మీద, అంటే ఈ నారు కొనల మీద ఎక్కువగా ఈ వరి ఆశించే పురుగులు ఈ గ్రుడ్ల సముదాయాన్ని పెడుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ నారు యొక్క కొనలను, మొనల యొక్క ఆ లేత ఆకులను తుంచి నాటుకున్నట్లయితే చాలా వరకు ఈ ప్రధాన పొలంలో ఆశించకుండా ఈ శత్రు కీటకాలను మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి తగు చర్యలను చేపట్టినట్లు అవుతాం. వీటితో పాటుగా నాట్లు వేసే పద్ధతిలో తప్పనిసరిగా రైతు సోదరులు ప్రధాన పొలంలో 2 నుంచి ప్రతి 3 మీటర్లకి మధ్యలో 30 సెంటీమీటర్ల దూరంలో కాలిబాటలను కూడా మనం ఉంచుకున్నట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి అనుకూలంతో పాటుగా ప్రధాన పొలంలో చక్కటి వెలుతురు గాలి సోకి చాలా వరకు ఈ యొక్క ఆశించిన తెగుళ్ళు కానీ చీడపీడలు కానీ మనం కూడా మనం నివారించవచ్చు. వీటితో పాటుగా తప్పనిసరిగా రైతు సోదరులు పైరుకి సుమారుగా 1 అడుగు ఎత్తులో ఎకరా పొలానికి 15 నుంచి 20 పక్షి స్థావరాలను కూడా మనం ఏర్పాటు చేసుకుంటే ఈ పక్షులు మన పంటను ఆశించే వివిధ రకాల లద్ది పురుగుల్ని తినడం ద్వారా కూడా చాలా వరకు పంట మీద వచ్చే ఈ యొక్క శత్రు కీటకాలని, లద్ది పురుగుల్ని మనం నివారించవచ్చు. వీటితో పాటు తప్పనిసరిగా చక్కటి ఆరోగ్యకరమైన పంటని పండించాలంటే ఈ యొక్క పురుగు తెగులు యొక్క ఆర్థిక నష్ట పరిమితి స్థాయిని కూడా మనం అవపోషణ చేసుకోవాలి. ఏంటి ఆర్థిక నష్ట పరిమితి స్థాయి అంటే, పంట పురుగు లేదా తెగులు ఆశించినప్పుడు మనకి ఆర్థికంగా రైతుకి ఎంతవరకు నష్టం కలిగిస్తుంది, ఆ పురుగు లేదా తెగులు ఉధృతి ఎప్పుడు ఏ స్థాయి దాటేటప్పుడు మనం ఈ యొక్క పురుగు తెగుళ్ళ మందుని అదేవిధంగా సస్యరక్షణ చర్యలను చేపట్టాలనేది మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక ఉల్లుకోడు మనం నాటిన యద పద్ధతిలో కానీ నారుమడి దశల నుంచి కానీ సుమారుగా పైరు యొక్క 45 రోజుల వరకు మాత్రమే ఈ ఉల్లుకోడు ఆశించడం అనేది జరుగుద్ది. ఉల్లుకోడు ఆశించేటప్పుడు సుమారుగా మనం ఈ నారుమడిలో చూసుకున్నట్లయితే చదరపు మీటర్కు 1 ఉల్లుకోడు ఆశించిన ఆనవాళ్ళు కనిపించినట్లయితే తప్పనిసరిగా నారుమడిలో తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా కాండం తొలచు పురుగు చూసుకున్నట్లయితే చదరపు మీటర్కు 1 రెక్కల పురుగు కానీ లేదా 1 గ్రుడ్లకు సముదాయం కానీ లేదా చదరపు మీటర్కు 5% మించి ఆ మువ్వు చనిపోయే ఆనవాళ్ళు మనకి కనిపించినట్లయితే మనం కాండం తొలచు పురుగు యాజమాన్యానికి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా మనకి అగ్గి తెగులు కూడా నారుమడిలో దశలో చదరపు మీటర్కు 5% కంటే ఎక్కువ తెగులు సోకిన ఆకులు ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ యొక్క అగ్గి తెగులు యాజమాన్యానికి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇక ప్రధాన పొలంలో చూసుకున్నట్లయితే యద పద్ధతిలో కానీ లేదా నాట్లు వేసిన దశ నుంచి పిలక పట్టే దశ వరకు కూడా, అంటే యద పద్ధతిలో నుంచి సుమారుగా 50 రోజుల లోపు, అంటే మనం తొలి దశలో ప్రధాన పొలంలో ఇటు యద కానీ నాట్లు వేసే పద్ధతిలో కాండం తొలచు పురుగు చూసుకున్నట్లయితే 1 కుదురుకి లేదా 1 చదరపు మీటర్కి 5% కంటే ఎక్కువ మొవ్వు చనిపోయిన కాండం తెలుచు పురుగు ద్వారా మొవ్వు చనిపోయిన పైరును మనం గమనించినట్లయినా, లేదు 1 చదరపు మీటర్కు 1 గుడ్లు సముదాయాన్ని గమనించినట్లయినా, అదేవిధంగా 1 చదరపు మీటర్కు 1 రెక్కల పురుగు కాండం తొలచు పురుగు యొక్క రెక్కల తల్లి పురుగు కానీ లేదా ఆడ లేదా మగ పురుగు ఆనవాళ్ళు కనిపించినట్లయితే తప్పనిసరిగా మనం ఈ యొక్క పురుగు యాజమాన్యానికి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇక ప్రధాన పొలంలో 50 రోజుల కంటే ముందుగా ఈ ఉల్లుకోడు, సాధారణంగా మనం ముందు చెప్పుకున్నట్టు ఉల్లుకోడు ఆశించడం జరుగుతుంది. చాలా వరకు ఈ ఉల్లుకోడు యొక్క మనకి రైతుకు పంటలో నష్టాన్ని కూడా 50 రోజుల ముందుగుండానే నష్టాన్ని కలుగ చేయడం కూడా జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 1 చదరపు మీటర్కు 5% కంటే ఎక్కువ ఉల్లుకోడులు మనం సోకినప్పుడు తద్వారా మనం తప్పనిసరిగా ఆ యొక్క సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉల్లుకోడు, దీన్ని జనరల్గా మనం రైతు పరిభాషలో ఈ దుంప రోగం అని కానీ గొట్టాలు అని, గొట్టాల రోగం అని, అనేక రకాల

విధంగా మనం పీల్చుకుంటాం. ఇది నారుమడి నుంచి పిలక పెట్టే దశ వరకు కూడా ఈ పురుగు గమనించి చాలా వరకు ఇది ఈ దోమ జాతికి చెందిన పెద్ద పెద్ద పురుగులు ముదురు ఎరుపు రంగులో ఉండడం మనం గమనించవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పిల్ల పురుగులు అంటే గుడ్డు దశ నుంచి వచ్చిన పిల్ల పురుగు, అదేవిధంగా తల్లి పురుగు కూడా ఈ ఉల్లు కోడుల్ని అంటే మనకి ఈ మొవ్వు దశలో మొవ్వు నుంచి పంటలో చేను లోపలికి వెళ్ళి చాలా వరకు క్రమంగా అంకురం అనేది ఉల్లు కాడల తయారవడం వలన అది ఆకుపచ్చటి గొట్టాల్లా మారి బయటకు రావడం జరుగుతుంది. తద్వారా ఏదైతే ఈ ఉల్లు కోడ ఆశించిన ఈ వరి పైరు ఉంటుందో దాని నుంచి మనకు కావలసిన వెన్ను కానీ ఇంకా మున్ముందు ఎటువంటి ఎదుగుదల కానీ ఉండకుండా మనం గమనించవచ్చు. సో ఇటువంటి దుబ్బుల్లోని ఈ యొక్క పొడుగాటి ఉల్లు కోడు వంటి గొట్టాలను మనం గమనించినప్పుడు ఈ పురుగు ఆశించిన ఆనవాళ్ళను మనం తెలుసుకొని తద్వారా మనం ఈ యొక్క సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ప్రధానంగా ఉల్లు కోడు మనం తట్టుకునే రకాలతో పాటు ఎప్పుడైనా గాల్లో ఎక్కువగా తేమ ఉండి అదేవిధంగా నాట్లు ఆలస్యమైనప్పుడు కూడా ఎక్కువగా ఇది మనకి ఆగస్టు సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ఉల్లు కోడు ఆశించడానికి ఎక్కువగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా నివారణకు గాను తప్పనిసరిగా ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున మనం వేసుకున్నట్లయితే ఈ పొలంలో ఉల్లు కోడు ఆశించిన తర్వాత చాలా వరకు దీన్ని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ కార్బోఫ్యూరాన్ గుళికలు వాడేటప్పుడు తప్పనిసరిగా 10 కిలోల గుళికలతో పాటుగా 20 కిలోల పొడుగు ఇసుకతో కలిపి మనం వేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా వేసుకున్నట్లయితే ఆ మందుని పొలమంతా సమానంగా మనం వెదజల్లడానికి ఆస్కారం ఉంటుంది. ఇక రెండో అతి ప్రధానమైనది పురుగుల విషయానికి వరిలో చూసుకుంటే తొలి దశలో ఆకుముడత. ఈ ఆకుముడతనే మనం రైతుల పరిభాషలో నాము తెగులని కానీ లేదా తెల్ల తెగులని కూడా మనం పిలుస్తుంటాం. ముఖ్యంగా ఆకుముడత యొక్క చిన్న లద్ది పురుగు, ఇది మనకి లేత ఆకుపచ్చ రంగులో ఉండి ముఖ్యంగా ఆకుల మీద ఆశించిన తర్వాత లేతాకులు కానీ ముదరాకులు కానీ ముఖ్యంగా లేతాకుల మీద దీని యొక్క లక్షణాలు కూడా ఎక్కువగా కనిపించడాన్ని మనం గమనించవచ్చు. ఈ లద్ది పురుగు ఆశించిన తర్వాత ఈ లేత ఆకుల యొక్క రెండు అంచుల్ని కలిపి గొట్టంగా చేసి ఈ ఆకుల్లో గల మొత్తం పత్రహరితాన్ని అంతటినీ గోకి తినడం వలన ఆ మున్ముందు ఆశించిన ఈ ఆకుముడత ఆశించిన ఆకులు తెల్లబడి క్రమేపా ఎండిపోవడం కూడా మనం గమనించవచ్చు. ఈ విధంగా పొలమంతా ఎక్కువగా ఆశించినట్లయితే చాలా వరకు ఈ దిగుబడి మీద వీటి యొక్క ప్రభావాన్ని కూడా మనం చూడవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే నివారణకై చూసుకున్నట్లయితే మనం ఎక్కువగా ఈ పైరుకు పైభాగాన తాడుతో లాగినట్లయితే ఆ లద్ది పురుగులు ఈ యొక్క ఆకుల్లో ఉన్న లద్ది పురుగులన్నీ కింద పడి చాలా వరకు నివారణకి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ముందు మనం చెప్పుకున్నాం ఈ పక్షి స్థావరాలను కూడా ఎకరాకి 12 నుంచి 15 పొలమంతా విస్తరించినట్లు ఏర్పాటు చేసుకుంటే ఈ ఆకుల్లో గల లద్ది పురుగుల్ని పక్షులు తినడం ద్వారా కూడా చాలా వరకు నివారించుకోవచ్చు. మూడోది అతి ప్రధానమైనది ఈ లద్ది పురుగులు ఏదైతే ఈ గ్రుడ్డు నుంచి విడుదలవుతాయో ఆ గ్రుడ్డుల్ని మనకి యాజమాన్యం చేసే ఈ ట్రైకోగ్రామా కిలోనస్ అనే పరాన్నజీవిని కూడా మనం ఈ యొక్క ప్రధాన పొలంలో విడిచిపెట్టినట్లయితే ఎకరాకి 20,000 గ్రుడ్ల సముదాయాలను మనం ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ అనే బదనికలను మనం విడిచిపెట్టినట్లయితే ఈ విధంగా 3 సార్లు దఫదఫాలుగా ప్రతి 10 రోజులకు ఒకసారి విడిచిపెట్టినట్లయితే ఏవైతే ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ ఉన్నాయో వీటి నుంచి తల్లి పురుగులు ఆ గ్రుడ్ల నుంచి బయటకు వచ్చి ఈ ఆకుముడత యొక్క గ్రుడ్లను ఆశించి తద్వారా ఆ గ్రుడ్ల సముదాయం నుంచి ఎటువంటి లద్ది పురుగులు బయటకు రాకుండా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాలైన రసాయనిక మందులు, ముఖ్యంగా ఈ పురుగు ఆశించిన తర్వాత పురుగు ఆశించిన తొలి దశలోనే మనకి సాధారణంగా ఇటీవల కాలంలో ఈ ప్రతి యాజమాన్య పద్ధతిలో అంటే పురుగు కానీ తెగులు కానీ వచ్చేటప్పుడు ఆశించినప్పుడు ఈ వేప నూనెను కూడా తప్పనిసరిగా రైతు సోదరులు ప్రతి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనెని అది మనం పైపాటుగా ఈ చేను మీద ప్రతి పురుగు తొలి దశలో పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క పురుగు ఉధృతిని మనం నివారించవచ్చు. అదేవిధంగా ఉధృతి స్థాయిని బట్టి మనకి ఈ మార్కెట్లో దొరికే క్లోరోఫైరిఫాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు, అదేవిధంగా ఎసిఫేట్ అనే మందు ద్రావణం అయితే 1.5 గ్రాములు ప్రతి లీటర్ నీటికి సుమారుగా 200 లీటర్ల నీటిలో ఎకరా పొలానికి పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
అదేవిధంగా పురుగు ఉధృతి

ఎక్కువగా ఉన్నప్పుడైతే తప్పనిసరిగా ఈ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే ఈ పొడి మందు మనకి మార్కెట్లో దొరుకుద్ది. అది ప్రతి లీటర్ నీటికి 2 గ్రాములు, లేదా ఫ్లూ బెండమైడ్ అనే మందు ద్రావణం పురుగు ఉధృతి స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు 0.1 ml ఫ్లూ బెండమైడ్ను కూడా ప్రతి లీటర్ నీటికి కలిపి 200 లీటర్ల మందుని మనం తయారు చేసుకొని ఎకరా పొలానికి పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక వర్షాభావ పరిస్థితులు, అదేవిధంగా పైరు తొలి దశలో ఇటీవల కాలంలో వరిపై వరి ఆకునల్లి కూడా ఆశించి, ఈ యొక్క తొలి దశలో ఎక్కువగా వరి ఆకునల్లి ఆశించడం వలన సరైన ఎదుగుదల లేకపోవడాన్ని కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఇది సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ సాలీడు వర్గానికి చెందిన ఈ పురుగు వరి తొలి దశలో ఎక్కువగా ఆశించడాన్ని మనం ఇటీవల గమనించడం జరిగింది. ముఖ్యంగా తొలి దశలో మనకి ఈ జూలై మరియు ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉండవచ్చు. దీన్ని కూడా రైతులు మనం గమనించి, ముఖ్యంగా ఈ ఆకునల్లి ఆశించేటప్పుడు ఈ లేత ఆకులన్నీ కూడా చుట్టుకుపోవడం, దానివల్ల చాలా వరకు సాలీడు జాతికి చెందిన పురుగు ఈ లేత ఆకుల యొక్క పైభాగాన్ని అంతటినీ కూడా గోకి తినడం వలన మొత్తము ఈ పైరు ఎదుగుదల కూడా ఆశించిన దానికంటే లేకపోవడం, తద్వారా మనకి ఈ పంట అనేది మనం దిగుబడులు అనేవి కూడా మనకి చాలా వరకు తగ్గడం అనేది జరుగుతుంది. దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఈ యొక్క వరి నెల్లి ఆశించినట్లయితే మనం స్థాయి బట్టి ప్రొఫినిఫాస్ అనే మందు ద్రావణాన్ని 2 ml ప్రతి లీటర్ నీటికి, లేదు ఎక్కువ ఉధృతి ఉన్నట్లయితే స్పైరోమెసిఫిన్ అనే మందు ద్రావణాన్ని 1 ml ప్రతి లీటర్ నీటికి 200 లీటర్ నీటిలో కలిపి ఆ మందు విడిచి మందు అంటే 15 రోజుల వ్యవధిలో 2 దఫాలుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క వరి ఆకుపై ఆశించిన వరి నల్లిని కూడా మనం చాలా వరకు నివారించుకోవచ్చు. వీటితో పాటుగా పైరు యొక్క వరిలో తొలి దశ నుంచి అంటే ఇటు ఎదలో అయితే మనం మొక్క 3-4 ఆకుదశ నుంచి కూడా ఈ యొక్క కాండం తొలిచి పురుగు ఆశించడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా నారుమడిలో కూడా చాలా సందర్భాల్లో ఇటు తొలకరలో అంటే ఖరీఫ్ సీజన్లో కానీ, మరీ ముఖ్యంగా రబీలో కూడా తొలి దశలో ఎక్కువగా ఈ యొక్క కాండం తొలిచి పురుగు కూడా ఆశించడం మనం గమనించవచ్చు. ముఖ్యంగా కాండం తొలిచి పురుగు ఆశిస్తే మొక్క యొక్క మువ్వులో ఆశించి లద్దె పురుగు ఆ మువ్వంతా ఎండిపోయి చనిపోవడాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా మువ్వు చనిపోయేటప్పుడు ముందుగా ముదురు లేదా పసుపు రంగు వర్ణంలో ఆ మువ్వు అనేది మనం గమనించి తర్వాత తద్వారా మొత్తం ఎండిపోవడాన్ని, మనం ఏదైనా ఆ మువ్వుని బయటికి లాగేటప్పుడు చాలా సునాయాసంగా ఆ మువ్వంతా బయటకు వచ్చేయడం కూడా మనం పైరులో గమనించవచ్చు. ఈ విధంగా ఎక్కువ సంఖ్యలో ఈ తొలి దశలో ఈ మువ్వు చనిపోవడాన్ని ఆశించి ఈ కాండం తొలిచి పురుగు యొక్క తల్లి లేదా ఈ మగ లేదా ఆడ రెక్కల పురుగుల ఉనికిని కూడా మనం గమనించినట్లయితే, అదేవిధంగా ముదురు గోధుమ రంగులో ఈ యొక్క గుడ్ల సముదాయాలు కూడా ఆకులమై మనం ఎక్కువగా చూసినట్లయితే ఈ యొక్క కాండం తొలిచి పురుగు యొక్క నివారణకు తగు చర్యలు మనం చేపట్టాలి. ముఖ్యంగా కాండం తొలిచి పురుగు మనం గమనించినట్లయితే ఆ తొలి దశలో మనం ఎకరాకు 1.5 గ్రాముల ఎసిఫేట్ అనే మందు ద్రావణాన్ని మనం పిచికారీ చేసినట్లయితే కాండం తొలిచి పురుగు యొక్క నివారణించుకోవచ్చు. ఉధృతి స్థాయి ఎక్కువగా మనం గమనించినట్లయితే ఈ క్రోయాంటనిల్ప్రోల్ అనే మందు ద్రావణాన్ని 0.4 ml ప్రతి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే పొలమంతా చాలా వరకు ఈ తొలి దశలో ఆశించు కాండం తొలిచి పురుగును మనం నివారించుకోవచ్చు. వీటితో పాటుగా పురుగులతో పాటు ఇటీవల కాలంలో ముఖ్యంగా కొన్ని రకాల పైరు అంటే కొన్ని రకాల వెరైటీస్లో ముఖ్యంగా స్వర్ణ వంటి మనం ఎక్కువగా ఈ MTU 7029 స్వర్ణ వంటి రకాలు ఎక్కువగా ఈ అగ్గి తెగులు కూడా ఆశించడాన్ని తొలి దశలో ఆశించడం మనం గమనించవచ్చు. అగ్గి తెగులు పైరు తొలి దశలో ఎక్కువగా ఆకుల మీద, అదేవిధంగా ఆకుల యొక్క తొడుముల మీద మరియు కనుపుల మధ్య ఆశించినట్లయితే చాలా వరకు ముందుగా ఆకులపై సన్నటి గోధుమ రంగులు గల మచ్చలు మనం గమనించవచ్చు. క్రమంగా ఆ మచ్చలు అన్నీ కూడా పెద్దవై నూలు కండి ఆకారం కలిగిన ఈ మచ్చలను అన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇటువంటి మచ్చలు ఎక్కువగా పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోవడం వలన ఈ మొత్తం ఆకంతా పూర్తిగా ఎండిపోయే సందర్భాలు కూడా మనం పొలంలో చూడవచ్చు. ముఖ్యంగా ఈ దశలో మనం నారుమడిలో కానీ నాట్లు వేసిన తర్వాత కానీ ప్రధాన పొలంలో అదేవిధంగా ఆ దూరం నుంచి కూడా మనం చూసినట్లయితే ఎక్కువగా తీవ్ర స్థాయిలో అగ్గి తెగులను మనం సోకినప్పుడు మొత్తం ఈ పొలమంతా కూడా వరి పైరు

అంతా కూడా తగలబడినట్లు కనిపిస్తుంది, అంటే అగ్గిపెట్టేసినట్లు. సో ఇటువంటి సందర్భాల్లో పైరు ఎటువంటి ఎదుగుదల లేకపోవడం, కొన్ని సందర్భాల్లో చాలా వరకు పంట తీవ్రస్థాయిలో నష్టపోవడం కూడా మనం చాలా వరకు కొన్ని పర్టికులర్ అంటే మనకు కొన్ని రకాల్లో అయితే ఈ యొక్క అగ్గి తెగులు అనేది ఆశించే స్థాయి ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఈ తొలి దశలో అగ్గి తెగులు ఆశించిన తర్వాత ఆ పై అంటే మనకి ఆ వెన్ను వచ్చాక వెన్ను దశలో కూడా ఈ తొలి దశలో ఆశించిన ఈ శిలీంధ్రాలు ఎక్కువగా ఆశించి మెడ విరిగి అంటే వెన్ను విరిగిపోవడం, వెన్నులో ఉన్న గింజలు రాలిపోవడం, రెక్కలు రాలిపోవడం అనేది కూడా ఈ యొక్క అగ్గి తెగులు ఆశించిన తర్వాత చాలా వరకు మనం గమనించవచ్చు. తద్వారా రైతుకు చాలా వరకు ఈ యొక్క పంట పండిన తర్వాత కూడా పంట నష్టం అనేది మనం ఇటీవల గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా నారుమడి దశ నుంచి ఈ యొక్క అగ్గి తెగులు సోకిన ఆనవాలు కనిపించినట్లయితే తప్పనిసరిగా తొలి దశలో ఈ ట్రైసైక్లోజోల్ అనే మందు ద్రావణాన్ని శిలీంద్రనాశనం అది మనకి 0.6 గ్రాములు లేదా ఎక్కువగా ఆశించినట్లయితే ఇటు ప్రధాన పొలంలో కానీ అదేవిధంగా నారుమడిలో ఈ యొక్క ఐసోప్రోథయోలిన్ అనే మందు ద్రావణం 1.5 మిల్లీలీటర్ ప్రతి లీటర్ నీటికి కలిపి పొలమంతా కూడా మనం పిచికారీ చేసుకోవాలి. రెండవది అతి ప్రధానమైన తెగులు విషయంలో చూసుకున్నట్లయితే పొడ తెగులు. ఇది పైరు నాట్లు వేసిన తర్వాత సుమారుగా 30 రోజుల నుంచి ఈ తెగులు ఆశించడాన్ని మనం గమనించవచ్చు. ఈ యొక్క తెగులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో మొక్కల లక్షణాలు మనం పొడ తెగులు లక్షణాలు చూసుకున్నట్లయితే మొక్కల మొదళ్ళ వద్ద ఎక్కువగా నీరు మురుగునీరు కూడా పోని సందర్భాలు మనం పొలాల్లో చూస్తాం. అటువంటి పరిస్థితుల్లో ఈ పొడ తెగులు అనేది ప్రధానంగా ఆశించడం, అదేవిధంగా మేఘావృతమై ఎక్కువగా మబ్బులతో కూడిన వాతావరణం కంటిన్యూస్గా అంటే ఎక్కువగా మనకి వర్షాలు పడే టైంలో కూడా ఈ యొక్క పొడ తెగులు అనేది చాలా తీవ్ర స్థాయిలో మనకి వ్యాపిస్తుంది. అదేవిధంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు తక్కువ ఉండడం, గాలిలో తేమ శాతం ఎక్కువ ఉండేటప్పుడు కూడా ఈ యొక్క తెగులు ఆశించి చాలా వరకు మనకి పంట నష్టం అనేది, ముఖ్యంగా ఈ తెగులు ఆశించిన పైరులో మొత్తం వెన్నంతా కూడా బయటికి రాకుండా ఉండటం, కొన్ని సందర్భాల్లో వెన్ను అనేది వచ్చినా కూడా తాలుగింజలు కలిగిన ఎక్కువగా మనకి వెన్నులు రావడం కూడా మనం చూడవచ్చు. సో మనకి పంటపై వచ్చిన పైరు మీద వచ్చే ఈ యొక్క పొడ తెగులు తీవ్రతను బట్టి రసాయనిక మందులు ముఖ్యంగా శిలీంద్రనాశనం అయినటువంటి ఈ యొక్క హెక్సాకోనజోల్ మందు ద్రావణం అయితే ప్రతి 2 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి, అదేవిధంగా వాలిడామైసిన్ అనే మందు ద్రావణాన్ని 2 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా ఉధృతి స్థాయిని బట్టి ఈ యొక్క పొడ తెగులు, దీన్ని పాము పొడ తెగులు అని కూడా అంటాం, ఎందుకంటే ఈ యొక్క కాండం పైన పాము పొడ మచ్చల్లా ఈ యొక్క తెగులు ఆనవాలు ఉంటాయి కాబట్టి దీన్ని రైతుల పరిభాషలో పాము పొడ తెగులు అని కూడా పిలుస్తుంటారు. ముఖ్యంగా తెగులు యొక్క తీవ్రతను బట్టి మనకి ఈ ప్రొపికోనజోల్ అనే మందు ద్రావణాన్ని కూడా ప్రతి లీటర్ నీటికి 1 మిల్లీలీటరు, అదేవిధంగా టెబికోనజోల్ మరియు ఈ యొక్క ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ అనే మందు ద్రావణాల కాంబినేషను ఇది 0.4 గ్రాములు ప్రతి లీటర్ నీటికి కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క తెగులు ఎటువంటి తెగులు పురుగు మందులను పిచికారీ చేసేటప్పుడు రైతు సోదరులు తప్పనిసరిగా ఎకరా పొలానికి మనం 200 లీటర్ల నీటిలో మందు ద్రావణాన్ని తప్పనిసరిగా పిచికారీ చేసుకున్నట్లయితే మనం సూచించిన సాంకేతికంగా సూచించిన ఈ యొక్క మందు ద్రావణాన్ని తప్పనిసరిగా పొలమంతా సమానంగా వెదజల్లుకోవడానికి అదేవిధంగా సమర్థవంతంగా తెగులు పురుగుని నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా సస్యరక్షణ చర్యలతో పాటుగా రైతు సోదరులు తప్పనిసరిగా ఈ యొక్క సమగ్ర యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరము, పొటాషులను కూడా దఫదఫాలుగా మనం రైతులు తప్పనిసరిగా వినియోగించాలి. వీటితో పాటుగా ఇటీవల కాలంలో ఈ యొక్క సూక్ష్మ పోషక లోపాలు కూడా ఎక్కువగా రావడాన్ని గమనించవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు తగు మోతాదులో పంటకి మనం అందించలేకపోతామో అటువంటి పరిస్థితుల్లో పంట మనకి ఈ యొక్క పురుగులు తెగులను తట్టుకునే శక్తి ఉండదు కనుక ఎక్కువ పంట నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఈ యొక్క ప్రధాన పోషకాలతో పాటు ఇటీవల కాలంలో ఈ యొక్క జింక్ లోపాన్ని కూడా మనం ఎక్కువగా గమనిస్తున్నాం. ఈ జింక్ లోప సవరణకు గాను రైతు సోదరులు తప్పనిసరిగా ఈ యొక్క చలామిన్ జింక్ చిలేటెడ్ జింక్ అంటాం, దాన్ని 2 గ్రాములు ప్రతి లీటర్ నీటికి 200 లీటర్ నీటిలో వీలున్నంత వరకు ఒక దఫా లేదా 2 దఫాలు

0: 15 రోజుల వ్యవధిలో 25 నుంచి 30 రోజులప్పుడు, అదేవిధంగా 40 నుంచి 45 రోజుల మధ్యలో ఒకసారి మనం ప్రధాన పొలంలో పిచికారీ చేసుకుంటే మంచి చక్కటి నాణ్యమైన దిగుబడులను సాధించడానికి ఆస్కారం ఉంటుంది.
1: మీరు ఇంతవరకు వరి తొలి దశలో ఆశించే చీడపీడల యాజమాన్యం ఈ అంశంపై వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పి వరియబాబు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారం. పార్వతీపురం మన్యం జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. తెలియజేస్తున్నవారు సిహెచ్ కమలారాణి.
2: రైతు సోదర సోదరిమణులకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా పథకంలో భాగంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పార్వతీపురం మన్యం జిల్లా రైతులకి అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనల గురించి తెలుసుకుందాం. ముందుగా వాతావరణ సూచనలు. అమరావతిలోని భారత వాతావరణ అధికారులు అందించిన సమాచారం మేరకు రానున్న 2 రోజుల్లో తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల నుండి 33.4 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కనిష్ట ఉష్ణోగ్రత 25.7 నుండి 26.4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉండవచ్చు. గాలిలో తేమ ఉదయం వేళల్లో 78 నుండి 84% దాకా ఉంటుంది. అలాగే మధ్యాహ్న సమయాల్లో అయితే 75 నుండి 85% దాకా ఉంటుంది. గాలులు గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడు రైతులకి కొన్ని సాధారణ సలహాలు. ప్రస్తుత వెచ్చని వాతావరణ పరిస్థితులు అలాగే తేలికపాటి వర్ష సూచనల వల్ల పంటలు సాధారణ అభివృద్ధికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమని నిలుపుకోవడంలో చాలా బాగా సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలం పరిస్థితులని ఎప్పటికప్పుడు గమనిస్తూ పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటి తడుల్ని అందిస్తూ ఉండాలి. ఒక మోస్తరు తేమ అలాగే అడపాదడపా మేఘావృతమై ఉండడం వల్ల తెగుళ్ళు ఇంకా వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి రైతులు క్రమం తప్పకుండా పొలాల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే ముఖ్యంగా ఉదయం వేళల్లో లేదంటే సాయంత్రం సమయాల్లో మాత్రమే మొక్కల సంరక్షణని చేపట్టాలి. వర్షం లేని సమయాల్లో అంతర్కృషి ఇంకా కలుపు నివారణ ఇటువంటి పనులని చేసుకోవచ్చు. నేలలో తేమని నిలుపుకోవడానికి అలాగే నేల ఉష్ణోగ్రతని నియంత్రించడానికి మల్చింగ్ ఇటువంటి పద్ధతుల్ని అనుసరిస్తూ ఉండాలి. వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా పొలాల్లో సరైన నీటి కాలువల్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. అలాగే పశువులకి శుభ్రమైన తాగునీరు ఇంకా వేడి అలాగే వర్షం నుండి రక్షణ కల్పిస్తూ ఉండాలని రైతులకి శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పుడు వరిని సాగు చేస్తున్న రైతు సోదరుల కోసం కొన్ని సలహాలు. నారుమడి తయారీకి అలాగే సిఫార్సు చేసిన వరి వంగడాలని విత్తుకోవడానికి అందుబాటులో ఉన్న నేలలోని తేమని సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. నారుమడిలో నీరు నిల్వ ఉండకుండా అదనపు నీరు బయటికి పోయేలా సరైన నీటిపారుదల సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి.
1: పార్వతీపురం మన్యం జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం మీరు విన్నారు. తెలియజేసిన వారు సిహెచ్ కమలారాణి. పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎం అరుణ్ కుమార్ గారితో నిహారా కానెట్టి గారి సంభాషణ వింటారు.
1: తెలుగు రాష్ట్రాల్లోని శ్రోతలందరికీ వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాము. ఈ పథకం గురించి తెలియజేయడానికి మనతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ఎం అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్.
2: నమస్తే మేడం.
1: మరి ఈరోజు సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం సార్. ముందుగా అసలు ఈ పథకం ప్రవేశపెట్టడానికి వెనుక ఉద్దేశం అండ్ ఎప్పటి నుంచి ఈ పథకం ప్రవేశపెట్టారో చెప్తారా?
2: ఈ పథకం భారత ప్రభుత్వం వారు 2015లో బేటీ బచావ్ బేటీ పడావో స్కీమ్ కింద ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసి హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళ అమ్మాయి యొక్క అవసరాలను బట్టి విత్డ్రా చేసుకునే సౌలభ్యం, మినిమం అమౌంట్స్ మ్యాక్సిమం అమౌంట్స్ ఇవన్నీ ప్రొవిజన్ చేసి వాళ్ళకి అవసరానికి ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవడానికి గార్డియన్గా తరఫున కానీ, అమ్మాయి 10 ఇయర్స్ దాటిన తర్వాత కానీ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్కి మీట్ అవ్వడానికి గవర్నమెంట్ భారత ప్రభుత్వం వారు ఈ స్కీమ్ని తీసుకొని వచ్చారు.
1: సార్ మరి వయసు పరిమితి ఏమన్నా ఉందా?
2: ఈ స్కీమ్లో గర్ల్ చైల్డ్స్ లెస్ దాన్ 10 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేసిన దగ్గర నుంచి 15 ఇయర్స్ వరకు క్రెడిట్ ఇవ్వచ్చు, 21 ఇయర్స్ తర్వాత మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ మ్యాక్సిమం 2 గర్ల్ చిల్డ్రన్ వరకే ఎలిజిబిలిటీ ఉంది, బియాండ్ దట్ వాటికి ఎలిజిబిలిటీ లేదు మేడం.
1: అలాగే సార్ ప్రతి సంవత్సరం జమ చేయాల్సిన మొత్తం ఏమన్నా ఉందా సార్?
2: మినిమం 1000 రూపీస్ వరకు క్రెడిట్ చేయాలి, అది ఇప్పుడు 250 రూపీస్ దాకా తీసుకొచ్చారు అండ్ అప్ టు 1.5 లాక్ పర్ ఇయర్ వరకు క్రెడిట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది.
1: అంటే గరిష్టంగా 1.5 లాక్ వరకే చేయాలా సార్? ప్రతి సంవత్సరం అయితే నెల నెల ఇంత చేయాలి అనే
2: అట్లేం లేదు మ్యామ్, ఎంతైనా క్రెడిట్ చేసుకోవచ్చు బట్ 1.5 లాక్ వరకే ఉంటుంది. 1.5 లాక్ అంటే ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రాదు, దాన్ని రిఫండ్ తీసుకోవడానికి తీసుకోవాల్సి వస్తుంది. అప్ టు 1.5 లాక్ వరకు గవర్నమెంట్ విల్ గివ్ ఇంట్రెస్ట్.
1: సార్ మీరు ఇందాక అన్నారు మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకం ద్వారా ఇస్తుంది ప్రభుత్వం అనేసి, ఎంత వడ్డీ రేట్ ఇస్తుంది సార్?
2: ఇప్పుడు 8.5% పర్ యానం వరకు ఉంది మేడం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రివైజ్ చేస్తారు, మరి ఏప్రిల్లో రివైజ్ చేస్తే మళ్ళీ అది చూడాలి, బట్ యాజ్ ఆన్ టుడే 8.5% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు మేడం.
1: అయితే మారుతున్న వడ్డీ రేట్లతో పాటు
2: ఇది కూడా మారుతుంది. గవర్నమెంట్ భారత ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1కి ఆ ఇయర్ వరకు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని డిసైడ్ చేస్తుంది, ఇప్పుడు 8.5%.
1: అలాగే సార్ 18 ఏళ్లు దాటిన తర్వాత ఆ వ్యక్తి అంటే ఎవరి పేరు మీద అయితే వాళ్ళ పేరెంట్స్ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళు దీన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉంటుందా?
2: అది మనం నోటిఫై చేసేదాన్ని బట్టి ఉంటుంది మ్యామ్. ఇప్పుడు 18 ఇయర్స్ దాటి ఉందంటే అబౌట్ 10 ఇయర్స్ ఎనీవే గార్డియన్ లేకుండా కూడా గర్ల్ చైల్డ్ కెన్ ఆపరేట్. సో ఈవెన్ 18 ఇయర్స్ వచ్చినా కూడా దే కెన్ పన్ ఆపరేటింగ్, దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మేడం. అబౌట్ 10 ఇయర్స్ దాటిన ఎవ్రీబడి కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఇండివిజువల్ నేమ్.
1: సార్ మరి ఇది మైనర్ బాలికలకి ఇస్తున్న ఫెసిలిటీ కాబట్టి వాళ్ళు ఎలాగా ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి?
2: అప్ టు 10 ఇయర్స్ వరకు 18 ఇయర్స్ గార్డియన్తో పాటు గార్డియన్ యొక్క ప్రూఫ్, గర్ల్ చైల్డ్ యొక్క ప్రూఫ్ తీసుకుని వెళ్తే లైక్ రెగ్యులర్గా SBI అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఏ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీసెస్ కానీ వెళ్ళి రెగ్యులర్గా అకౌంట్ ఎట్లయితే ఓపెన్ చేస్తారో, మైనర్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో ఇవి కూడా అట్లే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మేడం. దానికోసం స్పెషల్గా అప్లికేషన్ ఫామ్స్ అని పాస్బుక్ కూడా డిజైన్ చేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పాస్బుక్ని క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: సార్ ఇప్పుడు ఈ అకౌంట్ గార్డియన్ కానీ పేరెంట్ ఎవరైతే వాళ్ళ కేర్ టేకర్ ఉంటారో వాళ్ళ ఆధారంగా చేస్తారు కాబట్టి ఈ దీనికి పర్టికులర్ ఉన్న సిఫ్ నెంబర్ వాళ్ళకి అటాచ్ అవుతుందా సార్?
2: లేదు మ్యామ్, వీళ్ళకి కూడా సెపరేట్ సిఫ్ నెంబర్ ఓపెన్ చేస్తారు, కస్టడీ ఓపెన్ చేస్తారు, రెండు ఆ అకౌంట్లో జాయిన్ చేస్తారు. సో దాట్ 18 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత కానీ 18 ఇయర్స్ తర్వాత కానీ ఎవరు ఎప్పుడైతే ఆపరేట్ చేసుకోగలుగుతున్నారో ఈ అకౌంట్ని దేర్ పేరెంట్ అకౌంట్ కింద కూడా వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెండు సిఫ్స్ ఉంటాయి, ఆ రెండు సిఫ్స్ని అకౌంట్లో యాడ్ చేస్తారు, డిస్క్రిప్షన్ ఇస్తారు, ఈజ్ ద గార్డియన్, ఈజ్ విల్ బి ఆపరేటింగ్ ద అకౌంట్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది.
1: సాధారణంగా ఇలాంటి డిపాజిట్ లాంటి అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు కదా సార్ మీరు చెప్పినట్టు? సో ఆ మైనర్గా ఉన్న బాలికకి ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎప్పటికీ వాడుకునే అవకాశం?
2: ఎప్పుడైనా వాడుకోవచ్చు మ్యామ్. అందరూ మరి మన బ్యాంక్ తరఫున, యూనియన్ బ్యాంక్ తరఫున కూడా మనం అప్ టు 18 ఇయర్స్ యూనియన్ ముస్కాన్ అనే అకౌంట్ని ఓపెన్ చేస్తున్నాము విత్ 1000 రూపీస్ బ్యాలెన్స్. అది వాళ్ళకి డే 1 నుంచి వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. 18 ఇయర్స్ తర్వాత గార్డియన్ ఉంటే దాన్ని జాయింట్ అకౌంట్ అనే చేసుకోవచ్చు, లేదా దే కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఓన్. సో మనం ఎక్కడ అకౌంట్ ఓపెనింగ్ కానీ ఆపరేటింగ్ కానీ ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు మేడం ఏ బ్యాంక్లో కూడా.
1: సార్ మీరు ఇందాక కూడా చెప్పారు కానీ మరోసారి, ఎన్ని సంవత్సరాల పాటు ఇందులో అమౌంట్ ని జమా చేయాలి, ఎప్పుడు ఎలాగా ఇందులో అక్యుములేట్ అయిన అమౌంట్ ని వాడుకోవచ్చు?
2: ఇది అప్ టు 15 ఇయర్స్ వరకు క్రెడిట్ చేయచ్చు మ్యామ్, ఫ్రమ్ ద డే ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్. లెస్ దాన్ 10 ఇయర్స్ ఉంటే, ఇప్పుడు 10 ఇయర్స్ వాళ్ళు ఓపెన్ చేశారనుకుంటే అప్ టు 20

0: 5 ఇయర్స్ వరకు క్రెడిట్ చేసుకున్న తర్వాత 21 ఇయర్స్ అంటే 31 ఇయర్స్కి విత్డ్రా చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. దీన్ని మన అవసరాలు ఎడ్యుకేషన్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ అవసరాన్ని బట్టి మెడికల్ ఎక్స్పెండిచర్ ఉన్నా కూడాను దానికోసం మనం వెళ్ళి విత్డ్రా చేసుకుని సౌలభ్యం అయితే ప్రొవైడ్ చేస్తుంది. మిగతా స్కీమ్స్ లో లాగా రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు మేడం. ముఖ్యంగా
1: 21 ఏళ్ల ముందే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడే అవకాశం,
0: హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు, మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం కూడా వాడుకోవచ్చు, ఎనీ ఎక్స్చేంజెస్ వాడుకునే అవకాశం ఉంది.
1: దీంతో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి
0: మ్యామ్? 80C కింద ఏదైతే ఉందో 1.5 లాక్లో అందులోనే దీని కంట్రిబ్యూషన్స్ అన్ని దాని కిందనే ఉన్నాయి. ఒక బెనిఫిట్ ఏంటంటే ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే, సో ఇంట్రెస్ట్ అంతా కూడా
0: ఇంట్రెస్ట్ అంతా ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే సార్, మరి ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి చెప్తారా?
0: ఇది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటుంది మ్యామ్. ఏ బ్యాంక్లోకి వెళ్ళినా వాళ్ళ రెస్పెక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, దాంట్లో ఒరిజినల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వాటిలో ఆధార్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ ఉంటే ఆధార్ అండ్ గార్డియన్ యొక్క రెసిడెన్షియల్ ఆధార్ అండ్ ప్యాన్ నెంబర్ ఏమైనా తీసుకుని ఉన్నా, రేషన్ కార్డు ఉన్నా, ది కెన్ టేక్ దోస్ డాక్యుమెంట్స్. రెగ్యులర్గా మనం అకౌంట్ ఓపెనింగ్కి ఏవైతే RBI స్టిప్యులేట్ చేసిన వ్యాలిడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ వెళ్ళి మనం ఓపెన్ చేసుకోవచ్చు.
1: సో ఆ బాలికకి సంబంధించిన ఆధార్ కార్డు కూడా,
0: ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఏదన్నా,
1: బర్త్
0: సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే, బర్త్ సర్టిఫికేట్ ఇస్ మనం ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ కోసం తీసుకుని వెళ్తున్నాం. అదర్వైజ్ ఏ డాక్యుమెంట్ ఉన్నా తీసుకుని కెన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వెళ్ళచ్చు.
1: సార్, మరి ఇటువంటిదే ఇంకో సౌకర్యం బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు కూడా ఇస్తున్నది, PPF.
0: PPF అందరికీ ఉన్నాం, సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. ఈ సంవత్సరానికి మనకు గవర్నమెంట్ దీంట్లో 7.1 ఇస్తుంది, ఇందులో 8.5 ఇస్తుంది. అది మేజర్ అడ్వాంటేజ్. ఇందులో హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఉంది. అదర్వైజ్ స్కీమ్ గైడ్ లైన్స్ రెండింటికి మాక్సిమం ఓకే స్కీమ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సేమ్ 15 ఇయర్స్ దాకా కంట్రిబ్యూషన్ ఉంది, 21 ఇయర్స్ దాకా ఎక్సిజెన్సీస్ విత్డ్రాల్ ఉంది. ఏం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు మ్యామ్. అండ్ PPF కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్కీమ్ గైడ్ లైన్స్ అంతా ఒకటే.
1: అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో PPF కంటే ఎక్కువ,
0: సుకన్య సమృద్ధిలో ఎక్కువ ఉంది. అండ్ ఇది ఓన్లీ ఎనీ పబ్లిక్ కెన్ జాయిన్ ఇన్ దట్ వన్. ఇందులో ఓన్లీ స్పెసిఫిక్ టు గర్ల్ చైల్డ్ కాబట్టి దీంట్లో అడిషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సౌలభ్యం ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తాం.
1: సో ఆడపిల్లలకి ఇచ్చిన ప్రతి ఫెసిలిటీకి కొన్ని సేఫ్ గార్డ్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి, మరి ఈ జమ అయిన అమౌంట్ ఖచ్చితంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి కానివ్వండి, మ్యారేజ్కి కానివ్వండి, హెల్త్ ఎమర్జెన్సీస్కి వాడడానికి ఏమన్నా ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఇచ్చిందా ప్రభుత్వం?
0: ఏం లేదు, మనం ఏదైనా విత్డ్రాల్ ఉన్నప్పుడు మన రిక్వైర్మెంట్ని తీసుకెళ్ళి బ్యాంకులు ప్రొవైడ్ చేస్తే దెన్ వాళ్ళు ప్రాసెస్ చేసి విత్డ్రాల్కి అలౌ చేసేస్తారు మ్యామ్. మన రిక్వైర్మెంట్ని ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి చూపిస్తే దెన్ దే విల్ అలౌ ఫర్ విత్డ్రాల్. దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. మ్యారేజ్ కార్డు తీసుకుని వెళ్ళి ప్రూఫ్ చేసాం అనుకోండి, దే విల్ ప్రాసెస్ అండ్ రిలీజ్ ఇట్. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నాం, ఎవరైనా డిమాండ్ ఇచ్చి ఉంటారు నాకు ఇంత ఫీజు కట్టాలని, ఆ డాక్యుమెంట్ని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తే దే విల్ ప్రాసెస్ అండ్ అలౌ ఫర్ విత్డ్రాల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ కానీ పెళ్లికి కానీ. మెడికల్ ఎక్స్చేంజ్ అంటే అక్కడ అడ్మిషన్ రిపోర్ట్ ఉంది, ప్రాపర్ పేమెంట్ రేస్ చేసినాయని ఉంటే వాటిని చూపిస్తే కూడా విత్డ్రాల్ ఎలా చేస్తారు.
1: సార్, ఇప్పుడు మీరు చెప్పారు కదా 21 ఏళ్లకి ముందే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, మ్యారేజ్ ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ కోసం అన్నా విత్డ్రా చేయొచ్చు అన్నారు, కానీ దీనికి ఖచ్చితమైన లాకిన్ పీరియడ్ ఏమన్నా ఉందా?
0: లాకిన్ పీరియడ్ ఉంటే ఏం లేదు. ఇప్పుడు 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉంది కాబట్టి మ్యారేజ్కి, 18 ఇయర్స్ కింద వచ్చినప్పుడు ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి మాత్రం ఇంప్లిమెంట్ అవుతాయి. విత్డ్రాల్ ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు 18 ఇయర్స్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి.
1: ఓకే,
0: చైల్డ్ మ్యారేజ్ కాకుండా ఉండడానికి ఆ ప్రూఫ్ తీసుకుంటున్నారు. సో ఆ ప్రూఫ్ కాకపోతే దెన్ దే ఆర్ ఎలవింగ్ ఫర్ విత్డ్రాల్.
1: ప్రస్తుతం ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం 8.5% దాకా ఉంది. ఏ బ్యాంక్లో ఇంత రేట్ ప్రొవిజన్ కూడా లేదు. బ్యాంక్లోకి వెళ్ళినా కూడా మాక్సిమం వస్తే 7-7.5 దాకా వస్తుంది. ఇందులో గర్ల్ చైల్డ్ కాబట్టి ఎక్స్క్లూజివ్గా 8.5% వస్తుంది. దిస్ ఇస్ బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్.
1: సో అక్రాస్ బ్యాంక్స్ అండ్ అలాగే పోస్ట్ ఆఫీసులలో కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సుకన్య సమృద్ధి యోజన ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతే అక్కడ ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్,
0: ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాస్ ఆన్ చేస్తారు.
1: సార్, మరి ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే ఎడ్యుకేషన్ కోసం ఒకేసారి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చా, ఇంతే విత్డ్రా చేసుకోవాలి అని ఏమన్నా ఉందా, ఇన్స్టాల్మెంట్స్ లో విత్డ్రా చేసుకోవాలి?
0: మనకి స్కూల్ ఫీ ఎట్లయితే ఉందో, కాలేజ్ ఫీ ఎట్లా ఇయర్ వైజ్ ఉంటుంది కాబట్టి మనం ఏ ఇయర్ కి ఆయర్కి డిమాండ్ రేస్ చేసుకుంటే రిక్వెస్ట్ ఇచ్చుకుంటే ఆ ఇయర్ కి వాళ్ళ పేమెంట్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఒకేసారి తీసుకుని ఇంట్రెస్ట్ లాస్ అయ్యేదానికంటే ఏ ఇయర్కి ఆ ఇయర్కి పేమెంట్ తీసుకుంటే మిగిలిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది.
1: ఓకే సార్, మీరు ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ హోల్డ్ చేయొచ్చు అని అన్నారు కదా, మరి మల్టిపుల్ బ్యాంక్స్ లో ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది?
0: ఏ బ్యాంక్ అయినా అన్ని బ్యాంక్స్ కలుపుకుని ఒక అకౌంట్,
1: ఒక అమ్మాయికి ఒకే అకౌంట్
0: అన్ని బ్యాంక్స్ కలుపు.
1: సార్, మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫర్ సమ్ టైమ్ ఉన్నారు కాబట్టి, అమ్మాయిలు ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ సుకన్య సమృద్ధి యోజన ఇంప్లిమెంట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు 2015లో ఇంప్లిమెంట్

0: చేశారని చెప్పారు. నవ్ ఇయర్ ఇన్ 2025. సో ఈ 10 ఇయర్స్లో ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ శాతం ఏమైనా పెరిగిందంటారా?
1: మన బ్యాంక్ వరకు అయితే మనం చాలా ఇన్సిస్ట్ చేస్తున్నాం మ్యామ్, ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేస్తున్నాము, యూ జీనియస్ ప్రోగ్రామ్స్ అని. దాంట్లో ప్రతి స్కూల్కి వెళ్తున్నాము, వాళ్ళని మన ప్రోగ్రామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కూడా అక్కడ నుంచి అక్కడే అకౌంట్ ఓపెన్ గార్డియన్తో సహా తీసుకుని పేరెంట్స్తో కూర్చోబెట్టుకుని అక్కడే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి అకౌంట్ ఓపెనింగ్ సేవింగ్స్ అనేది మనం వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, ప్రెజెంట్ చేస్తున్నాం. ఈ అకౌంట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో ఈ అకౌంట్ ఎట్లా వాడుకోవచ్చు. సో ఫస్ట్ అకౌంట్ ఎప్పుడైనా వాళ్ళకి ఓపెన్ చేసుకున్న వాళ్ళకి అభిమానం ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చైల్డ్, గర్ల్ చైల్డ్ కానీ బాయ్ చైల్డ్ కానీ, మనం వాళ్ళకి ముందు నుంచే ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎక్కడైనా మనం ఎవ్రీ ఇయర్, ఇప్పటికీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి తెలంగాణ వరకు మనం 5,000 నుంచి 6,000 అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. సో ఆ ప్రొవిజన్లో ఇంకా అందులో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే పేరెంట్ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాం. అంటే వాళ్ళకి అట్లనే కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్ హ్యాపెన్స్ టు ద పేరెంట్, మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ వరకు పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు కూడా బ్యాంక్ సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఆ స్కీమ్స్ అని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము, యూజ్ చేసుకోమని చెప్తున్నాము, దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాము. స్కీమ్స్ డిపెండింగ్ ఆన్ వేరియస్ బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళ స్కీమ్స్ తీసుకొస్తున్నారు. బట్ యాజ్ ఆన్ టుడే అప్ టు 18 ఎవ్రీ చైల్డ్కి బ్యాంక్ అకౌంట్ ఉండి దాంట్లో పేరెంట్ యొక్క బెనిఫిట్స్ని మనం అందుబాటులోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.
1: థ్యాంక్ యూ మ్యామ్.
2: మీరు ఇంతవరకు సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం గురించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: స్వప్న చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విన్నారు. సత్యం స్వర కల్పనలో
1: మనసున మొలిచిన సరిగమలి ఈ గలగల నడకల తరగలుగా నా కలలను మోసుకుని నుజేరి ఓ కమ్మని ఓ

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు. సంగీతం ఇళయరాజా, చిత్రం సంకీర్తన. శ్రోతలకు ఒక గమనిక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు విశాఖపట్నంలో 102 MHz, అలాగే శ్రీకాకుళంలో 102.7 MHz, కాకినాడలో 100.1 MHz మరియు రాజమండ్రిలో 102.9 MHz పై ఫ్రీక్వెన్సీలలో ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లో కూడా ప్రసారం అవుతున్నాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: అదే ఒకటి. గుటకలు చిటికెలు కిటుకులు ఏడు సంగతి.
1: కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట పెళ్లి పుస్తకం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆర్పించిన గీతం, కెవి మహాదేవన్ సంగీతం. మీరు ఇంతవరకు స్వరమాలిక సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:15. ఇప్పుడు ప్రకటించిన కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రశ్నాపత్రాల లీకేజ్, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సీజేపీ ప్రతినిధి బృందంతో కేంద్ర

0: మంత్రుల సమావేశంలో పలు అంశాలను చర్చించినట్టు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. బళ్లారి గుంతకల్లు స్టేషన్ల మధ్య 3వ 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వరుసగా 5వ రోజు కూడా గందరగోళం కొనసాగడంతో పార్లమెంటు ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి, కఠినమైన శిక్షలు విధించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. పార్లమెంటు హౌస్ ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపాదిత ఈ చట్టాన్ని వచ్చేవారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముందని ఆకాశవాణి న్యూస్కు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రశ్నపత్రాల లీకేజీపైన కఠిన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు నరేంద్ర మోదీ నిన్న రాత్రి విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ప్రకటించారు. ఇదిలా ఉండగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షలలో అవకతవకలకు సంబంధించిన ముసాయిదా బిల్లు ఆమోదానికి ఎలాంటి ఆటంకం ఉండబోదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు తీసుకుంటోందని కిరణ్ రిజిజు తెలియజేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రొమేనియా దేశ అధ్యకుడు నికుషోర్ డాన్ సమక్షంలో ఈరోజు బుకారెస్ట్లో జరిగిన భారత రొమేనియా వ్యాపార సదస్సులో రాష్ట్రపతి ప్రసంగించారు. స్వాతంత్ర్య శతాబ్ది నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ది చెందిన దేశంగా మార్చడమే వికసిత్ భారత్ 2047 దార్శనికత లక్ష్యమని ఈ సందర్భంగా రాష్ట్రపతి తెలిపారు. భారతదేశ అభివృద్ది ప్రస్థానంలో రొమేనియా కంపెనీలు కీలక పాత్ర పోషించాలని కోరారు. భారత్ రొమేనియా మధ్య ఇంధన భద్రత, హరిత పరివర్తన రంగాలలో సహకారానికి అపారమైన అవకాశముందని రాష్ట్రపతి గుర్తు చేశారు. అదేవిధంగా రసాయన ఎరువుల పరిశ్రమలో రొమేనియాకు ఉన్న సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ రంగంలో కూడా సహకారానికి ఆస్కారముందని ద్రౌపది ముర్ము పేర్కొంటూ,
1: The participation of a large Indian business delegation reflects the growing confidence of Indian industries in the opportunities that Romania offers and their desires to build enduring partnerships with Romanian businesses. India and Romania have enjoyed warm and friendly relations for over 7 decades. Our relationship is based on mutual trust, respect and shared democratic values.
0: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, పీఎంఓ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో సీజేపీ ప్రతినిధి బృందంతో ఈరోజు సమావేశమయ్యారు. సీజేపీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా ఈ చర్చల్లో పాల్గొన్నారు. సమావేశం అనంతరం పాత్రికేయులతో జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ లేవనెత్తిన డిమాండ్లను తాము సావధానంగా విన్నామని తెలిపారు. సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచిందని చెప్పారు. పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టడానికి కొన్ని సంస్కరణలను కూడా సూచించిందని ఆయన పేర్కొన్నారు. రేపు ఆ ప్రతినిధి బృందంతో ప్రభుత్వం మరో విడత చర్చలు జరుపుతుందని జేపీ నడ్డా తెలిపారు. ఇదిలా ఉండగా, నీట్ పరీక్షల అక్రమాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, విద్యార్థులపై పెట్టిన ఎఫ్ఐఆర్లు, కేసులు ఉపసంహరించుకోవాలనే తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని సీజేపీ ప్రతినిధులు వివరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు మధ్య 3వ 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. మొత్తం 46 కిలోమీటర్ల మార్గానికి 1,264 కోట్ల రూపాయలతో మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును చేపట్టనున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ప్రయోజనం కలగనుందన్నారు. అదేవిధంగా వేదావతి నదిపై 762 మీటర్ల పొడవైన మెగా రైల్వే వంతెనను నిర్మించనున్నారు.

0: మని రైల్వే మంత్రి తెలియజేస్తూ,
1: కర్ణాటక ఆర్ ఆంధ్రాకో జోడనే వాలి ఏ లైన్ గుంతకల్ సే బెల్లారి సే హోస్పేట్ హోస్పేట్ సే హుబ్లీ ఆర్ హుబ్లీ సే ఆగే అంకోలా కి తరఫ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ కారిడోర్స్ దెర్ ఆర్ స్టీల్ ప్లాంట్స్ దెర్ ఆర్ పవర్ ప్లాంట్స్ దెర్ ఆర్ సిమెంట్ ప్లాంట్స్ ఏక మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ ఇస్ ఏరియా మే హోతీ హై దట్స్ వై అప్రూవల్ హువా హై గుంతకల్ సే బెల్లారి थर्ड एंड फोर्थ लाइन और उसके आगे फिर होस्पेट से हुबली थर्ड एंड फोर्थ लाइन का ऑलरेडी डीपीआर अंडर प्रिपरेशन है.
0: ఇదిలా ఉండగా 3,030 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో 3 ప్రత్యేక రసాయన పార్కుల ఏర్పాటు కోసం భారత్ పారిశ్రామిక వికాస్ యోజన రసాయన్ భవ్య రసాయన్ పథకానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఒక్కో పార్కుకు కేంద్రం 1,000 కోట్ల రూపాయల వరకు గ్రాంట్ను అందిస్తుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్, విద్యార్థుల నిరసన అంశాలపై వరుసగా 5వ రోజు కూడా గందరగోళం కొనసాగడంతో పార్లమెంటు ఉభయ సభలను సోమవారం వరకు వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు కార్గిల్ యుద్దంలో అత్యున్నత త్యాగం చేసిన భారత సాయుధ దళాల వీర జవాన్లకు సభ నివాళి అర్పించింది. ఈ ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం జరుపుకుంటున్నామని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టడానికి ప్రయత్నించగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. సభ నిర్వహణలో సహకరించాలని స్పీకర్ విపక్ష సభ్యులను కోరినప్పటికీ వారు ఆయన సూచనను పాటించలేదు. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరగాలన్నది సభ్యులందరి ఉమ్మడి అభిప్రాయమని ఆయన అన్నారు. అయితే ప్రతిపక్షాల నిరసనలు గందరగోళం కొనసాగుతూ ఉండడంతో వాటి మధ్యనే సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో ఉదయం 11 గంటలకు కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు సభ కార్గిల్ యుద్ధ అమరవీరులకు నివాళి అర్పించింది. 1999 కార్గిల్ యుద్ధంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకుంటారని చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అన్నారు. అనంతరం చైర్మన్ జీరో అవర్ ను చేపట్టేందుకు ప్రయత్నించగా ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే నీట్ పేపర్ లీకేజ్ విద్యార్థుల నిరసన అంశాన్ని లేవనెత్తారు. దీంతో ప్రతిపక్ష అధికార పక్షాల నుంచి నిరసనలు కొనసాగుతూ ఉండడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అనంతరం డెప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను సోమవారం వరకు వాయిదా వేశారు. కేంద్ర ప్రభుత్వం వైద్య కళాశాలల సంఖ్యతో పాటు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్యను పెంచింది. లోక్సభలో ఈరోజు లిఖితపూర్వక సమాధానం ద్వారా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ వివరాలను వెల్లడించారు. దేశంలో 2014 నుండి ఇప్పటి వరకు వైద్య కళాశాలల సంఖ్య 387 నుండి 844, యూజీ సీట్లు 51,348 నుండి 139,489, పీజీ సీట్లు 31,185 నుండి 86,360 పెరిగాయని ఆమె తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశ్నపత్రాల లీకేజ్, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సీజేపీ ప్రతినిధి బృందంతో కేంద్ర మంత్రుల సమావేశంలో పలు అంశాలను చర్చించినట్టు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. బళ్ళారి గుంతకల్లు స్టేషన్ల మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వరుసగా 5వ రోజు కూడా గందరగోళం కొనసాగడంతో పార్లమెంటు ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో సమాచార్ సంధ్య హిందీలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాండ్ పాటు విన్నారు. కెవి మహాదేవన్ స్వరకల్పనలో సిరిసిరిమువ్వ చిత్రం నుంచి.

లక్ష్మీ కటాక్షం. ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం ఎస్పి కోదండపాణి.

పిబి శ్రీనివాస్, ఆశలత కులకర్ణి ఆలపించిన గీతం విన్నారు. చదువుకున్న అమ్మాయిల చిత్రం నుంచి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట ఇద్దరు మిత్రులు ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం విన్నారు ఎస్ రాజేశ్వరరావు స్వరకల్పనలో.

కేవీ మహాదేవన్ స్వరకల్పనలో ఘంటసాల ఆలపించిన గీతం విన్నారు. ప్రేమనగర్ చిత్రం నుంచి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటున్నారు.

అగ్గి మీద గుగ్గిలం. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్ఆర్ ఈశ్వరి ఆలపించిన గీతం విన్నారు సత్యం స్వర కల్పనలో.

ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. కెవి మహాదేవన్ స్వరకల్పనలో చిత్రం దసరా బుల్లోడు.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట దేవతా చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం, ఎస్పి కోదండపాణి సంగీతం. మీరింతవరకు ఆపాత మధురాలు పాత చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

0: held in a cordial atmosphere, and various issues were discussed from every perspective. Their proposal was also discussed.
1: Spokesperson of CJP Ashutosh Ranka, who was part of the CJP delegation, claimed that the government has in principle agreed to two of their demands. The Cabinet Committee on Economic Affairs has approved the third and fourth rail line of Bellary-Guntakal section in Karnataka and Andhra Pradesh with a total cost of 1,264 crore rupees. It will increase the existing network of Indian Railways by about 46 kilometers. Briefing media in New Delhi, Information and Broadcasting Minister Ashwini Vaishnav said it will improve connectivity between Andhra Pradesh and Karnataka. He also informed about Cabinet's approval for Bharat Audyogik Vikas Yojana Rasayan or Bhavya Rasayan scheme for establishing three dedicated chemical parks in the country. Both the Houses of Parliament were adjourned till Monday following ruckus for the fifth consecutive day today over the issues of NEET paper leak and student protests. Despite repeated assurance from the government side that it is ready to discuss issues related to NEET paper leak case, the opposition continued its protest demanding the resignation of Union Education Minister Dharmendra Pradhan. Parliamentary Affairs Minister Kiran Rijiju said that the government is ready to discuss the NEET paper leak issue from day one. He said due to certain conditions imposed by the Congress, the discussion could not take place. President Draupadi Murmu met Romanian Prime Minister Ili Bolohan in Bucharest today and held fruitful discussions on advancing the India-Romania partnership. The two leaders reviewed bilateral ties and discussed ways to strengthen cooperation in trade, investment, clean energy, connectivity, and emerging technologies. Delhi Police has refuted fake news circulating on social media claiming that Delhi Police has imposed a ban on food delivery app services across New Delhi area. In a social media post, Delhi Police said that this claim is completely false, baseless and misleading. It said that the Delhi Police has not imposed any ban on the delivery services in New Delhi area. And in shooting, India, Saiya won the silver in the women's 10-meter air pistol event at the ISSF World Cup in Hangzhou, China, opening the country's medal account at the tournament. 22-year-old shooter scored 243.4 in the final to secure a podium finish against a strong international field. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం. జననీ పావని జోహారు బృందగానం వింటారు. రచన డాక్టర్ బండి సత్యనారాయణ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. భక్తిరంజని కార్యక్రమం 6:10 ప్రసారం అవుతుంది. ఇందులో శ్రీ తాళపాక అన్నమాచార్య కీర్తనలు వింటారు. 6:30 చింతన కార్యక్రమం ప్రసారమవుతుంది. పఠనం డాక్టర్ పి స్వప్న హైందవి. 6:35 పొలం పనులు కార్యక్రమం వింటారు. ఇందులో కూరగాయలు, పండ్ల తోటలు, బిందు సేద్యం, ఈ అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు. 7:15 ఉదయ సమయాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన తెలుగు కవి, రచయిత, ఆకాశవాణి కళాకారుడు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ వర్ధంతి, సినీ నటులు కైకాల సత్యనారాయణ జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. అనంతరం కవన విజయం సమస్య పూర్ణం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీరామ్ భట్ల నృసింహశర్మ. తర్వాత పుష్పాంజలి భక్తి పాటలు, సమాచారవాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎం మనోహర్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కదిరి గోపాలనాథ్ శాక్సోఫోన్ వాదన వింటారు. శ్రీ కె గోపాలకృష్ణన్ సహకార శాక్సోఫోన్. వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి రేపు 10:00 ప్రసారమవుతుంది. 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో కుమారి గొడవర్తి శ్రీహిత పాడిన లలిత గీతాలు వింటారు. రేపు మధ్యాహ్నం 2:31 సైనిక మాధురి హిందీ సినిమా పాటలు వింటారు. సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 6:30 సాయం సమీరం పాటలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతాయి. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో గిరిజన ప్రాంతాలలో వేరుశనగలు అధిక లాభాలు అవరోధాలు యాజమాన్య మెళకువలు శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ స్రవంతి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం

వ్యవసాయ సమాచారం ప్రసారం అవుతాయి. రేపు రాత్రి 8 గంటలకు సంస్కృత ప్రసంగం కార్యక్రమంలో ఉపనిషత్స్ జీవన్ మూల్యాని అంశంపై డాక్టర్ ఎస్టిపి కనకవల్లి ప్రసంగం వింటారు. 8:15 దిస్ వీక్ ఇన్ పార్లమెంట్ వారంలో జరిగిన పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమంలో అదితి బెనర్జీ గాత్రం వింటారు. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు. వాల్తేర్ వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్టేర్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 31.9 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 35.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.1.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉండి 1 లేదా 2 చోట్ల చిరుజల్లులు కానీ లేదా చెదురుమదురు జల్లులు కానీ పడే సూచన ప్రముఖంగా ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.